ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మొదటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 27వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. స్వాతంత్ర సమరయోధుల చిరకాల స్వప్నాలను సాకారం చేస్తూ నవభారత నిర్మాణానికి నూతన ఉత్తేజాన్ని అందించే దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

పూర్వీకుల త్యాగాల పునాదులపై వికసించిన ఈ స్వతంత్ర భారతాన్ని నవశక్తిగా తీర్చిదిద్దే బాధ్యత మనదేనంటూ మనందరిలో దేశభక్తి ప్రదీప్తాన్ని వెలిగించిన దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి కడప కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రంలో తాళ్లపాక అన్నమాచార్యుల దివ్య సంకీర్తనలు వింటారు.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రంలో అన్నమాచార్య సంకీర్తనామృతాన్ని ఆలకించారు. ఆకాశవాణి కడప కేంద్రం, సూక్తి రత్నావళి.
1: స్నేహం ఓ మధురమైన అనుభూతి, దీనికి వయసుతో నిమిత్తం లేదు. హృదయపు తలుపును ఒక్కసారి తడితే అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం ఒక మగ్గలా ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం మనకి తోడునిస్తుంది. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోనూ స్నేహభావం ఉంటుంది. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేనివారు ఉంటారేమో, కానీ స్నేహితులు లేనివారు ఉండరు. స్నేహం ప్రకృతి వంటిది. జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది. అది ఆహ్లాదంతో పాటు హాయిని కూడా ఇస్తుంది. జీవితంలో స్నేహం, అమ్మ ప్రేమ, ఈ రెండు ఎంతో ముఖ్యమైనవి. అమ్మని మించిన స్నేహితురాలు ఎవరూ ఉండరు. స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయితే స్నేహం పవిత్రమైనదిగా ఉండాలి. స్నేహం అనగానే మనకి ముందుగా జ్ఞాపకానికి వచ్చేవారు శ్రీకృష్ణుడు, సుధాముడు. వారిరువురు సాందీప మహర్షి ఆశ్రమంలో సహపాఠకులు. వారిద్దరి మధ్య ఎంతో గాఢమైన స్నేహం ఉండేది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళి రాజయ్యాడు. కానీ సుధాముడు చాలా పేదవాడిగా అధిక సంతానంతో బాధపడేవాడు. ఒకరోజు సుధాముడి భార్య కొన్ని అటుకులు ఇచ్చి శ్రీకృష్ణుడిని చూసి తమ పరిస్థితిని వివరించమని, తన బాల్య స్నేహితుడిని ఏమైనా సహాయం చేయగలరని చెప్పింది. దానికి సుధాముడు సహాయం అడగడానికి నిరాకరించాడు. అంతటి ఆత్మాభిమాని ఆయన. కాని భార్య చెప్పగా శ్రీకృష్ణుని దర్శనం కోసం వెళ్తాడు. ద్వారకకు చేరిన రాజభవనం వద్ద ఉన్న భటులు సుధాముని వస్త్రాలు, అతని బీదరికం చూసి లోపలికి అనుమతించరు. సుధాముడు శ్రీకృష్ణుని స్నేహితుడు అవునా అని ఎగతాళి చేస్తారు. కానీ కొంతసేపటి తర్వాత శ్రీకృష్ణుడు విషయం తెలుసుకొని స్వయంగా వచ్చి ద్వారం దగ్గర ఉన్న సుధాముడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని చేయి పట్టి రాజభవనంలోకి తీసుకెళ్తాడు. ఒక బంగారు సింహాసనం మీద సుధాముడిని కూర్చుండజేసి తన అష్టభార్యలను పరిచయం చేస్తాడు. తానే స్వయంగా ఒక పెద్ద బంగారు పళ్ళంలో రుక్మిణీదేవి బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే సుధాముని కాళ్ళు స్వయంగా కడిగి తనపైనున్న ఉత్తరీయంతో సుధాముని కాళ్ళు తొలుస్తాడు. ఒక మంచి సుగంధభరితమైన పూలమాలను అతని మెడలో అలంకరించి సకల సపర్యలు చేస్తాడు. స్వయంగా వీవనతో విసురుతాడు. ఆ స్నేహ పరిమళానికి, ఆప్యాయతకు సుధాముడు ఎంతో ఆనందిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనకేం బహుమానం తెచ్చావని సరదాగా అడుగగా, తన చినిగిన అంగవస్త్రంలో మూటకట్టి ఇచ్చిన అటుకులు ఇవ్వడానికి ఎంతో సంశయిస్తాడు. కానీ శ్రీకృష్ణుడే చొరవగా ఆ మూట విప్పి అటుకులు ఒక్కొక్క గుప్పెడుగా తింటాడు. అలా రెండు గుప్పెళ్ళు అటుకులని సుధామునికి సకల ఐశ్వర్యాలు ఇస్తాయి. దీని ద్వారా మనం గ్రహించవలసినది, స్నేహానికి ఆర్థిక స్తోమతలు, పెద్ద చిన్న అనేటటువంటి అసమానతలు అడ్డంకి కావని తెలుసుకోవచ్చు. ఇది మంచి స్నేహానికి ఒక ఉదాహరణ. అలాగే శ్రీరామ సుగ్రీవుల మైత్రిని కూడా ఒక మంచి మైత్రికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే చెడు స్నేహం వలన పేరు ప్రతిష్టలు రాకపోగా చరిత్రలో చెడ్డవారిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.

0: దీనికి ఉదాహరణగా కర్ణుడు దుర్యోధనను చెప్పుకోవచ్చు. అందుకని స్నేహాన్ని అవసరానికి వాడుకోకుండా మనం కూడా మంచివారితో స్నేహం చేసి మనం జీవితాన్ని ఆనందంగా సాగిద్దాం.
1: సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి వి బాలా త్రిపుర సుందరి. నిజమైన స్నేహాన్ని గుండెల్లో పదిలపరుచుకుంటూ సమాజంలో మంచితనాన్ని పంచే నిస్వార్థమైన నేస్తాలుగా మసలుకుందాం. ఆకాశవాణి కడప కేంద్రం.

0: పొలం కబుర్లు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఈరోజు కార్యక్రమంలో మనం పోషకాహార పెరటి తోటల పెంపకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. కూరగాయలను పెరటిలో పెంచటం ఒక కళ. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువల దృష్ట్యా కూరగాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కూరగాయల్లో మనకు కావలసిన ఖనిజ లవణాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఉపయోగించటం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మనకు పెరుగుతుంది. పెరట్లో కూరగాయలు పండించటం వల్ల సొంత డబ్బులు పెట్టి కూరగాయలు కొనే అవకాశం కూడా మనకు తగ్గిపోతుంది. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా పెరటిలోని కూరగాయలు బయట కొన్న కూరగాయల కన్నా ఎక్కువ తాజాగా ఉంటాయి. వీటిలో క్రిమిసంహారక మందుల వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి కుటుంబం వారి చుట్టూ ఉన్న స్థలంలో కూరగాయలు, పండ్లు సంవత్సరం పొడవునా పండించి వాడుకుంటే తాజా కూరగాయలతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మనం పొందవచ్చు. ముందుగా కుండీలలో కూరగాయల పెంపకం గురించి ఇప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుందాం. పెరటిలో స్థలం లేనివారు మొక్కలను కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఈ కుండీలను బాల్కనీలో, వరండాల్లో, మిద్దెలపైన కూడా ఉంచి మనం మొక్కలను పెంచుకోవచ్చు. ఇసుక, మట్టి, పశువుల ఎరువు కలిపిన మిశ్రమంతో కుండీలను నింపేసేయాలి. అధిక తేమ బయటికి వెళ్లేందుకు వీలుగా ప్రతి కుండీకి అడుగున చిన్న రంధ్రం చేయాలి. ఇవి పూడిపోకుండా మనం చూసుకోవాలి. మిరప, టమోటా, ధనియాలు, బెండకాయలు మొదలైన కూరగాయలను కుండీలలో కూడా పెంచవచ్చు. కుండీలను ఒక పంట తర్వాత కుండీలోని మట్టంతా బయటకు తీసి అందులో వేలు లేకుండా శుభ్రం చేసి కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత ఈ మట్టిలోనే ఏదైనా జీవన ఎరువు, వర్మీ కంపోస్టు సగం కలిపి మళ్లీ కుండీలో నింపి మొక్కలు మనం వేసుకోవచ్చు. కుండీలలో పెంచే మొక్కలపై మనం చాలా శ్రద్ధ చూపాలి. సరైన సమయంలో కాలాన్ని బట్టి, మొక్క పొడవును బట్టి, పంటని బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఏదేమైనా కుండీలలో మొక్కలు పెంచటం అనేది ఒక మంచి అలవాటుగా మలుచుకోవచ్చు. పట్టణాలలో ఇంటి దగ్గర స్థలం ఉండదు కాబట్టి వారికి ఈ కుండీలలో కూరగాయల సాగు బాగా ఉపయోగపడుతుంది. ఇక పెరటి తోటలలో పండ్ల మొక్కలు పెంచవలసిన అవసరం ఏముందంటే, కూరగాయలతో పాటు మన చుట్టూ కొన్ని పండ్ల మొక్కలను నాటుకున్నట్లయితే అవి మనకు ఎన్నో పోషక విలువలు కలిగిన పండ్లను ఇస్తాయి. ఉదాహరణగా చెప్పాలంటే జామకాయలు, నిమ్మ, బొప్పాయి, సీతాఫలం, దానిమ్మ, సపోటా, టెంకాయి, ఉసిరి ఇలాంటి మొక్కలను నాటుకోవటం మంచిది. ఒకసారి నాటిన తరువాత అవి నిత్యం

మనకు ఉత్పత్తులను అందిస్తూనే ఉంటాయి. పండ్లు మన శరీర ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఆమ్లాలు, జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైములు, పీచు పదార్థం, ఇంకా శక్తిని అందిస్తాయి. విటమిన్ల లోపం వల్ల రక్తహీనత, రేచీకటి, నోటిపూత, కీళ్ల నొప్పులు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట మొదలైన రుగ్మతలను అరికట్టవచ్చు. అంతేకాకుండా సీతాఫలం, జామ, బొప్పాయి వంటి పండ్లు అధిక మోతాదులో ప్రోటీన్లను కలిగి ఉండటం వల్ల మన శరీర పెరుగుదలకు కూడా అవి తోడ్పడతాయి. అదేవిధంగా నిమ్మజాతి పండ్లు, జామ, సీతాఫలం, సపోటా ఇవన్నీ శరీరంలో ఎముకల బలానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయి. అంతేకాకుండా జామ, నిమ్మజాతి పండ్లు, సపోటా మొదలైనవి మన జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి కలగటానికి ఉపయోగపడే ఆమ్లాలను అందిస్తాయి. అంతేకాకుండా మనకు బొప్పాయి నుండి అధిక మోతాదులో ఏ విటమిన్ లభించటమే కాక జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైములు కూడా లభిస్తాయి. ఇప్పుడు మనం స్కూళ్లలో కూడా అరటి తోటలను పెంచవచ్చు. స్కూలుకు వెళ్లే పిల్లల్లో అధిక శాతం పిల్లలు సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పోషకాహార లోపానికి గురి అవుతున్నారు. పిల్లలు సాధారణంగా పేదరికం, స్కూలు వాతావరణానికి అలవాటు పడకపోవటం వంటి కారణాల వల్ల భోజనం సరిగా తీసుకోరు. పోషకాహారంపై జరిగిన సర్వేల ప్రకారం స్కూలు పిల్లల్లో క్యాలరీలు, ప్రోటీన్లు, విటమిన్ ఏ, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, ఇనుము లోపాలు అధికంగా వీరిలో కనిపిస్తున్నాయి. 50% కంటే ఎక్కువ మంది పిల్లల్లో రక్తహీనత కనిపిస్తోంది. అందువల్ల వారి పెరుగుదల, చదువుపై శ్రద్ధ, విషయాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోతూ ఉంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందలేరు. అందువల్ల స్కూళ్లలో పెరటి తోటలను పెంచవలసిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. మధ్యాహ్న భోజన పథకం అనేది పిల్లల ఆరోగ్యం, పౌష్టికతను మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. స్కూళ్లలో ఈ పెరటి తోటలను పెంచటం వల్ల తాజా కూరగాయలు లభించడమే కాకుండా పిల్లల్లో ఇది ఒక మంచి అలవాటుగా మారుతుంది. పెరటి తోటల్లో కూరగాయలు పెంచటం వారిలో పని సంస్కృతిని, పని విలువను, ఖాళీ సమయాన్ని వినియోగించుకునే కాలక్షేపంగా ఉండటమే కాక పని పట్ల శ్రద్ధ, చిన్నతనం నుండే మొక్కల పెంపకంపై ఆసక్తి వెలువడుతుంది. అంతేకాకుండా పెరటి తోటలో ఔషధ మొక్కలను పెంచవలసిన అవసరం కూడా ఉంది. ప్రస్తుత వైద్య విధానంలో అల్లోపతి విధానాలలో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుత జనాభా పెరుగుదల దృష్ట్యా ఆరోగ్య సంరక్షణకు గాను సాంప్రదాయ దేశీయ వైవిధ్యమైన హోమియో, ఆయుర్వేదం మీద ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మన దేశంలో పెరిగే 15,000 నుండి 18,000 మొక్కలలో 8,000 మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవేంటంటే అశ్వగంధ, నేల ఉసిరి, కలబంద, దుంపరాష్ట్ర, పొడపత్రి, నేలవేము, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, అడ్డసరము మొదలైనవి పెరటి తోటలలో కూరగాయలతో పాటుగా మనం పెంచుకోవచ్చు. ఇక ఏడాది పొడుగునా పండే కొన్ని పంటలున్నాయి. అవేంటంటే మునక్కాయలు, అరటి, బొప్పాయి, కరివేపాకు, కర్రపెండలం ఇవన్నీ ఏడాది పొడవునా ఏదో ఒక పంట పండుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని నిరాటంకంగా పండుతూనే ఉంటాయి, కొన్ని ఏడాదికి 2 కాపులను ఇస్తాయి. వీటిని ఒకే ప్లాట్లో పండించటం మంచిది. ఈ పెరటి తోటల వల్ల ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుని మన ఇంటి పనులకు ఉపయోగించిన నీరు వృధా కానివ్వకుండా పెరటి తోటలకు మళ్లించి కూరగాయలను పండించడం ద్వారా మంచి ఆదాయాన్ని మనం పొందవచ్చు.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్ల వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: ఎన్నో దశాబ్దాల సమస్య, దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇదొక అత్యంత ముఖ్యమైన, మనకిప్పుడు ఏలూరు పాలు, రైతులూరు ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇదొక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ ఫోర్ లైన్ బ్రిడ్జ్
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

0: వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
1: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబీకి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
0: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్టంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్టానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ
2: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవ్యయంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకు పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకన్నేశ్వర బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, పెళ్లి కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం. సరిహద్దులు లేని శ్రోతల ప్రేమాభిమానాలతో ప్రపంచ నలుమూలలకు విస్తరించిన ఆకాశవాణి కడప కేంద్రం ఈరోజు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు

ఈ ప్రసారంలో ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, ఆ తర్వాత కృత్రిమ మేధ, వివిధ రంగాలపై దాని ప్రభావం, ఈ అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయం ఉంటారు. 6వ భాగం పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన మధుమేహం కారణాలు, ఆయుర్వేద చికిత్స, ఈ అంశంపై డాక్టర్ ఏ చాందుభాషా గారితో పరిచయం ఉంటారు. ఇవి ఈ ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలోని వివరాలు.

ఇక ఈ ఉదయం 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం, 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి తిరుపతి జిల్లా సుళ్లూరుపేట డివిజన్ ఫారెస్ట్ కన్జర్వేటర్ హారికా గారు. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. అనంతరం 10:25 మనోరంజని, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గనే హిందీ చిత్రగీతాలు వింటారు. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై మణి అయ్యర్ గారి గానం వింటారు. 12:40 మనోరంజని, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:30 బ్రహ్మం గారి తత్వప్రభ 5వ భాగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత లలిత గీతాలు వింటారు. 2:15 చిత్రసీమ. ఇక సాయంత్రం 5:00 చిత్రగీతాలతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో యువరంజని ఉద్యోగ సమాచారం వింటారు. 6:00 ప్రసార విశేషాలు. పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ఈ సాయంత్రం 6:30 సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్యనాటకం, నక్షత్రకుని పాత్రలో శ్రీ జి వెంకటరమణ పాడిన పద్యాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ, 9:15 స్పాట్ లైట్. రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి నాటిక ప్రసారమవుతుంది. ఈ రాత్రి 10:30 శ్రీ కె ఉదయకుమార్ బృందంచే అర్ధనారీశ్వరం యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ, అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైనా

0: టిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకుడు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

అంతరంగాన్ని పవిత్ర కాంతులతో నింపే ఈ శుభవేళ నిరాశల చీకట్లను పటాపంచలు చేస్తూ విజయ తీరాల వైపు అడుగులు వేయించే చైతన్య రథసారథిలా మీ ముందుకు వస్తున్న కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత కృత్రిమ మేధ, వివిధ రంగాలపై దాని ప్రభావం, డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయాల ధారావాహికలో ఆరో భాగం వింటారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన మధుమేహం కారణాలు ఆయుర్వేద చికిత్స, ఈ అంశంపై డాక్టర్ ఏ చాందుభాషా గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు పరిశీలిద్దాం. భారతీయ పారిశ్రామికవేత్త సర్ దొరాబ్జీ టాటా 1859 ఆగస్టు 27 జన్మించారు. భారతదేశ ఆర్థిక పారిశ్రామిక రంగ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వాతంత్రానికి ముందే భారతదేశాన్ని ఒలింపిక్ క్రీడలకు నిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

మరో అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుడు దివాన్ బహదూర్ విజయ రాఘవాచార్య 1875లో ఇదే రోజున ఈరోడ్లో జన్మించారు. బ్రిటిష్ హయాంలో భారతదేశ కమిషనర్గా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా వ్యవహరించారు. బహుభాషావేత్త, ప్రజాసేవకుడు శ్రీ సేత్ మాధవరావు గారు 1910లో ఇదే రోజున మహారాష్ట్రలో జన్మించారు. గియడి అనే గిరిజన భాషకు వ్యాకరణాన్ని కనుగొన్న వీరు దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తి కలిగించే అనేక రచనలు చేశారు. మరో అజ్ఞాత స్వాతంత్ర పోరాట యోధురాలు రాజకీయవేత్త శ్రీమతి ప్రమీలా దండావతి 1928లో ఇదే రోజున బొంబాయిలో జన్మించారు. స్వాతంత్ర పోరాటంలోనూ భూదానోద్యమంలోనూ పాల్గొన్న వీరు పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు. ఇప్పుడు చరిత్రలో చోటు చేసుకున్న మరికొన్ని విశేషాలు చూద్దాం. ఈరోజు ప్రపంచ సరస్సుల దినోత్సవంగా గుర్తింపు పొందింది. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన సరస్సుల సంరక్షణ, అలాగే నిర్వహణ గురించి అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి 1984 నుండి ఆగస్టు 27ను ప్రపంచ సరస్సుల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, నాదస్వర కళాకారుడు శ్రీ తిరుమల నటేష పిళ్ళై 1898లో ఇదే రోజున తంజావూరులో జన్మించారు. నాదస్వర చక్రవర్తిగా ప్రఖ్యాతిగాంచిన వీరు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందారు. మరో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు 1928లో ఇదే రోజున తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జన్మించారు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించి

0: 地。అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు 1957లో ఇదే రోజున కృష్ణాజిల్లా పొన్నవరంలో జన్మించారు. ఇవ్వండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతిరేఖలు. కార్యక్రమంలో ఇప్పుడు కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం, డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయాల ధారావాహిక. ఇందులో ఆరవ భాగం పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
4: కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం ధారావాహికలో ఉన్నాం కదా. కొత్త కొత్త సబ్జెక్ట్స్తో మనం ముందరికి వెళుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించేటటువంటి ఈ కృత్రిమ మేధ ఇంకా మన భారతదేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటూ వివిధ రంగాల్లో ప్రవేశిస్తోంది. అదే విదేశాలకు వచ్చేసరికి అనేక రంగాల్లో ఇప్పటికే చాలా సుదూర తీరాలకి వెళ్లిపోయిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గత వారం మాట్లాడుకుంటూ ఈ డైనమిక్ ప్రైసింగ్ గురించి, ఇప్పుడు మనకి ఒక ఆటో ఫేర్స్ కానీ లేకపోతే మనం ఒక బస్ ఫేర్ కానీ పదే సార్లు మనం సెర్చ్ చేస్తుంటే దాని ప్రైసెస్ పెరిగిపోవడం, ఫెస్టివల్ సీజన్లో పెరిగిపోవడం, వేరే సీజన్స్లో తగ్గటము, లేదా అందులోనే టిప్స్ అవి పెట్టడము, ఇలా రకరకాలైనటువంటి అవన్నీ కూడా మనకి ఆటో బుక్ చేసుకున్నప్పుడు, బస్ బుక్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ఈ కామర్స్గా మనం ఏదైనా ఆన్లైన్లో పర్చేస్ చేయాల్సి వచ్చినప్పుడు, అరేరే నిన్న 140 రూపాయలు ఉంది, ఇవాళ అప్పుడే 250 అయిపోయింది, అయ్యో నిన్న కొని ఉండాల్సిందే అని బాధపడినటువంటి సందర్భాలు చాలా మంది దగ్గర చూశాను. సో ఇవన్నీ కూడా కృత్రిమ మేధ ద్వారానే సాధ్యపడుతూ మన జీవన స్థితిగతుల్ని మార్చిపడేస్తున్నాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇవాళ డాక్టర్ కృష్ణవేణి గారిని కలుసుకుని మరికొన్ని కొత్త విషయాలని వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి.
5: నమస్కారం.
4: మరి కృష్ణవేణి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది యువతరంలో చాలా ఎక్కువగా వచ్చేసింది, వాళ్ళు వాడడం కూడా చాలా ఎక్కువైపోయింది, ఇంకా మనకి బయటికి పూర్తిగా తెలియటం లేదు. నేను కొంతమంది యువతను చూసినప్పుడు వాళ్ళని ఏం చేయమని అడిగినా ఇటీవలే ఒక పోస్టర్ చేయండి నాకు అవసరం అనేదా చెప్తే వెంటనే అరగంటలో దానికి అన్ని రకరకాలుగా అన్ని చెప్పేసి పోస్టర్ వెంటనే ఇచ్చేశారు. భలే వచ్చిందే పోస్టర్ అనుకున్నాం, అయితే జాగ్రత్తగా గమనిస్తే ఫోటో మనదిలాగా లేదు, నా ఫోటోనే కానీ అదేదో మారిపోయి మారిపోయి ఉన్నది. ఎందుకు ఇలా మారిపోయింది, ఏంటి ఇలాగ అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇస్తే, అయితే ఇది ఉండండి ఉండండి మళ్ళీ చేస్తామని చెప్పి మళ్ళీ 10 నిమిషాల్లో ఇంకో. ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ పక్క వాళ్ళ ఫోటో మారిపోయింది, ఇంకొకసారి మళ్ళీ ఇస్తే దానివల్ల ఇంకొకటి మారిపోయింది, ఇంకో పారామీటర్ మారిపోతుంది, అది కరెక్ట్ అవుతుంది. అసలు వీళ్ళు ఇదివరకు ఇదే పోస్టింగ్ చేయడానికి ఒక గంట గంటన్నరలో వచ్చేసేది అనమాట, మామూలుగా మాన్యువల్ సాఫ్ట్వేర్స్ వాడితే. ఇప్పుడు ప్రతి వాళ్ళు కష్టపడకుండా దానికి ఏఐతో చేయిస్తాము, ChatGPT ఇచ్చేస్తా చేసేస్తుంది అని చెప్తున్నారు. ఇలా ఎన్ని రంగాల్లో ఏ రకంగా ఇవన్నీ వాడేసుకుంటున్నారు మరి యూత్? మరి వీళ్ళు ఆ తెలివితేటలని ఉపయోగించడం మానేస్తున్నారా? ఇంకొక రకంగా లేట్ కూడా అయిపోతుంది, తొందరగా అయిపోయేది ఇంకా ఎక్కువ ఫైన్ ట్యూనింగ్ చేయడం వల్ల రావాల్సిన దానికంటే ఎక్కువ లేట్ అయిపోతుందేమో అని కూడా నాకు అనిపించింది.
5: లేదు లేదు, దానికి ఒక కారణం ఉంది. AI యూజ్ చేసే విధానంలో మనిషికి మనిషికి తేడా ఉంటుంది. మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే నాకు రోబో సినిమాలో ఒక సీన్ గుర్తొచ్చింది. వాళ్ళ అమ్మ రోబోతో రజనీకాంత్ వచ్చినప్పుడు టీవీ కాస్త పెట్టుబడేరా అని చెప్తుంది. అప్పుడు టీవీని పడేస్తాడు అతను పెట్టి. సో ఏంటి, అది ఒక రోబో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అతనికి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షనే ఒక ప్రాంప్ట్, ఒక సూచన. అది మనం ఏమిస్తే, ఏ భాష మాట్లాడితే

0: దాన్ని అలాగే అర్థం చేసుకుంటుంది. మనం వేరేలాగా కూడా వేరే అర్థాలతో ఆ పదాన్ని వాడచ్చు, కానీ కృత్రిమ మేధస్సుని మనము ట్రైన్ చేసేటప్పుడు ఏ పదాలు ఏ భావంతో వాడతామో అదే భావంతో ఆ పదాల్ని అది తీసుకుంటుంది. సో అందుకనే అది పడే అంటే పడేసేటట్లు. కానీ ఒక మనిషి న్యాచురల్ ఇంటెలిజెన్స్ తో టీవీ పెట్టి పడే అన్నప్పుడు టీవీ పెట్టి పడేయరు, టీవీ పెట్టేస్తారు. సో అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మాట్లాడేది న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉన్న మనిషితో వ్యక్తితో కాదు, మనం మాట్లాడేది కృత్రిమ మేధస్సు ఉన్న ఒక మెషీన్తో. ఆ మెషీన్ మానవ రూపంలో ఉన్నా సరే, ఒక అనిమల్ రూపంలో ఉన్నా సరే, ఒక కంప్యూటర్ రూపంలో ఉన్నా సరే, ఆర్ మొబైల్, మనం వాడే మొబైల్ రూపంలో ఉన్నా సరే, దాని లోపల అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉంటుంది. సో దాంతో మనం మాట్లాడేటప్పుడు మనం ఒక మెషిన్ తో మాట్లాడుతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, మనం అబ్జర్వ్ చేస్తుంటాము మన ఆఫీస్ ప్లేసెస్ లో గానీ, కాలేజెస్ లో గానీ, ఆర్ రిలేటివ్స్ లో గానీ, ఆర్ ఇంట్లో మనుషులతో గానీ, అండ్ నువ్వు చెప్తే వింటారు గానీ మరి నేను చెప్తే వినరేంటి అని అంటూ ఉంటాం. అంటే వాళ్ళని పిలిచి అడిగినప్పుడు చెప్తారు, మేడం మీరు ఎంత బాగా పొలైట్ గా చెప్తారు, మీరు ఏదైనా పని చెప్పినప్పుడు చేయాలనిపిస్తుంది కానీ వాళ్ళు కసురుకుంటారు మేడం, అందుకే నేను చెయ్యట్లేదు అనే సమాధానం వస్తూ ఉంటాయి. న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తికి ఎలాగైతే ఒకే పని, వాటర్ తీసుకురా, నీళ్లు అందుకో అని మంచిగా చెప్తే, బాబు కొంచెం అట్లా అందుకో నానా మంచి నీళ్లు అంటే తెచ్చిస్తారు. అలా కాకుండా రే వాటర్ ఇవ్వు, అమ్మాయి వాటర్ ఇవ్వు అలా ర్యాష్ గా చెప్తే వాళ్ళు పలకరు. సో అదే బిహేవియర్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న మెషిన్ లో కూడా అబ్జర్వ్ చేస్తాం. సో మనం దానికి చాలా క్లియర్ కట్ గా సూచనలు ఇవ్వాలి, అప్పుడే అది మనకు కావలసినది చేసి పెడుతుంది. సో ఇలా మనుషులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో పని చేపించుకోవడానికి ఎలా మాట్లాడాలి అని ఒక హ్యూమన్ సైకాలజీ మనం అవలంబిస్తాము, అలాగే మెషిన్ తో మాట్లాడేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఒక వస్తువుతో మాట్లాడేటప్పుడు మనం అదే దాని సైకాలజీ ప్రకారం మాట్లాడాలి. సో దానికి మనం చాట్ జీపీటీ యూజ్ చేసినా, జెమినై యూజ్ చేసినా, కోపైలట్, క్లాడ్, ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూజ్ చేసేటప్పుడు, ఇప్పుడు మీరు చెప్పారు కదండి అది పోస్టర్ తయారు చేసేటప్పుడు ఫోటో మారింది, అండ్ ఒక్కోసారి కంటెంట్ మారింది, స్ట్రక్చర్ మారింది, ఒక్కొక్కసారి ఇచ్చినప్పుడు ఒక్కొక్కలాగా వస్తుంది అని. ఒకే మనిషి ఒకే పోస్టర్ మల్టిపుల్ టైమ్స్ చేసేటప్పుడు మల్టిపుల్ పోస్టర్స్ ఎలా అయితే వస్తాయో, ఒకే పోస్టర్ ని డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చేసేటప్పుడు కూడా అలా వస్తాయి. అందుకనే దానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది ఒక రోల్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే కృత్రిమ మేధస్సుతో తెలివిగా మాట్లాడే కళ. అంటే మంచినీళ్ళు తెప్పించుకోవడం మన టార్గెట్, మన గోల్. సో మనం ఏంటి, వాళ్ళకి మంచిగా చెప్తే మనకు తెచ్చిస్తారు అని మనకి తెలుసు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పోస్టర్ చేపించుకోవడం గాని, ఒక మెయిల్ రాయించుకోవడం గాని, టీచర్స్ అయితే ఒక టీచింగ్ ప్లాన్, యాక్టివిటీస్ అవి చేపే, స్టూడెంట్ కి క్లాస్ రూమ్ లో యాక్టివిటీస్ ఏవి చేస్తే బాగుంటుంది, ఆర్ డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ తో పాటి ఏమి ఫుడ్ డైట్ వాళ్ళకి ఇవ్వాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో దాన్ని ఉపయోగించాలి అంటే దానికి ఇచ్చే సూచనలు చాలా బాగా ఉండాలి. సో నేను అంటున్నాను మంచి సూచనలు ఇవ్వాలి, సూచనలు చాలా బాగుండాలి అని. అయితే ఒక ప్రశ్న రావచ్చు, సూచన బాగుండడం అంటే ఏంటి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్ జీపీటీనే అనుకోండి, అది ఓపెన్ చేసి భారతదేశం గురించి మాట్లాడు, నాకు ఒక ఎస్సే రాసిపెట్టు అంటే రాస్తుంది అది. కానీ ఏ లెవెల్లో రాయాలి, స్కూల్ పిల్లలకి అర్థమయ్యేటట్లు రాయాలా, లేకపోతే డిగ్రీ కాలేజ్ వాళ్ళకి అర్థమయ్యేటట్లు రాయాలా, లేదంటే భారతదేశం గురించి మన తాతయ్యకో అమ్మమ్మకో ఇంట్లో చెప్పడానికి వాళ్ళ గ్లింసెస్ అంటే హిస్టారికల్ వేలో రాయాలా, లేదంటే ఏన్షియంట్ టెంపుల్స్ గురించి చెప్పాలా, ఇవేవి చెప్పటం లేదు. సో దానికి ఏమనిపిస్తే, ఆర్ ముందు మనం చేసిన కాన్వర్జేషన్స్ ఉంటాయి మన చాట్ జీపీటీలో గాని, ఏఐలో గాని. సో దాన్ని బట్టి మన నేచర్, మన ప్రొఫెషన్, మన ఏజ్ దానికి తెలుసుంటుంది. సో దాని ప్రకారంగా జనరల్ గా ఇచ్చేస్తుంది కంటెంట్. సో అలా జనరల్ గా కాదు కదా మనకు కావాల్సింది. సో మనకి ఒక సివిల్ సర్వీసెస్ కి ఒక ఆన్సర్ కి కావాలా, ఆర్ అదర్వైజ్ 8వ తరగతి విద్యార్థికి అర్థమయ్యేలా భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని 200 పదాల్లో వివరించు అని చెప్పామనుకోండి, అప్పుడు దానికి ఏం అర్థమవుతుంది? నేను రాసే కంటెంట్ 8వ తరగతి విద్యార్థికి అర్థం అవ్వాలి. భారతదేశం గురించి చెప్పు అంటే ఏం చెప్పాలి? క్లైమేట్ గురించి చెప్పాలా, వార్స్ గురించి చెప్పాలా, స్టేట్స్ గురించి, కల్చర్స్ గురించి, లాంగ్వేజెస్ గురించి, ఇలా చాలా చాలా విషయాలు ఉంటాయి. అలా కాకుండా స్పెసిఫిక్ గా మనము భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి చెప్పు అని చెప్పాం. మరి ఎంత చెప్పాలి? షార్ట్ ఎస్సే చెప్పాలా లేదంటే ఎలాబరేటివ్ గా చెప్పాలా అన్నది మనం ఇక్కడ 200 పదాల్లో వివరించు అని చెప్పామనుకోండి, అది మనము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కి కట్టుబడి అంతలోనే వర్క్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక మంచి అసిస్టెంట్ గా వాడుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా, అంటే మనం ఇచ్చే సూచనలను బట్టి అది వర్క్ చేస్తుంది. దాన్ని చాలా బాగా వినియోగించవచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే దానికి ఉన్న కెపాసిటీని మనం ఇంకా కంప్లీట్ గా వినియోగించట్లేదు. సో ఇట్ హ్యాస్ మోర్ పొటెన్షియల్ దాన్ వాట్ వీఆర్ యూజింగ్ రైట్ నౌ. ఆ పొటెన్షియల్ పెంచాలి అంటే దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి కొన్ని లక్షణాలని ఆ సూచనల్లో ఇంక్లూడ్ చేస్తూ ఆ ప్రాంప్ట్ ని ఇవ్వాల్సి ఉంటుంది.
1: మీరు చెప్తుంటే మేడం నాకు అంటే మా ఆలోచన ప్రకారం ఒక ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ ఒక నాన్ లాంగ్వేజ్ పర్సన్ వచ్చారండి, ఒక కర్ణాటక నుంచో లేదా తమిళనాడు నుంచో వచ్చారు, వాళ్ళకి తెలుగు తెలియదు కాబట్టి రాయలసీమలో వాళ్ళు కొన్నాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి భాష నేర్చుకున్నారు. ఈ రాయలసీమ భాషలో ఏదో కొన్ని కొన్ని స్పెసిఫిక్ పదాలు కొన్ని ఉంటాయి, జనరల్ భాష వేరు తెలుగులో, మళ్ళీ ఇక్కడ వాడేటటువంటి పదాలు కొన్ని ఉంటాయి. ఈ నేర్చుకునేటువంటి ఈ వ్యక్తి అదే వెంటనే కోస్తా జిల్లాలకు వెళ్లారనుకోండి, ఈ తమిళనాడు వ్యక్తి గాని లేకపోతే కర్ణాటక వ్యక్తి గాని అక్కడ వాళ్ళు వాడేటటువంటి
0: బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇలాంటివి
1: వాళ్ళు కొన్ని అర్థం కావు. బంగాళదుంపలు అంటే ఏంటి లేకపోతే కొన్ని కొన్ని తడబాడతారు. అది ఇక్కడ వాళ్ళు ఇక్కడ నేటివ్ గా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి సహజంగానే అర్థమైపోతుంది. ఓ ఈ ప్రాంతంలో వెళ్ళాను, ఆ ఉర్లగడ్డలు అంటేవా, బంగాళదుంపలు అంటే ఓ ఉర్లగడ్డలు అని సుమారుగా వెంటనే పసికట్టారనమాట. ఇలాగా ఇక్కడ భాష యొక్క విస్తృతి కూడా, భాష చాలా విస్తృతి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, అనంతం అది చెప్పాలంటే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము ఎంత దానికి విస్తృతంగా లాంగ్వేజ్ ని అలవాటు చేస్తే
0: రైట్,
1: అప్పుడు మీరు రాయలసీమ భాషలో చెప్పు, కోస్తా జిల్లాల భాషలో చెప్పు, తెలంగాణ యాక్సెంట్ తో చెప్పు, ఇలా ఎంత దానికి ఇవ్వగలిగితే అంటే ముందు దానిలో ఫీడింగే అంత బాగుండాలి, అన్ని రకాల ఫీడింగ్లు ఇవ్వాలి. మీరు నేను భాష చెప్తే ఒక రకంగా ఉంటుంది, ఒక తెలుగు భాష పండితుడు చెప్తే ఒకలాగా ఉంటుంది, ఇలాగా ఒక కవి చెప్తే ఒకలా ఉంటుంది.
0: ఇవన్నీతో దాన్ని ట్రైన్
1: చేయాలి. ఇది కేవలం ఒక భాషలో, ఒక తెలుగు భాష గురించి మనం మాట్లాడుకున్నాం, ఒక ప్రాంతం గురించి మాట్లాడుకున్నాం, మనిషి జీవితానికి సంబంధించి కొన్ని వేల లక్షల రకాలైనటువంటి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. అది సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, మనోభావాలు కావచ్చు, లేకపోతే క్రైమ్ కావచ్చు. వాళ్ళు పాజిటివ్ గానే కదా, నెగిటివ్ గా కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు కదా. ఇన్ని రకాలుగా కంప్యూటర్ ని మనం ట్రైన్ చేసి దాని తాలూక సమాహారమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతేనంటారు. ఇలా దీన్ని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్న కొద్దీ ఆ వచ్చే సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరన్న చాట్ జీపీటీలు గానీ అవన్నీ ఎంత అప్డేట్ అవుతుంటే అంత సులభంగా మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అది తీసుకోగలుగుతుంది. లేకపోతే పర్టికులర్ గా దీని ఈ భాషలో ఇలా చెప్తే మాత్రమే అర్థమవుతుంది ఇప్పుడున్న స్టాండర్డ్స్ లో.
0: అది వాయిస్ మెసేజ్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు వచ్చిన కొత్తల్లో వాయిస్ మెసేజ్ తీసుకునేది కాదు, మనం టైప్ చేసేవాళ్ళము. సో దాన్ని డెవలప్ చేయడంలో రీసెర్చ్ కూడా జరుగుతోంది డే బై డే. అది ఇంప్రూవ్ అవుతోంది, మనము దాన్ని యూజ్ చేసే విధానం కూడా ఇంప్రూవ్ అవుతుంది.
1: మరి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అందరూ చేయట్లేదు కదా, అందరూ కొంతమంది కోర్సు చేస్తారు. ఇప్పుడు చాట్ జీపీటీ మన భారతదేశంలో ఏంటంటే మనం తయారు చేయడం కంటే మనం ఉపయోగించడానికి చాలా సులభంగా చేస్తారు. అందుకనే తోటకూర అమ్మే వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి ఎవరైనా చాలా సులభంగా అన్ని వాడేయగలుగుతున్నారు. యూబర్ గాని ఇది గాని రకరకాల, అందులో వెంటనే ఒక బటన్ నొక్కి స్కానర్ పెట్టేయటము, చాలా ఫాస్ట్ గా మన వాళ్ళని బాగానే నేర్చుకుంటున్నారు. మరి అంటే ఈ నేపథ్యంలో ఒక బాగా ఇంటెలిజెంట్ పర్సన్ దానికి ఇచ్చేటటువంటి ప్రాంప్ట్, లేకపోతే సగం సగం ఇచ్చేటటువంటి ప్రాంప్ట్, దాని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు అవి ఎలా ఉంటాయి?
0: యాక్చువల్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తేనే మంచి ప్రాంప్ట్ ఇవ్వగలం అనేమి మనం అనుకోనక్కర్లేదు. అఫ్ కోర్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవటం వల్ల, ఆ కోర్స్ చేయటం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని ఉపయోగించుకోవచ్చు. సో రీసెర్చ్

రీసెర్చ్ పరంగా ఆర్ ఐటీ కంపెనీస్ లో ఆర్ బిగ్ ఆర్గనైజేషన్స్ లో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ రిక్వైర్డ్. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ మనము కూడా ప్రాంప్ట్ ఇంజనీర్ అంత లెవెల్లో చాలా బాగా ప్రాంప్ట్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో వర్క్ చేపించుకోవాలి మన డే టు డే యాక్టివిటీస్ ఆఫీసర్స్ లో, కాలేజెస్ లో, ఆర్గనైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో, ఈవెన్ బిజినెస్ లలో, వాటిల్లో చాట్ జీపీటీని బాగా వాడాలి అంటే ఒక ప్రాంప్ట్ కి ఒక మంచి లక్షణాలు అవసరం. ప్రాంప్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి, కృత్రిమ మేధకి మనం ఇచ్చే సూచన, అంటే అది చాట్ జీపీటీ కావచ్చు, కోపైలట్ కావచ్చు, దానికి మనం ఇచ్చే సూచననే ప్రాంప్ట్ అంటాం. ఆ ఇన్స్ట్రక్షన్ ని ప్రాంప్ట్ అంటాం. ప్రశ్న లేదా ఆదేశాన్ని దానికి మనం ఇన్స్ట్రక్ట్ చేస్తాం కదా, దాన్ని ప్రాంప్ట్ అంటాం. సో ఇక్కడ ప్రాంప్ట్ కి మంచి లక్షణాలు ఉండాలి, మంచి ప్రాంప్ట్ ఇవ్వాలి అంటున్నా కదా, అవేంటి అంటే మొదటిది స్పష్టత. చాలా క్లియర్ గా ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్. మనం యూజువలీ మనము గూగుల్ ని వాడే విధానానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ వాడే విధానానికి తేడా ఉంటుంది. గూగుల్లో మనం జస్ట్ కీవర్డ్స్ టైప్ చేస్తే చాలు, మనకేం కావాలో మనకి లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ వస్తాయి, దాంట్లో నుంచి మనం వెతుక్కుంటాం. సో గూగుల్ ఎలా పనిచేస్తుంది, కీవర్డ్ బేస్డ్ గా పనిచేస్తుంది సర్చ్ ఇంజిన్. చిన్న చిన్న పదాలు తీసుకొని ఆ కీవర్డ్ బేస్డ్ తో వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా భారతదేశ స్వాతంత్ర ఉద్యమం గురించి అని. భారతదేశము స్వాతంత్ర ఉద్యమము చూస్తే చాలు ఆ కీవర్డ్ ఈ కీవర్డ్ పట్టుకొని ఆ మన గూగుల్ లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఇస్తుంది. అలా కాకుండా మనం చాట్ జీపీటీతో మాట్లాడే విధానము ఇచ్చే ప్రాంప్ట్ వేరే ఉంటుంది. అదేంటి, కీవర్డ్ బేస్డ్ కాదు, క్లియర్ గా భారతదేశ చరిత్ర, పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు చాలా క్లియర్ గా మెన్షన్ చేయండి అని పెద్ద ప్రాంప్ట్, చాలా లైన్స్ ఇవ్వాలి. ఒక మనిషికి ఎంత క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అంతే క్లియర్ గా దానికి చెప్పాలి. రెండు లైన్లు మూడు లైన్లు అయిపోయింది అమ్మో ఇంత ప్రాంప్ట్ ఇవ్వచ్చో లేదో అలా కాదు, ఎన్ని లైన్స్ అయినా ఇవ్వచ్చు, చాలా క్లియర్ గా ఇవ్వచ్చు. ఒక్కోసారి ప్రాంప్ట్స్ అయితే 80 లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ కూడా ఉంటుంది, అంటే అంత క్లియర్ గా చెప్తాము. స్పష్టత మొదటిది. తర్వాత లక్ష్యం, అంటే అది ఏం పని చేసి పెట్టాలి మనకి. భారతదేశం అన్నాను, ఎస్సే రాయాలా, షార్ట్ ఆన్సర్ రాయాలా, లెటర్ రాయాలా మనం ఎవరికైనా, ఆర్ వర్డ్ డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేయాలా, అసలు దాని గోల్ ఏంటి, ఏం రాయాలి, ఆర్ పోస్టర్ ప్రిపేర్ చేయాలనా, ఇమేజ్ డ్రా చేయాలనా భారతదేశ ఉద్యమం గురించి అన్న గోల్, ఆ లక్ష్యాన్ని దానికి ఫిక్స్ చెయ్యాలి. నువ్వు ఈ పని చెయ్యి అని దానికి లక్ష్యాన్ని ఫిక్స్ చేయాలి. అలాగే కాంటెక్స్ట్, సందర్భం, ఏ సందర్భం, అది నేను ఎందుకు అడుగుతున్నాను దాన్ని. మనము అనవసరంగా చాట్ జీపీటీతో మాట్లాడడం కదా. మనకి ఏదైనా అది పని చేసి పెట్టాలంటే, ఒక లెటర్ రాయాలంటేనో, ఒక ఎస్సే మనకి జనరేట్ చేసి ఇవ్వాలంటేనో, లేదా మనం ఇంకొక వ్యక్తితో ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, మనకు వచ్చిన చిన్న చిన్న ఇంగ్లీష్ని రాసేసి దీన్ని బాగా డెవలప్ చేసి మంచి ఇంగ్లీష్లో రాయి అని కూడా దాన్ని ఉపయోగించవచ్చు. సో ఏదో ఒక గోల్ లేకుండా మనం చాట్ జీపీటీతో అయితే మాట్లాడము. సో ఆ గోల్ ఏంటో చెప్పాలి. అట్ ద సేమ్ టైం కాంటెక్స్ట్, నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, నాకు ఏదో కాస్త భారతదేశం గురించి తెలుసుకోవాలనుంది అని ఈవినింగ్ టైమ్స్ లో మనం అలా కూర్చొని సరదాగా మనం తెలుసుకోవాలి అన్న కాంటెక్స్ట్ వేరు. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను 10 మార్క్స్ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ రాయాలి, ఆ కంటెంట్ ఇవ్వు అనటం వేరు. సో ఆ కాంటెక్స్ట్ దానికి చాలా క్లియర్ గా చెప్పాలి. ఆర్ అదర్వైజ్ నేను రేపు సెమినార్ లో ఇది ప్రెజెంట్ చేయబోతున్నాను, ఒక పీజీ స్టూడెంట్స్ కి అందరికి క్లాస్ చెప్పాలనుకుంటున్నాను అంటే ఆ లెవెల్లో ఇస్తుంది. లేదు నేను 5వ తరగతి పిల్లలకి చెప్పాలనుకుంటున్నాను అంటే ఆ లెవెల్లో ఇస్తుంది. సో మనము ఏ సందర్భంగా దాన్ని మనం వాడతామో, అది ఇచ్చిన కంటెంట్ ని అని మనం క్లియర్ గా దానికి చెప్పాలి. ఇంకొకటి కన్స్ట్రెయిన్స్, పరిమితులు ఏమేమి ఉన్నాయి అంటే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ యూస్ చెయ్యి, ఆర్ చాలా పెద్ద పెద్ద సెంటెన్సెస్, అనవసరమైన మ్యాటర్ రాయొద్దు, క్లిష్టమైన పదాలు కూడా యూజ్ చేయొద్దు, ఇలాంటి కన్స్ట్రెయిన్స్ కూడా పెట్టొచ్చు దానికి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒక్కోసారి పీపీటీ, ఇంతకు ముందు ఓన్లీ టెక్స్ట్ కనపడేది చాట్ జీపీటీలో, దాన్ని మనము పీపీటీలో కానీ వర్డ్లో కానీ కాపీ పేస్ట్ చేసుకునే వాళ్ళం ఎక్సెల్లోకి, కానీ ఇప్పుడు అది ఏ అవుట్పుట్ ఫార్మాట్ లో కావాలో కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇదంతా కూడా వర్డ్ డాక్యుమెంట్ రూపంలో నాకు ఇవ్వు, ఎడిటబుల్ వర్డ్ డాక్యుమెంట్ రూపంలో నాకు ఇవ్వు అంటే, మనకు కావలసిన విధంగా అది కంటెంట్ ని రాసి వర్డ్ డాక్యుమెంట్ ఇస్తే సింపుల్ గా మనం డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అదే ఇంత

0: మనం దాన్ని కాపీ చేసుకుని వర్డ్ లోకి పేస్ట్ చేసుకుని మళ్ళా సెట్టింగ్స్ అన్ని చేసి అలా చేసేవాళ్ళం. లేదు పీపీటీ లాగా ఇచ్చేయమంటే కూడా అది ఇస్తుంది. సో ఏ అవుట్పుట్ ఫార్మాట్ లో ఇవ్వాలి అన్నది మనం చెప్పచ్చు. సో మంచి లక్షణాలు ఉన్న ప్రాంప్ట్ అంటే ఏం చెప్పగలం, ఆ ప్రాంప్ట్ ఆ సూచనలో స్పష్టత ఉండాలి, లక్ష్యం ఏంటో చెప్పాలి, సందర్భం ఏంటో వివరించాలి, పరిమితులు చెప్పగలగాలి, ఫలిత రూపం అవుట్పుట్ ఫార్మాట్ ఏముంటుందో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ విద్య కోసం అయితే 5వ తరగతి పిల్లలకు నీటి చక్రాన్ని కథ రూపంలో వివరించు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సో గోల్ ఏంటి దానికి నీటి చక్రం గురించి వివరించడం. కాంటెక్స్ట్ ఏంటి, 5వ తరగతి పిల్లలకు అర్థమయ్యేలాగా ఎలా రావాలి, కథ రూపంలో వివరించాలి అది. సో ఇంత స్పష్టంగా మనం ఇస్తే అది కూడా ఇంకా కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఫిగర్స్ ని ఇంక్లూడ్ చెయ్యి కథ నేపథ్యంలో, అంటే మన తెలుగు సదరన్ స్టేట్స్ నేపథ్యంలో కథ చెప్పు, అలాంటి పేర్లు వాడు, ఇంగ్లీష్ పేర్లు వాడొద్దు, అలాంటి కన్స్ట్రైంట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చు. అండ్ నా బేకరీ కోసం ఫేస్బుక్ ప్రకటన రాయండి అని ఒక బేకరీ ఓనర్ అలా రాసుకోవచ్చు. సో ఆ బేకరీ చిన్న గ్రామంలో ఉందా పెద్ద సిటీలో ఉందా అది కాంటెక్స్ట్ అవుతుంది. సో ఆ ఫేస్బుక్ ప్రకటన చాలా స్మార్ట్ కన్సైజ్ గా రాయాలా లేకపోతే ఎలాబరేటివ్ గా రాయాలా, ఇదంతా కూడా క్లియర్ గా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్.
1: ఇంత బాగా ఇంత విస్తృతంగా దానికి ఎలా అర్థం అవుతాయి, అసలు దాని దగ్గర అంత భాండాగారం. ఇప్పుడు మీరు చెప్తున్నది ఎగైన్ మళ్ళీ ఇప్పుడు తెలుగులో కావచ్చు, కన్నడలో కావచ్చు, ఇంగ్లీష్ లో కావచ్చు, తుళులో కావచ్చు, ఇన్ని రకాలుగా అసలు దానికి ఎలా అర్థం అవుతుంది. ఇంత స్పెసిఫిక్ గా మీరు అన్నట్టుగా 80 లైన్ ప్రాంప్ట్, ఇంత దాన్ని అర్థం చేసుకుని అందులో ఉండే అర్థాన్ని అర్థం చేసుకుని
0: మిలియన్స్ ఆఫ్ మనుషుల ఇంటెలిజెన్స్ ని దానికి ఇస్తే ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయ్యింది. అందుకనే ముందు ఉన్న ఎపిసోడ్స్ లో కూడా మనము ఎంత డేటా ఇచ్చి దాన్ని ట్రైన్ చేయగలిగితే అంత పొటెన్షియల్ దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఉంటుంది అనుకున్నాం. సో అలాగే చాలా ఎలాబరేటివ్, అందుకని దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం మా టెక్నికల్ టర్మ్స్ లో. లార్జ్ లాంగ్వేజ్ మోడల్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే మీరు ఇందాక చెప్పిన భాషలన్నీ కూడా నేచురల్ లాంగ్వేజ్ లో ఎలా కాన్వర్సేషన్ తీసుకోవాలి, ఇచ్చిన ప్రాంప్ట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి. సో ఇదంతా కూడా ట్రైన్ చేసి ఉంటాం కాబట్టి అది చేయగలుగుతుంది.
1: చూస్తుంటేనే అంటే మనలాంటి మాలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులకి చాలా వింతగా ఉంటుంది. ఇదేంటి మిషన్ ఏంటి, కంప్యూటర్తో మనం మాట్లాడడం ఏంటి, మన చెప్పిన మనోభావాలను అన్నింటినీ అది అర్థం చేసేసుకుని దానికి తగ్గట్టుగా అది దాని అవుట్పుట్ ఇవ్వటం ఏంటి. స్టిల్ ఇట్ ఈస్ కంప్యూటర్ ఓన్లీ, స్టిల్ ఇట్ ఈస్ ఒక మెకానికల్ డివైస్ ఓన్లీ, అది యంత్రమే, అది మనిషి కాదు ఇంకా. కానీ ఆ యంత్రానికే మనిషిలాగే ప్రవర్తించేటట్లుగా అంత గొప్పగా ట్రైన్ చేసినటువంటి లక్షలాది కోట్లాది ప్రాంప్ట్లు అంత ముందర ఇచ్చే ఉన్నారన్నమాట ఆల్రెడీ ట్రైన్ చేసి. అంత తొందరగా ఇన్ని అయిపోయాయా, ఎక్కడ జరిగిపోయాయి?
0: తొందరగా అవ్వలేదు, చాలా రీసెర్చ్ ల్యాబ్ లో జరిగిన తర్వాత ఇప్పుడు కామన్ మ్యాన్ చేతుల్లోకి వచ్చింది. కామన్ మ్యాన్ చేతుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా రీసెర్చ్ జరిగి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ జరగబోతున్నాయి.
1: అంటే మనకి తెలియకుండా ఇంత తొందరగా అంటే సగటు మానవుడికి మనిషికి ఇప్పుడు అంత కొత్తగా ఉంది. కానీ దీని వెనక ఆల్రెడీ ఒక 10-15 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్, చాలా చరిత్ర, ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల మంది దాన్ని ట్రైన్ చేయటము, ఇంజనీర్స్ ఈ మీరు అన్నట్టుగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలాంటివన్నీ కూడా అందులో మన లాంగ్వేజ్ లో కూడా ఇంత బాగా వాళ్ళు చేసేసారంటే ఎవరు వారు, ఎక్కడ చేశారు, ఇన్ని ఉద్యోగాలు, ఇంత చదువు వేసుకున్నారా, ఎన్నాళ్లలో ఇంత దూరంగా వెళ్ళిపోతోందా సైన్స్ ఇంత ఫాస్ట్ గా, ఇలాంటి ఆలోచనలన్నీ కలుగుతాయండి. చాలా ధన్యవాదాలు. సబ్జెక్ట్ చాలా విస్తృతమైనది కాబట్టి మనకి సమయం అసలు తెలియటం లేదు. తిరిగి వచ్చే కార్యక్రమంలో మరికొన్ని కొత్త కొత్త విషయాలతో మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం పరిచయాల ధారావాహికలు డాక్టర్ సివి కృష్ణవేణి గారితో శ్రీ చుండూరి మహేష్ గారు జరిపిన పరిచయం 6వ భాగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం.

0: బిబ్బులి చిత్రగీతం. అది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సాహిత్యం వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ

0: ఐఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కాంతిరేఖలు కార్యక్రమంలో తర్వాత ఆరోగ్య సౌభాగ్యం, మధుమేహం కారణాలు, ఆయుర్వేద చికిత్స ఈ అంశంపై డాక్టర్ ఏ చాంద్ బాషా గారితో పరిచయం వింటారు.
5: మేహం అంటే ఒంట్లోంచి అధికంగా నీరు పోవడానికి అంటారు. ఇది అధికంగా కావడానికి ప్రమేహంగా పిలుస్తారు. ఈ ప్రమేహానికి మూత్రం అధికంగా రావడం, మూత్రంలో ఒక రకమైన జిడ్డు వంటి పదార్థం రావడం అనే పేర్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో పేర్కొన్న 20 రకాల ప్రమేహాల్లో కఫదోషం 10, పిత్తదోషం 6, వాతదోషం 4 లేవనెత్తుతాయి. వీటిల్లో కఫదోషం ప్రమేహాలకు చికిత్సకు సాధ్యమయ్యేలా ఉంటాయి. పిత్తదోషంతో లేవనెత్తితే కష్టసాధ్యాలుగా, వాతదోషంగా సంబంధమైనవి సాధ్యాలుగా, వాతదోష సంబంధితమైనటువంటి అసాధ్యాలుగా. మహా మధుమేహం అన్నది ప్రమేహాల్లో చివరిది. ఇది 19వ ప్రమేహం. నిర్లక్ష్యం చేస్తే ఇది ఎక్కువగా వస్తుంది. అయితే సుశ్రుతుడు మూత్రం మధుమేహం వ్యాధినికి పేర్కొన్నారు. మధు అంటే తేనె, మేహం అంటే మూత్రం ఎక్కువగా పోవడం. వీరిలో మూత్రంలో మధుర రసం అధికంగా ఉండటం, కాబట్టి దీన్ని మధు అని పేరు పెట్టారు. దీనినే మధుమేహానికి అసాధ్యమైనదిగా చెప్పారు. అప్పట్లోనే గుర్తించారు దీని గురించి. ఇది చాలా నెమ్మదిగా చాప కింద నీరులా పాకుతుంది. మధుమేహానికి కారణాలు ఏమిటి? ఆహారం, ఆయుర్వేదంలో ఆహారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మధుమేహానికి కనబడినవన్నీ తినేయడం, విరుద్ధాహారం తీసుకోవడం ముఖ్య కారణమని చెప్పడం జరిగింది. మేహానికి కారణం ఏమిటంటే ఆయుర్వేదంలో ఆహారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మధుమేహానికి కనబడినవన్నీ తినేయడం, విరుద్ధాహారం తీసుకోవడం ముఖ్య కారణమని పేర్కొన్నారు. సరిగ్గా తోడుకొని పెరుగు తినడం మధుమేహానికి కారణంగా దారితీస్తుంది. అలాగే భోజనానికి ముందు నీళ్లు తాగితే స్థూలత్వం వస్తుంది. ఇది కఫంగా మారి క్రమంగా మధుమేహానికి కారణమవుతుంది. మద్యం తీసుకుంటే ఎక్కువగా మధుమేహం వస్తుంది. 14వ శతాబ్దంలో బసవరాజు పేర్కొనడం జరిగింది. అలాగే నిప్పుల మీద కాల్చిన ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారం కూడా మధుమేహాన్ని తెచ్చిపెడుతుందని చెప్పడం జరిగింది. వ్యాయామం లేకపోవడం, తిన్న వెంటనే పడుకోవడం, అతిగా ముఖ్యంగా పగలు నిద్రపోవడం, మద్యం ఎక్కువగా తాగడం, ఎక్కువగా బాధపడడం, కోపం, కఫం వంటివి మధుమేహానికి కారణమని ఆ సంబంధాలుగా చెప్పారు. క్లోమగంధి అంటే క్లోమానికి గాని తలకు, కడుపుకు, మూత్రాశయాలకు, ఆ భాగాలకు నేరుగా దెబ్బలు తగిలి మధుమేహానికి రావచ్చని, బాధ, కోపం వంటి మానసిక ఆందోళన వల్ల, భ్రాంతి, భయం వల్ల కూడా మధుమేహం రావడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మధుమేహానికి కారణమంటే వంశపారంపర్యంగా మధుమేహం వస్తుందని సుస్థుతుడు చెప్పాడు. చరకుడు, బౌలుడు బలంగా చెప్పారు. దీన్ని కొవ్వు సంబంధించిన మేధోధాతు వికారంగా కూడా చెప్పారు. పూర్వం వీటి గురించి చాలా చెప్పడం జరిగింది. ఎన్నో పరిశోధనలు జరిగాయి. మధుమేహం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనబడతాయి. వీటినే గుర్తుపట్టి జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఎక్కువ వంటికి రావడం, తొందరగా అలసిపోవడం, ఎక్కువ ఆకలి కావడం, చలి, చల్లని వస్తువులంటే ఇష్టపడుతూ ఉండడం, వెంట్రుకలు త్వరగా ఊడిపోతూ ఉండడం, దంతాల మీద పాచి ఎక్కువగా పేరుకుపోవడం. సమాజం వంశపారంభ్యంగా మధుమేహం బారిన పడేవారు ఎక్కువగా ఉంటారు. లావుగా ఉన్నవారు శరీరం అంతా ఎండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆకలి ఎక్కువగా ఉంటుంది. అపథ్యం, నిత్యజం, దోసజం, అపథ్యం చేయడం వల్ల కఫం పెరిగే మధుమేహం రావచ్చు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా తింటారు కాబట్టి లావుగా ఉంటారు. శరీరం జిడ్డుగా ఉంటుంది. వీరికి ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఎప్పుడు పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. స్థూలంగా లావుగా ఉన్న వారికి మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. కృశం అంటే సన్నగా ఉన్న వారికి ధాతుక్షయం వల్ల వ్యాధి వస్తుంది. చికిత్స 3 రకాలుగా ఉన్నాయి. ప్రధానంగా శోధనం, శమనం, రసాయనం. శోధనం లావుగా ఉన్నవారికి శోధనం చేయాలి. సన్నగా ఉన్నవారికి శోధనం చేయకూడదు. ఇందులో ప్రధానంగా విరోచనం చేయిస్తారు. శమనం లావుగా ఉన్నవారికి శోధనం చేయాలి. ఇందులో 3 రకాలుగా చికిత్సలు ఉన్నాయి. మూలికా ఔషధాలు, శిలాజిత్తు, అబ్రక భస్మము, రజిత భస్మము, స్వర్ణమాక్షిక భస్మము, వసంత

0: కుసుమాకలము ముఖ్యమైనవి. తామ్రయుగంలో మందును రాత్రిపూట నోటిలో పెట్టుకుని పడుకుంటే తెల్లవారిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయని వాగ్భటుడు చెప్పడం జరిగింది. రస ఔషధాలు, ఇందులో మూలికలను రస ఔషధాలుగా రెండు కలిపి ఉంటాయి. మధు మేహాలకు ధన్వంతరి ఘృతం చాలా బాగా పనిచేస్తుంది. సర్వేశ్వర రసం మధురమేహానికి ఎంతో పనిచేస్తుంది. వైషజీయ రసాయన రత్నాల్లో దీని గురించి పేర్కొనడం జరిగింది. తీపి పదార్థాలు ఎక్కువ తినకూడదు. మరో విషయం, వీటిని ఎక్కువ తిన్నంత మాత్రాన మధుమేహం రాదు. తిని శారీరక శ్రమ చేయకపోతే వస్తుంది, వ్యాయామం చేయకపోతే వస్తుంది. ఎక్కువ చలిలో ఎక్కువ వేడిలో తిరగకూడదు. ఉపద్రవాలకు మధుమేహానికి చికిత్స తీసుకోకపోతే పలు దుష్ఫలితాలు వస్తాయి. ఎక్కువ దాహం వేస్తుంది, శరీరం దుర్బలంగా మారుతుంది, గ్యాంగ్రీన్ వస్తుంది, కురుపులు ముప్పు ఎక్కువగా ఉంటుందని అప్పట్లోనే చెప్పారు. వీరికి గుండెపోటు ముప్పు ఎక్కువగా చెప్పాడు సుశ్రుతుడు. మొత్తానికి మధుమేహం అసాధ్యమైన వ్యాధిగా అని గుర్తించాలి. దీనికి జీవితాంతం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. విరుద్ధ ఆహారం తినకుండా చూసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. దానికి తోడు మనం వ్యాయామం చేస్తూ ఉండాలి. ఆహార విహారాలతో పాటు క్రమంగా తప్పకుండా వ్యాయామం చేస్తే మధుమేహానికి చాలా మంచిది.
1: ఆరోగ్య సౌభాగ్యంలో మీరు ఇంతవరకు మధుమేహం కారణాలు ఆయుర్వేద చికిత్స ఈ అంశంపై డాక్టర్ ఏ చాంద్ భాషా గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం.

రోగం వస్తే ఘాటైన మందున్నది నిన్ను సాధనంపవ. చిత్రగీతం విన్నారు. ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ వింటారు.

0: Grandmaster Trilok Subba from Sikkim has been selected to represent India at the World Taekwondo Pumsai Championship. More from our correspondent.
1: Internationally acclaimed Taekwondo player Grandmaster Trilok Subba has been selected to represent India at the World Taekwondo Pumsae Championship in Chuncheon, South Korea. The championship is scheduled to take place from 16th to 20th September. Subba will compete in the under-60 male individual Pumsae and team events in the senior category. Prior to his selection, Subba clinched gold medal for the national team at the National Taekwondo Pumsae Championship held in Maharashtra in July 2026. Mr. Subba will soon leave Sikkim to join national camp in Maharashtra, and then he will travel to South Korea for the championship. Moinak Chatterjee, Akashvani News, Gangtok.
0: Team India is in firmly control and close to securing a 2-0 test series victory against Sri Lanka on the final day of the second test at Colombo today. India declared their first innings at 503 for 9 and bowled out Sri Lanka for 290, then enforced the follow-on. At the end of day 4, Sri Lanka reached 229 for 6 in their second innings, holding a slender lead of just 16 runs with 4 wickets remaining. India leads the two-match series 1-0 following their 165-run victory in the first test at Goa. Indian bowlers highlighted by spinners Manav Sutar and Saransh Jain alongside pacer Prasidh Krishna have dominated the attack on a helpful Colombo pitch. And now for a look at today's newspapers, it's over to Saira Mushtaba.
2: Thank you, Pramod. All newspapers have headlined the devastating floods in Nepal after a wall of ice, mud and rock collapsed into a Himalayan river at the Nepal-China border near Tibet. The Statesman headlines, devastating flash floods in Nepal, death toll at least 95, over 100 Indians missing. Tribune headlines, 100 dead in Nepal deluge, 133 Indians missing. Times of India reports, 160 killed in deadly Nepal deluge, at least 133 Indians among 844 missing. Another major story covered on the front page of most dailies is the Trump administration pausing all visa appointments worldwide. Hindustan Times says, US pauses immigration visa interviews amid crackdown. While the Asian Age headlines, US pauses visa appointments worldwide. Another story covered in newspapers is Maharashtra Public Service Commission cancelling the recruitment process for Drug Inspector Group B post following an inquiry into alleged malpractices in the screening exam conducted earlier this year. And finally, a story in Times of India says that from Tokyo to London, heat waves send men to work in shorts. Japan's capital led the way, followed by London, as extreme temperatures swept across Europe. And with that, it's back to you, Pramod.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Massive flash flood claims nearly 160 lives in Nepal, over 750 people, including 133 Indians missing. High alert issued in Bihar and Uttar Pradesh following Nepal flood. India sends first tranche of relief materials to Nepal. Prime Minister Narendra Modi to address Khelo India dialogue today through video conferencing. Centre begins targeted release of onions from buffer stocks to ensure adequate availability and check seasonal price rise. US halts all visa appointments globally amid President Donald Trump's immigration crackdown. Meta to pay up to $18 billion to settle claims that its platforms harm children. And in men's cricket, Team India on verge of Test Series win against Sri Lanka in Colombo. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
4: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం, బాలికీ భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పెన్షన్ల పంపిణీపై సమీక్షించిన అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 82,000 మందికి 179 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పింఛన్లు, సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ సాయం అందిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి ధర్మవరం చేనేతకు మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.

0: శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికీ భవిష్యత్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి సుమారు 1400 మంది బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొనగా ముఖ్య అతిథిగా రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం అందరి బాధ్యత అని 1098కు తెలియజేయాలని సూచించారు. పెనుకొండ అటవీ ప్రాంతం పరిధిలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్దం చేయగా శ్రీ సత్యసాయి జిల్లాలో 13 లక్షల సీడ్ బాల్స్ ను 113 ప్రాంతాల్లో వేయనున్నట్లు తెలిపారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి కుటుంబం శుభకార్యాల సందర్బంగా ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ తీరుపై సెర్ప అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డీఆర్డీఏ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధికారులు, పురపాలక సంఘాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దే పారదర్శకంగా పింఛన్లు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని సచివాలయాల పరిధిలో ఉన్న నెట్వర్క్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీ, ప్రజల స్పందనపై ఆయన అధికారుల వివరాలను సమీక్షించారు. పుట్టపర్తి పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో భాగంగా జిల్లాలో ఏటా 15% వృద్ది రేటు సాధించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. మహిళల ప్రగతి, నీటి వసతులు, పెట్టుబడులు, ఉపాధి, చేనేత రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలోని యంత్రాంగం సేవలను మంత్రి అభినందించారు. కదిరిలో 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కదిరి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 73 అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ తదితర సమస్యలను అధికారులు ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించడం అభినందనీయమని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం వెట్టి చాకిరిపై మెరుపు దాడులు నిర్వహించి 40 మంది గిరిజన కార్మికులను రక్షించింది. కొత్త చెరువు, గోరంట్ల మండలాల్లోని బొగ్గు బట్టీలపై దాడులు చేసి పసిపిల్లల నుంచి వృద్దుల వరకు బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెట్టి చాకిరీ నిరోధక చట్టం కింద బాధితులకు వెట్టి చాకిరీ విడుదల పత్రాలు జారీ చేసి అక్రమ రుణాలను రద్దు చేశారు. బాధితులకు వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్టకు తరలించారు. బాధ్యులపై వెట్టి చాకిరీ నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమ ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, చిత్రమంజరి సినీ గీతాలు. ముందుగా భరత్ అను నేను చిత్రం నుండి కైలాష్ కేర్, దివ్యాకుమారి పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
3: చిత్రమంజరి వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి రమణ గోగుల మధుప్రియ పాడిన పాట.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: చిత్రమంజరి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత OG చిత్రం నుండి ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిత్రమంజరిలో తర్వాత మ్యాడ్ చిత్రం నుండి భీమ్స్ సిసిరోలియో వరం కీర్తన శర్మ పాడిన పాట.

0: చిత్రమంజరి సినిమా పాటలు వింటున్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 8:35 మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వినండి, ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 8:35 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం.
1: చిత్రమంజరిలో తర్వాత సార్ చిత్రం నుండి శ్వేతామోహన్ పాడిన పాట.

చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దంత సమస్యలపై శ్రోతల సమస్యలు సందేహాలకు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలెం గారు సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ శుక్రవారం అంటే రేపు ఉదయం 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం.

హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441 97, మరొక నెంబర్ 2441 19, ఎస్టీడీ కోడ్ 08562. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది.

0: మరి ఇంకెందుకు ఆలస్యం శ్రోతలు? మీకిష్టమైన పాటను విని ఆనందించాలంటే ఇప్పుడు చెప్పిన నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినండి, ఆ పాట మాధుర్యాన్ని శ్రోతలతో పంచుకోండి. మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో,
1: నమస్తే సార్. బాగున్నారు సార్?
0: నమస్తే అండి. మీ పేరు
1: సార్? మా పేరు కేశవ్ సార్, నంద్యాల జిల్లా.

0: కొలిమల్ల
1: చెప్పండి.
0: మండలం సార్. మా మీ వాయిస్ సూపర్ సార్. వాస సార్
1: సంతోషపండి. మరి మొదటి
0: మీ
1: శ్రోత మీరు, చెప్పండి.
0: సార్ సార్ బాగున్నా సార్.
1: బాగున్నానండి, చెప్పండి, మీరు పాట అడగండి.
0: సార్ మాకు ధర్మ పోరాటం కావాలి సార్.
1: ధర్మ పోరాటం చేస్తారా?
0: సార్ అవును సార్, మోహన్ బాబు
1: చేద్దాం.
0: ధర్మ పోరాటం,
1: ధర్మ పోరాటం ఏం కావాలి, అందులో ఏ పాట కావాలి
0: సార్? ఇది సార్
1: మోహన
0: మోహన మో ఆ మోహన రాగం పొంగెను ఎదలో పూవల నాదం రోగెను లయలో సురుసిర సుస్వర గతిలో సుకుమార భావాలలో మోహన రాగం పొంగెను ఎదలో పూవల నాదం
1: మీరే పాడేశారు. ఇక చరణం ఒకటి మొదలు పెట్టమంటారా నేను? లేదు లేండి, లేదు లేదు, మంచిగా పాడారు, సంతోషం.
0: సార్ మీ వాయిస్ అంటే చాలా ఇష్టం సార్.
1: ధన్యవాదాలు, ధన్యవాదాలు. చాలా మంచిగా పాడారు పాటను. మరి వినిపిస్తాను.
0: అంటే చాలా ఇష్టం సార్. ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ఉంటాం సార్. మన అన్ని కార్యక్రమాలు మనం కడప.
1: సరేనండి, సరే సరే, ధన్యవాదాలు. పని పాట
0: శ్రోతలందరి కోసం సార్. ధన్యవాదాలు.
1: మోహన రాగానే వినిపిద్దాము.
0: సరే సరే సార్.

0: డిసిషన్లు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: హలో, అభిరుచి వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత శ్రోతను ఆహ్వానిద్దాం. హలో
6: హలో,
5: అభిరుచి కార్యక్రమం అండి. మీ పేరు?
6: నా పేరు పోల్చల సుబ్రహ్మణ్యం, ఉప్పరపల్లి గ్రామం.
5: చెప్పండి.
6: జూలై 27 ఫోన్ చేసినాను.
5: సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు ఫోన్ చేశారు?
6: జూలై 27.
5: సరేనండి, మీరు అడగండి. ఇప్పుడు ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
6: పంతులమ్మ సినిమా నుంచి. మానసవీనా మధుగీతం, ఆ పాట కావాలి.
5: అవునా? ఈరోజు అందరూ గాయకులే వస్తున్నారు.
6: అవును,
5: మొదట ఒక గాయకుడు అయిపోయారు, నెక్స్ట్ సెకండ్ మీరు
6: ఇందాక తోట
5: పాడారు. సరే, మరి వినిపిద్దామా?
6: నిన్న వేసిన అనుభవం కథానిక
5: బాగుంది. మీ అభిప్రాయాన్ని మీరు ఉత్తరం ద్వారా గానీ లేకుంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా గానీ తెలపండి, మిగతా శ్రోతలకు కూడా తెలుస్తుంది కదా. ఆదివారము మీ ఉత్తరాల కార్యక్రమంలో వినిపిస్తారు. మరి ఆ మానస వీణను మీ ముంగిటికి తీసుకొస్తున్నాను, అందుకోండి.
6: ఓకే సార్,
5: ధన్యవాదాలు.

0: హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 8:35 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 8:35 తప్పక వినండి మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం. హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత మరో శ్రోతను పలకరిద్దాం. హలో హలో ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441 97, మరొక నెంబర్ 2441 19, ఎస్టీడీ కోడ్ 08562. హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి.
1: నా పేరు బ్రహ్మం సార్.
0: బ్రహ్మం గారు
1: సార్
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: రాఘవయ్య
0: గారి అబ్బాయి.
1: దాంట్లో ఓ రామ శ్రీరామ్ అనే పాట ఉంది సార్.
0: అవునండి, ఉందండి.
1: ఆ పాట
0: తప్పకుండా వినిపిస్తాను, విందామా మరి. ఏం చేస్తుంటారు మీరు?
1: ఫైనాన్స్ సార్.
0: ఓకే, బిజినెస్. ధన్యవాదాలు, పాట వినండి.
1: ఓకే.

0: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత. హలో,
1: సార్ నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు?
1: మా పేరు సుధాకర్ సార్.
0: చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సార్ మేము అన్నమయ్య జిల్లా పెద్దమండ్రం నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: చెప్పండి, మరి ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సార్ మాకు ఇది అంతులేని కథలో తాళి కట్టు శుభవేళ వేణు సార్.
0: తప్పకుండా రండి, వినిపిస్తాను, విందామా? మరి
1: విందాం సార్.
0: మీ ఒక్కరి కోసమేనా లేక ఇంకేమైనా చెప్తారా?
1: అందరి కోసం సార్, ఎఫ్ఎం వింటున్న అందరి కోసం, మీ కోసం, మా కోసం,
0: అందరి కోసం ఈ పాట.
1: ఓకే సార్.
0: ఓకే రండి, విందాం.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

వికట కవిని నేను. వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో చక్కని చిల్లు

మంగళ వాద్యాలు మిన్నల్ది మోగెనమ్మా, వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా.

వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. నాలుగు వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. పట్ట పుట్టేనుగు పచ్చగా నూరేళ్ళు వర్చిల్ల.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: సంగీతం అంటే కేవలం స్వరాక్షరాల కలయిక మాత్రమే కాదు, మనసులోని భావాలకు ఒక అందమైన రూపం. గాలిలో తేలివచ్చే పూల పరిమళంలా గుండె తలుపులు తట్టే అద్భుతమైన గీతాలను శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా పంచుకుంటున్నారు. మరి ఆ జ్ఞాపకాల పందిట్లోకి అడుగు పెడదాం, మరో శ్రోతను ఆహ్వానిద్దాం. హలో, హలో,
5: నమస్తే సార్.
4: నమస్తే అండి, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
5: నేను సార్ పొద్దుటూరు నుంచి పుల్లమ్మను.
4: పుల్లమ్మ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
5: అదే గోరంటాకులో కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయా సాంగ్ ఏంటి సార్?
4: తప్పకుండా వినిపిస్తానండి. బాగున్నానండి. అందరూ మంచి మెలోడీ సాంగ్స్ కోరుతూ ఉన్నారు, మంచి మంచి పాటలు. ధన్యవాదాలండి. మరి పాట విందామా?
5: సరే సార్. నమస్తే సార్.
4: నమస్తేనండి.

0: రేపు ఉదయం 9:30 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో దంత సమస్యలపై శ్రోతలు అడిగే సమస్యలు, సందేహాలకు, ప్రశ్నలకు డాక్టర్ ప్రియాంక పాలెం గారు సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:30 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పార్థ డెంటల్ హాస్పిటల్ కడప. హలో అభిరుచి కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతను ఆహ్వానిద్దాం. హలో.
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మేము పొద్దుటి వరలక్ష్మి సార్, 4వ తేదీ చేసినా. దేవుళ్ళలో సాయిబాబా పాట వేయండి సార్.
0: దేవుళ్ళలో సాయిబాబా పాట వినిపించాలా?
1: అవును సార్.
0: వినిపిస్తానండి తప్పకుండా.
1: నమస్తే సార్.
0: నమస్తే, పాట వినండి.
1: అవును సార్.
0: ధన్యవాదాలు.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: మల్లికా సార్. నేను ఏప్రిల్ లో చేసినా సార్, మొన్న నా కాల్ కట్ చేసినారు.
0: మల్లికా గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: ప్రేమంటే ఇదిలో మేఘాల్లో తేలింది హై హై అనే సాంగ్ వింటారు.
0: ప్రేమంటే ఇదేరా, అందులో నుంచి ఏ పాట కావాలి?
1: మేఘాల్లో తేలింది
0: మేఘాల్లో. ఎక్కడున్నారు మీరు? డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తా ఉంది.
1: తోట దగ్గర ఉందా సార్?
0: సరేనండి, మరి పాట వినిపిస్తాను, విందామా?
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: హలో అభిరుచి కార్యక్రమాన్ని శ్రోతలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోతను ఆహ్వానిద్దాం. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నంద్యాల నుంచి వందనను మాట్లాడుతున్నా సార్.
0: వందన గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి
1: సార్? రాఖీ పౌర్ణమి సందర్భంగా బంగారు గాజులు సినిమా సార్.
0: బంగారు గాజులు, అందులో నుంచి ఏ పాట కావాలి?
1: అన్నయ్య కలలే పండెను, ఆ సాంగ్ వేయండి సార్.
0: తప్పకుండా అండి, వినిపిస్తాను. విందామా మరి.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి.

0: హలో, అభిరుచి కార్యక్రమం అండి. మీ పేరు
1: రామయ్య సార్.
0: రామయ్య గారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు
1: మండలం దొలత్
0: చెప్పండి. ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: లవకుశ రావు సార్.
0: లవకుశ. అందులో నుంచి ఏ పాట కావాలి?
1: రామణ రాముడు సార్.
0: తప్పకుండా రండి, వినిపిస్తాను. విందామా మరి.
1: ఓకే.

0: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతను ఆహ్వానిద్దాం.
1: ప్రొద్దుటూరు నుంచి శివచంద్రారెడ్డి మాట్లాడుతున్నానండి.
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. గతంలో ఎప్పుడన్నా ఫోన్ చేశారా మీరు?
1: ప్రొద్దుటూరు నుండి శివచంద్రారెడ్డి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి శివచంద్రారెడ్డి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి? గులేబా కావాలి కథ. ఏ చిత్రము?
1: గులేబా కావాలి కథ.
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: ఒక మంచి సాంగ్, హిట్ సాంగ్ వేయండి.
0: ఏ పాట అయినా పర్లేదా?
1: ఏదైనా పర్వాలేదండి.
0: మీరు గతంలో ఎప్పుడన్నా ఫోన్ చేశారా ఆకాశవాణికి?
1: లేదండి, ఇదే స్టార్ట్ అండి.
0: మొదటి రోజు
1: అమూల్యమైనటువంటి సందేశానికి మేము ఇదే తొలిసారి చేస్తున్నామండి.
0: ఓకేనండి, ఓకేనండి. వింటూ ఉంటారా కార్యక్రమాలను మరి మీరు?
1: ఇంటూనే చేశామండి.
0: ఇప్పుడు వింటూ ఉన్నారు? ఓకే.
1: ఇప్పుడు ఇంటూనే ఉన్నాము, ప్రతిసారి ఇంటూనే ఉంటామండి.
0: ఏంటి మరి ఆకాశవాణి కార్యక్రమాలపై మీ స్పందన ఏంటి, అభిప్రాయం ఏంటి?
1: ఆకాశవాణి అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రసారాలండి ఇది. అద్భుతమైనటువంటి దాన్ని గతంలో, ఇప్పుడంటే ఈ హైటెక్ వచ్చింది కనుక కొద్దిగా ఇదైంది, కానీ గతంలో ఆకాశవాణి అంటే ఎదురు చూస్తా ఉన్నటువంటి తరుణంలో కూడా అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉందండి.
0: ఓకే ఓకే. ఇప్పుడు కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఆకాశవాణి మన అరచేతిలోకి వచ్చేసింది. ఎందుకంటే మనము యాప్ ద్వారా వినొచ్చు, కార్లో వెళ్తూ వినొచ్చు.
1: అవునండి,
0: ఎక్కడైనా వినొచ్చండి. మరి
1: ఎక్కడైనా ఎక్కడైనా వినొచ్చు. అందులో అక్కడ చేస్తున్నటువంటి వారికి కూడా చాలా అద్భుతంగా అనౌన్స్ చేయడం కూడా ఉందండి. మీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి.
0: ధన్యవాదాలు, ధన్యవాదాలు అండి. మరి ఈ కార్యక్రమంలో చివరి శ్రోత మీరు ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మరి పాట విందామా?
1: చాలా సంతోషం అండి, మాకు చివరిగా దొరకడం
0: అవకాశం దొరికింది. చివరి అవకాశం తొలి శ్రోత మీరు ఆకాశవాణికి. ఓకేనండి, మరి
1: ఓకేనండి,
0: ధన్యవాదాలు కాల్ చేసినందుకు. పాట వినండి,
1: అది మీ అమూల్యమైనటువంటి వాక్ చాతుర్యంతో.
0: ఓకేనండి, ఓకేనండి, ధన్యవాదాలు, ధన్యవాదాలు అండి.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతల హృదయాల ముందు ఆవిష్కరించిన స్వర తోరణం హలో అభిరుచి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 8:35 ప్రసారమయ్యే మన తెలుగు ప్రత్యేక కార్యక్రమాన్ని వినండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 10 గంటలు ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మరి కొద్ది క్షణాల్లో

0: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణ అధికారిణి హారిక గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
1: అందరికీ నమస్కారం. నా పేరు హారిక, డిసిఎఫ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నేను ప్రస్తుతం ఇక్కడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట డివిజన్ లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మన పులికాట్ బర్డ్ శాంక్చురీ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్ ని మేనేజ్ చేయడానికని ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మా బౌండరీ జ్యూరిడిక్షన్ అనేది పులికాట్ బర్డ్ శాంక్చురీ ఎంటైర్ పులికాట్ లేక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్న మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంక్చురీ కూడా ఇక్కడ రెండిటికి మేనేజ్మెంట్ చేస్తాము, ప్రొటెక్షన్ చేస్తాము, కన్జర్వేషన్ చేస్తాం. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ స్టాఫ్ కి మెయిన్ డ్యూటీస్ ఇవే. సో పులికాట్ లేక్ గురించి చెప్పాలి అంటే పులికాట్ లేక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. సో బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ సీ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఫస్ట్ మన ఇండియాలో లార్జెస్ట్ లేక్ అనేది చిలకా లేక్, లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనేది చిలకా లేక్. దాని తర్వాత మన పులికాట్ లేక్ సెకండ్ లార్జెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 రివర్స్ మనకి లేక్ లో కలుస్తున్నాయి, స్వర్ణముఖి, ఆరణి, కాలంగి రివర్స్. ఈ రివర్స్ అదే విధంగా మన సముద్రం నీళ్లు కూడా వచ్చి కలవడం. సో దాని వల్ల మనకి ఈ బ్రాకిష్ వాటర్ అనేది ఏర్పడింది. ఈ లేక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్

వ్యూలో, అలాగే వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. మైగ్రేటరీ బర్డ్ సీజన్ అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఆ 6-7 మంత్స్ పులికాట్ ఈజ్ లైక్ బర్డ్స్ పారడైజ్. మన ఇండియాలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి సీజన్ లో వస్తాయి. సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు విజిట్ చేసే వాళ్ళు మైగ్రేటరీ బర్డ్స్ అన్ని స్పీసీస్ చూడగలుగుతారు. మనకి స్పీసీస్ వైజ్ చూస్తే 15-20 మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి. మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఒక్కొక్క స్పీసీస్ ఒకటి కౌంట్ చేస్తాం మనం మైగ్రేటరీ బర్డ్స్. అదే విధంగా మొత్తం రెసిడెన్షియల్ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ కలిపి అరౌండ్ మొత్తం 185 స్పీసీస్ ఉన్నాయి రికార్డెడ్ ఇన్ బోత్ పులికాట్ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్. మనకి ఇక్కడ మెయిన్ పులికాట్ బర్డ్ శాంక్చురీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్ స్పీసీస్ ఏంటంటే ఫ్లెమింగోస్. సో ఇక్కడ లెస్సర్ ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో, టూ టైప్స్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఆ టూ టైప్ ఆఫ్ ఫ్లెమింగోస్ మనము అక్టోబర్ నుంచి ఇక్కడ చూడొచ్చు. ఈ మనకి ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే మెయిన్ గా మన ఇండియాలో ఉన్న గుజరాత్ నుంచి వస్తున్నాయి. అదే విధంగా ఇవి యాక్చువల్ గా మనకి మిడిల్ ఈస్ట్ అక్కడ నుంచి వచ్చే బర్డ్స్ అనమాట. ఇవి మెయిన్ ఫీడింగ్ పర్పస్ కే మనకి పులికాట్ లేక్ కి వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆ బర్డ్స్ తో పాటే ఇంకా పెయింటెడ్ స్టాక్స్, గ్రే పెలికన్, స్పూన్ బిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బర్డ్స్ వచ్చే టైంకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఫ్లెమింగో బర్డ్ మీరు చూసారంటే ఫ్లెమింగోకి ఒక పింక్ కలర్ హ్యూ ఉంటుంది. ఆ పింక్ కలర్ హ్యూ అనేది మనకి ఫస్ట్ బర్డ్ అరైవ్ అయినప్పుడు ఆ కలర్ ఉండదు, బట్ ఇక్కడ అది ఫీడ్ తీసుకున్నాకే ఆ పింక్ కలర్ హ్యూ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి పులికాట్ లేక్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉన్నాయి, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈ ఆల్గే అనేది అది ఎక్కువ మోస్ట్లీ దాని మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్, అది తీసుకున్నాకే దానికి ఆ పిగ్మెంట్ ఆ పింక్ కలర్ హ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు బర్డ్స్ మామూలుగా వైట్ కలర్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ పింక్ కలర్ బర్డ్స్. సో అదే విధంగా వేరే బర్డ్స్ అన్ని కూడా మనకి ఈ పులికాట్ లైక్ అక్టోబర్ నుంచి రైనీ సీజన్ తర్వాత మనకి మాన్సూన్స్ వల్ల ఫుల్ లేక్ అంతా నిండి ఉంటుంది. ఫీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి లేక్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత అదే విధంగా రివర్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత సముద్రం ఫిష్ కూడా దొరుకుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అవైలబిలిటీ, అరౌండ్ 600 స్క్వేర్ కిలోమీటర్స్ లేక్ ఉంది, ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మనకి ఇంత అంటే ఎక్కువ బయోడైవర్సిటీ అనేది సపోర్ట్ చేయగలుగుతుంది మన ఈ ఈకోసిస్టమ్. అదే విధంగా పక్కనే ఉన్న నేలపట్టు చూస్తే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈవెన్ దో ఇట్స్ అ వెరీ స్మాల్ శాంక్చురీ, ఇట్స్ 458 స్క్వేర్ కిలోమీటర్స్ శాంక్చురీ, మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ అంటే అక్కడ గ్రే పెలికన్ స్పీసీస్, అవి మెయిన్ అక్కడ బ్రీడింగ్ పర్పస్ కి విజిట్ చేస్తాయి. సో మన శాంక్చురీ విజిట్ చేశారు అంటే అక్కడ లేక్ ఉంటుంది, ఆ లేక్ లో ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వాటర్ లోనే కొన్ని ట్రీ స్పీసీస్ ఉన్నాయి. అవి ఏ స్పీసీస్ అంటే బారింగ్టోనియా స్పీసీస్. ఆ బారింగ్టోనియా స్పీసీస్ నీళ్లలోనే చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ స్పీసీస్ మీదే మనకి 90-95% బర్డ్స్ అనేది అక్కడే రూస్టింగ్ చేస్తాయి. అక్టోబర్ లో వచ్చేటప్పుడు అది సింగిల్ గా వస్తుంది, ఇక్కడ ఇట్ మేక్ వన్ ఫ్యామిలీ అండ్ ఇట్ విల్ లీవ్ విత్ చిక్స్ తో పాటు ఇక్కడ మనకి మార్చ్ ఏప్రిల్ లో తిరిగి వెళ్ళి. సో అక్కడ ఉన్న బర్డ్ స్పీసీస్ కూడా మనకి నేలపట్టులోనే ఫీడింగ్ కాకుండా అది పులికాట్ లేక్ కూడా మనకి ఫీడింగ్ పర్పస్ కి. సో ఈ పులికాట్ లేక్ అనేది యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ 1976 లో వచ్చింది. సో బర్డ్ శాంక్చురీ కింద ఫైనల్ నోటిఫికేషన్ 1997 లో దీన్ని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఏవైతే మనకి శాంక్చురీస్, నేషనల్ పార్క్ ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిలోనూ మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. అదే విధంగా మనకి ఈ లేక్ చుట్టూ కూడా ఈకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేయబడింది. అది మనకి 2015 లో డిక్లేర్ చేశారు. సో ఈకో సెన్సిటివ్ జోన్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి లేక్ నుంచి లేక్ ఇమీడియట్ గా బౌండరీ అయిపోయిన తర్వాత దేర్ షుడ్ బి సమ్ బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఇమీడియట్ గా మనకి ఈకో సిస్టమ్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక బఫర్ జోన్ డిక్లేర్ చేసింది. అదేంటంటే మనకి లేక్ బౌండరీ ఎంత అయితే ఉందో దానికి 2 కిలోమీటర్స్ వరకు ఈకో సెన్సిటివ్ జోన్ అనేది అప్లై అవుతుంది. సో ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ అనేది 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ప్రమోటెడ్ యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి యాక్టివిటీస్ కంప్లీట్ గా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. అదే విధంగా రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, సో ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద లైక్ మల్టీ కాంప్లెక్సెస్ కట్టాలన్నా ఇలాంటివి
అన్నది మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి.

నెక్స్ట్ మనకి గ్రీన్ ఫార్మింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి ప్రమోటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ని కేటగరైజ్ చేశారు. సో ఈ ఈకోసెన్సిటివ్ జోన్ ప్రకారము నోటిఫికేషన్

మొత్తము ఒక 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మనకి ఓన్లీ ఆంధ్ర వరకు చూస్తే అరౌండ్ 460 స్క్వేర్ కిలోమీటర్స్ మన ఆంధ్రాలోనే ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కూడా మనం జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంది, అది కూడా మేము టేకప్ చేస్తాం. జోనల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక గైడింగ్ డాక్యుమెంట్ లాగా ఆ ఈకో సెన్సిటివ్ జోన్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏ డిపార్ట్మెంట్స్ పరిధిలోకి వస్తాయి, అదే విధంగా ఏ విధంగా మానిటర్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అనేది దానిలో మేము క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తాం. ఈ జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అంటారు, స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ తో కన్సల్ట్ చేసి వాళ్లతో చర్చలు జరిపి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి ఆ విధంగా దీనికి కలెక్టర్ గారు ఫైనలైజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం దీస్ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ, తర్వాత అదే విధంగా రూల్స్ కూడా అప్లై అవుతాయి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇన్సైడ్ శాంక్చురీ అరౌండ్ 50 విలేజెస్ ఉన్నాయి, మనకి మొత్తం 5 మండల్స్. ఈ 5 మండలాల్లో ఉన్న అన్ని విలేజెస్, సో ఈ శాంక్చురీ పరిధిలో ఉన్న విలేజెస్ అన్ని కూడా మనకి ఈ శాంక్చురీ నోటిఫికేషన్ ప్రకారము అవన్నీ కూడా పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ దాని ఆ రూల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. అదేవిధంగా ఈకో సెన్సిటివ్ జోన్ లో కూడా ఒక 23 విలేజెస్ వరకు ఉన్నాయి. సో అవి కూడా మనకి ఏవైనా ఇప్పుడు ఇండస్ట్రీ కట్టాలన్నా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కి ఏమైనా పెట్టుకోవాలన్నా, అగ్రికల్చర్ నుంచి దాన్ని ఏదైనా కమర్షియల్ పర్పస్ కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఈకో సెన్సిటివ్ జోన్ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. ఈ మొత్తం లేక్ అంతా మేము 15 బీట్స్ గా డివైడ్ చేసి ఉంది. సో దానిలో ఉన్న 15 బీట్ ఆఫీసర్స్ డిఫరెంట్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఏవైతే మనకి శాంక్చురీ ప్రొవిజన్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఉన్న శాంక్చురీ ప్రొవిజన్స్ అన్ని అవి అప్లై అవుతున్నాయా లేదా, ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తున్నారా అన్నది వీళ్ళు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంటారు, పెట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంక్చురీ రూల్స్ ప్రకారం ఈ లోపల మనం చెట్లు కొట్టకూడదు, సో చెట్లు ఎక్కడైనా కొడుతున్నా ఆపడము, ఇలాగా ప్రొటెక్షన్, అలాగే విధంగా శాంక్చురీ బౌండరీని కూడా చుట్టుపక్కల ఏమి వేరియేషన్స్ లేకుండా, ఎవరు మట్టి అది తవ్వకుండా, సో బౌండరీని ప్రొటెక్ట్ చేస్తూ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో అవుతూ, అదే విధంగా మైగ్రేటరీ బర్డ్స్ సీజన్ టైంలో బర్డ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మనకి ఎన్ని స్పీసీస్ అనేది కనబడుతున్నాయి అనేది వాళ్ళు నోట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మెయిన్ యాక్టివిటీ అనేది ప్రొటెక్షన్, అదే విధంగా కన్జర్వేషన్, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్. ఇక్కడ మనకి రికార్డెడ్ అయితే 185 to 190 species ఆఫ్ బర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఫ్లెమింగో తీసుకున్నామంటే అది ఒక స్పీసీస్, అదే విధంగా పెయింటెడ్ స్టాక్ ఒక స్పీసీస్, అట్లా మనకి 185 వివిధ రకాల పక్షులు ఉన్నాయి. సో మనకి మొత్తం మైగ్రేటరీ బర్డ్స్ చూస్తే ఒక 50,000 to 70,000 బర్డ్స్ అనేది మనకి ఓన్లీ అక్టోబర్ నుంచి మార్చ్ ఏమనికి అన్ని బర్డ్స్ అనేది వస్తాయి. అదే ఇప్పుడు ఆ సీజన్ లో బర్డ్స్ ఉంటాయా మిగతా సీజన్ లో ఉంటాయంటే అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ సీజన్, బట్ ఈ టైంలో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ బర్డ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే మనకి ఎప్పుడు ఉండే బర్డ్స్, ఎగ్రెట్స్ ఇలాంటి బర్డ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో మొత్తం కలిపి 187 స్పీసీస్ ఉంది, అరౌండ్ మనకి ఒక 60-70,000 వరకు బర్డ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మైగ్రేటరీ సీజన్ టైంలో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో మనకి ఏమేం పక్షులు వస్తాయంటే మనకి మెయిన్ పులికాట్ వరకు వచ్చేసరికి ఇవి ఫ్లెమింగోస్ అనమాట. మనం ఫ్లెమింగోస్ నే మనం యాక్చువల్ గా సూళ్ళూరుపేటకి ఏమైనా ప్రమోషన్ చేయాలన్నా సరే మనకి షార్ ఎలాగా పెడతారో సూళ్ళూరుపేట అనగానే, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్ లో మనకి ఫ్లెమింగో అనమాట. ఫ్లెమింగోస్ మనకి గుజరాత్ నుంచి వస్తాయి, యాక్చువల్ గా అవి యురేషియా కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే గుజరాత్ లో అనేది దానికి నెస్టింగ్ పర్పస్ కి వస్తాయి, బట్ ఇక్కడ మనకి పులికాట్కి వచ్చేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్, పులికాట్ లేక్ లో దొరుకుతుంది కాబట్టి అవి ఈ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇక్కడ పెయింటెడ్ స్టాక్స్, స్పూన్ బిల్డ్ పెలికన్స్, గ్రే పెలికన్స్, తర్వాత నార్థర్న్ పింటైల్స్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, కార్మరెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా. సో రివర్టన్స్, ఈ రివర్టన్స్ ఇవన్నీ కూడా చాలా లైక్ ఆస్ట్రేలియా నుంచి మనకి ఏదైతే ఉందో ఇది మనకి మైగ్రేటరీ కారిడార్, ఏవైతే నార్త్ నుంచి సౌత్ కి వెళ్లే బర్డ్స్ అన్ని కూడా ఈ కారిడార్ లో పాస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో బర్డ్స్ ఆగడం జరుగుతుంది. సో మనకి ఫ్లెమింగోస్ అనేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కే వస్తాయి, బట్ మనకి ఈ గ్రే పెలికన్, ఈ బర్డ్స్ ఉన్నాయి ఏవైతే మనం నేల పట్టులో చూస్తామో అవి బ్రీడింగ్ పర్పస్ కి వస్తాయి. సో అవి వచ్చేటప్పుడు మనకి సింగిల్ గానే వస్తుంది బర్డ్, బర్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఇది ఇక్కడ ఒక పేర్ చేసుకుని తర్వాత బ్రీడింగ్, దాని తర్వాత పిల్లల్ని పెట్టి అది చిక్స్ అయ్యి అవి

0: ఆ చిక్స్ కూడా ఇక్కడే ఫీడింగ్ స్టార్ట్ చేసి దానికి కూడా ఫ్లయింగ్ అనేది నేర్పించి అన్ని కలిసి మళ్ళీ తిరిగి వెళ్తాయి. సో యాక్చువల్ గా మనకి ఇక్కడ సూళ్ళూరుపేట అనేసరికి ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జరుపుతారు. సో మనకి 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ పండుగ చేస్తుంది. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, అట్లనే మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏకమయ్యి అన్ని కోఆర్డినేషన్ తో ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. ఫస్ట్ టైం మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ లో మనం ఒక సింపోజియం కండక్ట్ చేసాం, అది శ్రీ సిటీ లో కండక్ట్ చేసాము. సో బయోడైవర్సిటీ సింపోజియం అని చెప్పి ఆల్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ లేక్ కన్జర్వేషన్ మీద, ఇకో సిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి 2 డేస్ డిస్కషన్స్ చేశారు. డిస్కస్ చేసి మనకి ఈ లేక్ ని ఇంకా ఏ విధంగా మనం కన్జర్వ్ చేయగలం, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలం, ఈ లేక్ బెటర్ గా ఎలా మేనేజ్ చేయగలం అని చెప్పి డిస్కషన్స్ చేశారు విత్ హెల్ప్ ఆఫ్ ఐఐఎస్సీఆర్. సో అది కూడా డాక్యుమెంట్ మనకి రెడీ అయింది. ఆ డాక్యుమెంట్ కూడా మనం నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ కి ఈ లోపు మేము దానిలో మనం ఏవైతే చేయగలమో ఆ విధంగా మేము టేకప్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం ఏదైతే మనం సింపోజియం చేశారో, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అండ్ బయోడైవర్సిటీ సింపోజియం, అది ఫస్ట్ టైం జరిగింది. ఈ 3 రోజుల పండుగ అన్నది 5 వెన్యూస్ లో ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ పండగ టైంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, మన సిబిఇటి అటకాని తిప్ప ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక్కటే రోజు జనరలీ అరౌండ్ ప్లేస్ బట్టి, ఇప్పుడు నేలపట్టులో అరౌండ్ 50,000 మంది విజిటర్స్ విజిట్ చేశారు మొన్న మన ఫ్లెమింగో ఫెస్టివల్ లో యావరేజ్ గా, 3 రోజులు యావరేజ్ గా. మన అటకాని తిప్పలో అరౌండ్ 30,000, బీవీ పాలము ఇంకా గ్రౌండ్ లో అయితే ఇంకా ఎక్కువ మంది, ఒక 70,000 మంది. ఈ సంవత్సరం మనం జనవరిలో చేశాము. సో ఎవ్రీ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తారంటే డిసెంబర్ మంత్ ఎండ్ గానీ జనవరి 1st or 2nd week ప్లాన్ చేస్తారు. సో అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక డేట్స్ అనుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కి మనకి ఉత్తర్వులు ఇస్తారు అనమాట. ఈ విధంగా ఫలానా కమిటీలు వేస్తుంటారు, ఆ కమిటీలకు ఒక్కొక్క వెన్యూకి ఒక్కొక్క వెన్యూ ఇన్ఛార్జ్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఎలా కోఆర్డినేట్ చేయాలన్నది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ విధంగా టేకప్ చేస్తాం మేము. సో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ ఎండ్ గానీ జనవరి 1st or 2nd week గానీ మనకి ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో ఆ టైంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ 2 or 3 డేస్ నిర్వహించడం జరుగుతుంది.
1: ఇప్పుడు మామూలు సందర్శకులు ఎలా సపోర్ట్ ఉంటుంది, ఎంతమంది వస్తూ ఉంటారు?
0: సో నార్మల్ గా ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు మనకి నేలపట్టు అనేది ఓన్లీ మనకి ఈ సీజన్ లోనే ఓపెన్ చేస్తారు. ఓన్లీ మైగ్రేటరీ బర్డ్ సీజన్ లోనే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ నేలపట్టు కి సందర్శకులు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పండగ టైంలో మనకి అరౌండ్ ఒక 30,000-40,000 మంది విజిట్ చేస్తారు, ఎస్పెషల్లీ మనకి ఈ పండగ టైము తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడేస్. అదే విధంగా కూడా ఎవ్రీ డే మనకి నేలపట్టు మాత్రం లైక్ విజిటర్స్ వస్తూనే ఉంటారు త్రూ అవుట్ ద సీజన్, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్. అక్కడ మేము నేలపట్టులో మనకి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ అని ఈఈసి అని ఉంటుంది. ఈఈసిలో మనకి డిఫరెంట్ బర్డ్స్ డయోరమాస్, బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్, అలాగే బర్డ్స్ బీక్స్ గురించి, తర్వాత ఫీట్ గురించి, ఇలాగా మేము అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. తర్వాత బర్డ్ కాల్ సిస్టమ్, అంటే ఏదైనా బర్డ్ చూసి మనం ప్రెస్ చేస్తే ఆ బర్డ్ ఎలాగా సౌండ్ చేస్తుంది, అలాంటివి మోడల్స్ ఉన్నాయి. సో ఈఈసి చూస్తారు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ బ్రోచర్స్ కూడా, ఈవెన్ తెలుగులో ఇంగ్లీష్ లో కూడా మేము బ్రోచర్స్ ప్రొవైడ్ చేస్తాము. మనకి నేలపట్టులో బర్డ్ వాచర్స్ ఉన్నారు, బర్డ్ గైడ్స్ వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 5 వ్యూ పాయింట్స్ లో కూడా మనం బైనోక్లర్స్ ప్రొవైడ్ చేస్తాం. బర్డ్ గైడ్స్ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే బర్డ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా అక్కడ నేచర్ షెడ్ ఉంది. నేలపట్టు వచ్చేసరికి అట్లాగా పులికాటుకు వచ్చేసరికి మనకి సిబిఇటి అటకాని తిప్పలో ఓపెన్ చేసాము. అటకాని తిప్పలో రీసెంట్ గా మనకి 2024 ఆగస్ట్ మంత్ లోనే ఓపెన్ చేసాం, దగ్గరగా 1 సంవత్సరం అయింది. మనకి అక్కడ కూడా ఈఈసి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, దానిలో కూడా మనకి బర్డ్స్ గురించి, ఈకో సిస్టమ్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి. అదే విధంగా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో మనకి టర్టల్స్ గురించి, టర్టల్స్ ఆలివ్ రిడ్లీ టర్టల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అది కూడా మనకి డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు

ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్. సో దాని గురించి కూడా మేము డయోరామాస్ తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టున్నాము. అటకాని తిప్పులో బయో ల్యాబ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా లైక్ కిడ్స్ వచ్చి ఫ్లెమింగోస్ ఏం తింటున్నాయి అంటే దట్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్, అక్కడ ఏమేమి వెర్టిబ్రేట్స్ ఇన్వెర్టిబ్రేట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శాంపిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని దగ్గర మేము బ్రోచర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం విత్ బైనోక్యులర్స్. మనకి ఏదైతే షార్ రోడ్ లో ఉందో, షార్ రోడ్ లో కూడా 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 4 వ్యూ పాయింట్స్ లో కూడా మనం సీజన్ టైమ్ లో కూడా మనకి ఎవరైనా సిబిఐటీ వచ్చి రిక్వెస్ట్ చేసినా వీ విల్ ప్రొవైడ్ బైనోక్యులర్స్ అండ్ ఆల్సో వన్ బర్డ్ గైడ్ విల్ అసిస్ట్. సో జనరల్లీ పక్షులు మైగ్రేటరీ బర్డ్ టైమ్ లో మనకి పక్షులు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఈ లోకల్ గా ఇక్కడ ఏంటంటే విలేజెస్ లోకల్ గా పక్షులు వచ్చాయంటే అది మంచిదని నమ్ముతారు. దే బిలీవ్ దీస్ ఆర్ సెలెస్టియల్ బర్డ్స్. అంటే పక్షులు వచ్చాయి అంటే మనకి రెయిన్స్ బాగా వస్తాయి, సో రెయిన్స్ బాగా వస్తే పంట బాగా పండుతుంది అని నమ్ముతారు. జనరల్ గా లోకల్ విలేజర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. బట్ మీరన్నట్టు ఇలాంటివి ఏమైనా డిస్టర్బ్ చేయాలంటే కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు, పక్షుల గురించి ఎక్కువ మనకి తెలియని వాళ్ళు అలా చేస్తుంటారు. సో మాకేంటంటే స్టాఫ్ కంటిన్యూస్ గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్ లో కూడా ఎవరైతే మనకి వాలంటీర్స్ గా మనకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఏదైతే బర్డ్స్ ని టీజింగ్ అట్లాగా ఏమైనా చేస్తే మాత్రం మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము కేసెస్ బుక్ చేస్తాము. అదే విధంగా మేము ప్రొటెక్షన్ కూడా చేస్తాము. నేలపట్టు యాక్చువల్ గా నేలపట్టు విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ పక్షుల్ని ముందు నుంచి అంటే తరతరాలుగా పక్షులు వచ్చాయి అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ పక్షులు నేలపట్టు ట్యాంక్ లో ఆ పక్షులు గుయాన ఉంటది, అంటే దాని డ్రాపింగ్స్ ఆ నీళ్లలో కలిసి వాళ్ళ పంటలకి వెళ్లడం వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది. అది నేచురల్ ఫెర్టిలైజర్ కి యాడ్ చేస్తుంది. సో దాని వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది, పక్షులు వస్తే మంచిదని నమ్ముతారు. అదే విధంగా ఇక్కడ పులికాట్లో ఏంటంటే పులికాట్లో మనకి ఇక్కడ నెస్టింగ్ అట్లా ఏం లేదు, అది ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కోసం. సో ఫీడింగ్ పర్పస్ కి వచ్చిన పక్షుల్ని ఇప్పుడు పక్షులు వచ్చాయంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గ్రామస్తులు అదే విధంగా మంచిది అని నమ్ముతారు. కొన్ని ఏదైతే మనకి 2001-2 మొదలైందో అదే వాళ్ళకి పక్షుల పండగ. సో ఆ టైంలో ఒక జూబిలియంట్ ఎన్వైరన్మెంట్, ఒక సెలబ్రేటరీ మోడ్ అలాగా ఉంటుంది అనమాట. ఈ ఇయర్ మేము ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఒక ఫిలిం కూడా రిలీజ్ చేసాం. మన లేక్ మొత్తం లేక్ ఇకో సిస్టమ్ చూపిస్తూ అదే విధంగా ఫిషర్మెన్ విలేజర్స్ ఎలాగ అంటే ఇన్ కోఆర్డినేషన్ తర్వాత పక్షులు మనుషులు ఇంటర్ఫెరెన్స్ ఎక్కువ లేకుండా ఎలాగ మింగిల్ అయి ఉంటున్నారో కూడా దానిలో డిపిక్ట్ చేసాం. సో ఫిషర్మెన్ ఇక్కడ మనకి ఓన్లీ లైక్ ట్రెడిషనల్ ఫిషింగ్ మాత్రమే అలో చేస్తాం. ఏదైతే మామూలుగా ఫిషర్మెన్ వెళ్ళి ఫిష్ చేస్తుంటారో అవే అలో చేస్తాము. సో వాళ్ళు పక్షులతో పాటు ఎలాగ మమేకమై జీవిస్తున్నారు అన్నది కూడా. సో లేక్ డే అన్నది ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంటల్ డేస్ మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంటది. ఆ గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మేము డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ డేస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఏదైనా సరే లైక్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే, ఇలాంటివి మన వరల్డ్ లేక్ డే కూడా, ఇవన్నీ కూడా మనకి అవేర్నెస్ పెంపొందించడానికి క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ ఏంటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా స్కూల్ చిల్డ్రన్ లేదా కాలేజ్ చిల్డ్రన్ తో వాళ్ళకి ఏమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివి కండక్ట్ చేసి జనరల్లీ ఆ రోజు మనం ఇచ్చే ఏదైనా ఒక మెటీరియల్ గానీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ చేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. సో వాళ్ళకి అసలు అది ఏంటి అనేది తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ దాని మీద ఏమైనా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి దాని మీద ఒక దృష్టి పెట్టడానికి ఉంటుందని అవేర్నెస్. సో అదే విధంగా ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాలేజ్ చిల్డ్రన్ లోకల్ విలేజర్స్ కూడా ఈ మనకి ఏవైతే ఈ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది, ఆ ఫిష్ వల్ల ఈ బర్డ్ కి ఎలాగ ఫీడింగ్ కి హెల్ప్ చేస్తుంది, అదే విధంగా మనకి ఒక స్పీసీస్ అందులో ఇప్పుడు ఏదైనా స్పీసీస్ మనం ఎరాడికేట్ చేస్తున్నాం అంటే ఎవరైనా ఎక్కువ ఫిషింగ్ అవే స్పీసీస్ చేస్తున్నారు, ఆ స్పీసీస్ తగ్గిపోతే దాని వల్ల ఎలాగ ఇంపాక్ట్ నెగటివ్ ఇంపాక్ట్ మనకి పక్షుల మీద ఇకో సిస్టమ్ మీద ఎలా పడుతుంది అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా యాక్చువల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పక్షుల గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్ మేము. సో మాకు ఎక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడ వర్క్ చేస్తాం. మాకు ఫారెస్ట్ లో డిఫరెంట్ కైండ్స్ లైక్ టెరిటోరియల్ డిఎఫ్ఓ, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ, అదే విధంగా వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ పోస్ట్స్. ఐఎమ్ నాట్ వైల్డ్ లైఫ్ ట్రైన్డ్ బట్ మాకు ట్రైనింగ్ లో వైల్డ్ లైఫ్ తర్వాత అదే విధంగా

0: లా ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా వచ్చిన తర్వాత మాకు ఎలా అంటే, ఐఎమ్ థింకింగ్ మోర్ అబౌట్ బర్డ్స్ బయోడైవర్సిటీ, వాటిని ఏ విధంగా మనం రక్షించాలి, వాటిని ఏ విధంగా మనము ఇంకా ఎక్కువ స్పీసీస్, అంటే ఇప్పుడు మనకి ఫ్లెమింగోస్ వస్తున్నాయి, ఫ్లెమింగోస్ కూడా ఇప్పుడు ఫీడ్ కోసం వస్తున్నాయి. సో అవి ఏ మంత్ లో, ఇప్పుడు అక్టోబర్ మంత్ లో ఏ ఏరియాస్ లో ఎక్కడ ఉన్నాయి, సో ఇట్లా అనమాట. అంటే ఒక ఏదైనా కన్జర్వేషన్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా చేస్తున్న తర్వాతే ఓకే, మనకి బర్డ్ బిహేవియర్ తర్వాత బర్డ్ హ్యాబిట్స్ ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా ఎక్కువ కన్జర్వేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఫారెస్ట్ మామూలుగా ఫారెస్ట్ అంటే మనకి టెరిటోరియల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మెయిన్ ప్రొటెక్షన్ చూసుకుంటారు, అదే విధంగా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ అవన్నీ అప్లై అవుతాయి. సో వైల్డ్ లైఫ్ అనేసరికి ఈవెన్ దో మాకు ఫర్ సపోజ్ వేరే దగ్గర స్నేక్ ఎక్కడ వచ్చింది, సో దట్ ఈస్ ఆల్సో ఈవెన్ దో మా ఫారెస్ట్ కాదు, బట్ వైల్డ్ లైఫ్ అనేది ఎక్కడ ఉన్నా సరే వి విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ వి విల్ రెగ్యులేట్. ఆ విధంగా చూస్తే నాకు ఇది చాలా మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. ఈ ఏరియా మేనేజ్ చేయడమే కాకుండా నేను చాలా కొత్తవి నేర్చుకుంటున్నాను, విచ్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇన్ మై లేటర్ కెరియర్. మామూలుగా మేము డిపార్ట్మెంట్ లోకి రాకముందు మనం బయటకు వెళ్ళామంటే జనరల్ గా మోస్ట్లీ ఏమైనా చూస్తే చెట్లు చూస్తాం, పూలు చూస్తాం అంతే. బట్ మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత వైల్డ్ లైఫ్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత వి విల్, ఇప్పుడు మనం రోడ్ మీద మనం ఫీల్డ్ కి వెళ్తూ ఉంటే కూడా మనకి ఇప్పుడు కొన్ని పొలాలు చూస్తాం, పొలాల మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ లో నడిచేటప్పుడు అక్కడ కొన్ని లైక్ చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్పాటెడ్ డీర్స్ గానీ తర్వాత ఇక్కడ ఉన్న చిన్న జింకలు నక్కలు ఇలాంటివి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఆ ఫుట్ ప్రింట్స్ ను అబ్జర్వ్ చేయడము. సమ్మర్ మంత్స్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఏవైనా వాటర్ హోల్స్ క్రియేట్ చేయాలా లేదా సాల్ట్ లిక్స్ పెట్టాలా. సో ఇదంతా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనమాట. అంటే ఫారెస్ట్ లోపల ఉన్న వైల్డ్ లైఫ్ ఏ విధంగా దానికి కావలసిన నీడ, అదే విధంగా ఫుడ్, వాటర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నది మేము వైల్డ్ లైఫ్ గా మేము ఎక్కువ ఆలోచిస్తాము. దాని మీదే మేము ఉన్న మా స్కీమ్స్ అన్ని కూడా ఈ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్, ఇకో టూరిజం, సో వాటిలో ఏమి బెటర్ గా చేయగలమా అని. ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడికి నేను లాస్ట్ మంత్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లెమింగో ఫెస్టివల్ టేకప్ చేసాము. సో ఇట్ టుక్ అరౌండ్ 1 మంత్ ప్రిపరేషన్ టైం సరిపోయింది. తర్వాత జనవరిలో జరిగిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి అప్రిషియేట్ చేశారు, అదే విధంగా మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ట్రాఫీస్ కూడా ప్రొవైడ్ చేశారు డిపార్ట్మెంట్ కి, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ కి. ఎందుకంటే మనం ఏదైతే మనం ఫిలిం రిలీజ్ చేసామో ఫెస్టివల్ టైంలో, ఆ రోజు మనకి అక్కడున్న కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పారు అనమాట, ఇప్పుడు మనం ఫెస్టివల్ అనగానే మనం ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని పెట్టుకున్నాము, పేరు ఉంది కానీ దాన్ని యాక్చువల్ గా మనం చూసి ఫీల్ అయితేనే వైల్డ్ లైఫ్ కోసం మనం చేస్తున్నాం, ఏదైతే పక్షుల కోసం చేస్తున్నామో పక్షులకి ఏం చేయగలం అన్నది చూడాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు మా పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత కూడా ఏ విధంగా ఇప్పుడు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నామో మనకి చేసే ఎఫర్ట్స్ కి అదే విధంగా గుర్తింపు వచ్చింది. సో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్.
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సుళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణాధికారిని హారిక గారి ప్రసంగం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం, వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో ముందుగా ఎద్దు మైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరందరూ కోరుతున్న పాట ముఠా మెస్త్రి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగం.

0: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట స్వప్న చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని, ఆకాశవాణి కడప కేంద్రం నుండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, మధుశ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్జిత్ సాయి, రిత్విక్, పండు చిత్రియాల గ్రామం నుండి. వీరు కోరుతున్న పాట స్వర్ణకమలం చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించండి.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మినేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరూ కోరుతున్న పాట పసివాడి ప్రాణం చిత్రం నుండి.

0: ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునర్నిర్మించడం లేదా పునరుద్ధరించడం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలింగ్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు
0: పార్థ డెంటల్ క్లినిక్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప.
2: శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. మహబూబ్ నగర్ నుండి పసుపులేటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్ వీరందరూ కోరుతున్న పాట గోపాలకృష్ణుడు చిత్రం నుండి.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో దత్తాపురం శ్రోతలు భాస్కర్, వరలక్ష్మి, తరుణ్, మహేశ్వరి, వారి స్నేహ బృందం వీరంతా కోరిన పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానంలో సిరివెన్నెల రచన వినాలని కోటి సంగీతం, సోగ్గాడి పెళ్ళాం చిత్రంలో.

0: వాట్సప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని ఇంతవరకు విన్నారు. ఈ ప్రసారంలో 12:40 ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం.
1: ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునర్నిర్మించడం లేదా పునరుద్ధరించడం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలింగారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441997.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు
1: పార్థ డెంటల్ క్లినిక్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప.
0: ఇప్పుడు తెలుగు సినీ గీతాల చిత్రసీమ

విద్యాసాగర్ సంగీత నిర్వహణలో విన్నపాట రుక్మిణి, చిత్రంలో గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సీతారామశాస్త్రి సాహిత్యం.

0: ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునర్నిర్మించడం లేదా పునరుద్ధరించడం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలింగారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు
0: పార్థ డెంటల్ క్లినిక్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప.
2: వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం చిత్రంలో.

ఫిల్మీగానే వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

చివరగా వెంకటాచలపతి కర్ణాటక కాపీ రాగం ఆది తాళం ముత్తుస్వామి దీక్షితార కృతి.

మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మధురై మణి అయ్యర్ గారి గానం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్టాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు.

0: క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై. ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా ఔర్ దేశ్ కా గౌరవ్ బఢానా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా, వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయింది.

0: అని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు మూడు జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకొషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162కు పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పోడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల ద్వారా మనోరంజని. ముందుగా కార్యక్రమంలో అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరూ కోరుతున్న పాట కొండవీటి సింహం చిత్రం నుండి.

0: గృహలక్ష్మి నీవే.
1: ఉత్తరాల మనోరంజని వింటున్నారు. కార్యక్రమముల తర్వాత తోటరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం ఈ పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఈ పాట.

ఉత్తరాల మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిద్దలూరు నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, రజని, వెన్నెల, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, లక్ష్మి వీరందరి కోసం ఈ పాట.

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో తప్పక వినండి. బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.
2: కార్యక్రమంలో తర్వాత అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆనంద్ పాడిన పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు, బద్వేల్ నుండి సందీప్, విఘ్నత, తన్విష్, రితీష్ వీరి కోసం ఈ పాట

కార్యక్రమముల తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుండి పరదేశి భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట పెళ్లి సందడి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తరువాత నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు, గోపిక పూర్ణిమ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి ఈ పాటను వినిపించమని అన్నమయ్య జిల్లా నుండి ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు చంద్రశేఖర్, మంజుల, భవానీ, పల్లవి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, రాజేష్, సరోజిని, మాయా వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట మున్న చిత్రం కోసం సాధనా సర్గం నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్ పాడిన పాట, సాహిత్యం కందికొండ, సంగీతం హారిస్ జయరాజ్. వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు ఉత్తరాల మనోరంజన విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో 7 మృతి చెందడం పట్ల గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్లోని 01133840 01132387789 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 90598241 నంబర్ను వినియోగించాలని కోరారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధిత యాత్రికులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో 15 ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్జన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆధునిక హంగులతో రైతు బజార్ నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు 18,55,00,000 రూపాయలతో ఈ రైతు బజార్ను నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి చెట్లమురంపల్లి వరకు 2,50,00,000 రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి సంవత్సరం డీఎస్సీ ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మేము తల్లికి వందనం అందజేసాం, అన్నదాత సుఖీభావ అందజేసాం, ఉచిత గ్యాస్ సిలిండర్, 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి ఈ రోజు వాడుకుంటున్నారు, పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం, జలధార పోకడం వల్ల ఏ వర్షం బొట్టు కూడా వేస్ట్ కాకుండా మరి కాలువల్లో నీళ్లు పోవాలన్న ఉద్దేశంతో మరి జగ్గల్ క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తంలో కేంద్రం వాటా 1,468,99,00,000 రూపాయలు కాగా రాష్ట్రం వాటా 979,19,00,000 రూపాయలని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో రాష్ట్రం ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిపి 1,175,03,00,000 రూపాయల నిధులు విడుదల చేసినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాళహస్తిలో బాలికల డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మల్లేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: మా కాలేజీ నుంచి ముగ్గురం ఖేలో ఇండియా ద్వారా సెలెక్ట్ అయ్యాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు టీవీ కాంట్రాక్ట్ ద్వారా మేము ప్రధాని నరేంద్ర మోడీతో సార్తో మాట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని చాలా క్వశ్చన్ అడిగాడు. మేము సార్తో చాలా కాంటాక్ట్ అయ్యాము. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అండ్ ప్రధాన మోడీ సార్కి ధన్యవాదాలు.
0: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి అంశాలపై ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో క్షుణ్ణంగా చర్చించామన్నారు. రాష్టంలో మంచినీటి అవసరాలు తీర్చేందుకు, పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని, రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేర్కొంటూ,
4: 13,500 కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఈరోజు మరి కుప్పానికి గానీ పులివెందులకు గానీ నీరు తీసుకెళ్లగలిగామంటే ఇరిగేషన్ పట్ల చిత్తశుద్ధి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. అలాగే వెలుగొండకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి కడప కేంద్రం.

0: ఇవాల్టి మహిళా భారతి స్త్రీల కార్యక్రమానికి మహిళా శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో బ్రహ్మంగారి తత్వప్రభ ధారావాహిక, ఆ తర్వాత కొన్ని లలిత గీతాలను విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి బ్రహ్మంగారి తత్వప్రభ ధారావాహిక 5వ భాగం.

0: పాండిత్యం సంపాదించుకున్నవాడు, కవిత్వాన్ని చెప్పగలిగినవాడు ప్రజల్ని మెప్పించేదానికి ఎన్ని వేల పదాలైనా కట్టొచ్చు. వాడికి మోక్షం లభిస్తూ ఉందా? రాదు. అయితే ఎలా వస్తుంది? పరమాత్మను గురించి పాడగలిగితే, పరమాత్మను చేరుకునే మార్గాన్ని చెప్పగలిగితే అప్పుడు మాత్రమే దానివల్ల ప్రయోజనం ఉంటుంది.
1: కడప జిల్లా కందిమలాయిపల్లెలోని బ్రహ్మంగారి మఠాన్ని గురించి మనకు వివరిస్తున్నారు ఈశ్వరరెడ్డి గారు.
2: జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కడప జిల్లా కందిమల్లాయపల్లెలో 1693 సంవత్సరంలో సజీవ సమాధి నిష్ఠవహించారు. స్వాముల వారిని దర్శించుకోదలిచినటువంటి భక్తులు కడప నుండి నేరుగా మైదుకూరుకు వచ్చి అక్కడ నుండి ఆర్టీసీ బస్సు ద్వారా కందిమల్లాయపల్లె, అదే ప్రస్తుతం బ్రహ్మంగారి మఠంగా పిలువబడుతున్న ఆ క్షేత్రానికి రావచ్చు. ఇక్కడ మనము చూడదగినటువంటి ప్రముఖమైనటువంటి స్థలాలు కొన్ని ఉన్నాయి. వాటిలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి వహించిన మఠము. వచ్చినటువంటి యాత్రికులు క్యూ ద్వారా లోపలికి ప్రవేశిస్తే లోపల గర్భగుడిలో బ్రహ్మంగారి సజీవ సమాధి ఒక్కటే మనకు దర్శనమిస్తుంది. ఆ సమాధిపై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గోవిందమాంబల విగ్రహాలు పూజ కోసం యాత్రికుల కోసం పెట్టి అలంకరిస్తూ ఉంటారు. అక్కడ స్వామివారి సజీవ సమాధి ఒక్కటే గర్భగుడిలో ఉంటుంది. ఆ గర్భగుడికి ఎదురుగా స్వాముల వారి కుమారుడు పోతులూరయ్య స్వామి సజీవ సమాధి, తర్వాత ఆయన భార్య పార్వతమ్మ సమాధి, చివరగా గోవిందమాంబ సమాధులు మనకు దర్శనమిస్తాయి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సమాధిపై తాళపత్ర గ్రంథము ఒకటి ఉంది. అది వెండి పేటికలో భద్రపరిచి ఉంటుంది. అట్లే బ్రహ్మంగారి జీవసమాధి వెనుక భాగంలో మనకు ఒక అఖండ జ్యోతి కనిపిస్తుంది. స్వాములవారు సజీవ సమాధిలోకి ప్రవేశించేటప్పుడు ఇంటింటా మంచినీటి జ్యోతులు వస్తాయని ఆనాడు చెప్పి, సమాధిలో ప్రవేశించేటప్పుడు నీటితో జ్యోతిని వెలిగించి లోపలికి ప్రవేశించారని పెద్దలు చెబుతుంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అది ఆరిపోకుండా నూనె వత్తి వేస్తూ అఖండ జ్యోతిగా కాపాడుకుంటూ వస్తుంటారు. పూజారులు దాన్ని ఉదయం 5 గంటలకు మరియు రాత్రి 9 గంటలకు భద్రపరిచి తలుపులు వేస్తుంటారు. స్వాములవారి సమాధి తర్వాత బయటికి వచ్చిన తర్వాత అక్కడ స్వామివారి పాదుకలు అని చెప్పనే చోట మనము కొబ్బరికాయలు చెల్లించవచ్చు. వచ్చినటువంటి యాత్రికులు ప్రప్రథంగా మనం చూడవలసింది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి. బయటికి వచ్చిన తర్వాత అక్కడ మహానివేదన మందిరము ఒకటి కనిపిస్తుంది. అక్కడ బ్రహ్మంగారి మఠం పీఠాధిపతులు నివసిస్తూ ఉంటారు. అక్కడ నుండే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి నైవేద్యాలు అందజేస్తూ ఉంటారు. తర్వాత దాని వెనుకనే ఒక పెద్ద బావి ఉంటుంది. అది అందరూ కూడా స్నానశాలగా స్నానఘట్టంగా ఉపయోగిస్తుంటారు. ఈ బావిలో అత్యంత దగ్గరగా మనకు నీళ్లు కనిపిస్తాయి. ఇది ఎక్కడా కూడా దాదాపు మన కడప జిల్లా ప్రాంతంలో 100 అడుగుల పైన నీరు కనిపించదు, కానీ మన బ్రహ్మంగారి మఠంలో కేవలం 15 అడుగుల లోపలనే ఈ బావిలో నీళ్లు కనిపిస్తుంటాయి. ఈ నీటితోనే స్వాముల వారికి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత పక్కనే ఈశ్వరీదేవి గుడి ఒకటి ఉంటుంది. ఈమె బ్రహ్మంగారి యొక్క మనుమరాలు, అనగా కొడుకు కూతురు. ఈయన 2వ కుమారుడైనటువంటి గోవిందస్వాముల వారు ఈ ఈశ్వరీదేవికి తండ్రి అన్నమాట. ఈ దేవాలయంలో గర్భగుడిలో గోవిందస్వాముల వారి సజీవ సమాధి ఉంటుంది. ఎందుకంటే స్వాములవారు కుమారుడుగా ఆయన మఠాధిపత్యం వహిస్తూ ఉన్న కాలంలో ఈశ్వరీదేవి గారు బాల్యం నుండి పెంచబడింది కాబట్టి ఈశ్వరీదేవి యుక్త వయసు వచ్చేటప్పటికీ స్వామివారు జీవసమాధి చెందారు. అందుకే తండ్రిని గర్భగుడిలో సమాధిలో ఉంచి తండ్రిని పూజిస్తూ ఉండేది ఈశ్వరీదేవి. అందుకని ఈశ్వరీదేవి జీవసమాధి గర్భగుడిలో కాక మనకు పక్కన దర్శనమిస్తుంది. ఈ 2 గుడులు బ్రహ్మంగారి మఠంలో ముఖ్యమైనటువంటివి. అంతేకాకుండా మనము ఈ బ్రహ్మంగారి గుడికి దక్షిణ భాగంలో 1 ఫర్లాంగ్ దూరంలో బ్రహ్మంగారు నివసించినటువంటి స్వగృహం ఒకటి ఉంది. అది పూర్వము స్వామివారు నివసించినటువంటి గృహంతో మనం ఇప్పటికీ కూడా కొన్ని శిథిలాలు కనిపిస్తూ ఉంటాయి. స్వామివారు స్వయంగా తవ్వుకున్నటువంటి బావి కూడా మనకు కనిపిస్తుంది. స్వామివారు ఆ రోజు పూజ చేసుకున్నటువంటి పూజా గృహంలో కూడా ఆయన వాడిన కొన్ని ప్రతిమలు మనకు దర్శనమిస్తాయి. ఇవి ప్రధానంగా బ్రహ్మంగారి మఠంలో మనము చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు.

0: ఈ సంచిక కార్యక్రమంలో తత్వాలు కె మునయ్య గారు పాడగా, పద్యాన్ని శ్రీ దావూద్ పీరావళి గారు, పద్య తాత్పర్యాన్ని కట్టా నరసింహులు గారు వినిపించారు.
1: బ్రహ్మంగారి తత్వ ప్రభ సంచిక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చిలకల వెంకట సుబ్బయ్య, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి పి. సుశీల గారు ఆలపించిన కొన్ని లలిత గీతాలను విందాం.

0: ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునర్నిర్మించడం లేదా పునరుద్ధరించడం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలింగ్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు
0: పార్థ డెంటల్ క్లినిక్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప.

మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 2 గంటలు. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 8:35 మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ రూపకల్పన శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ద్వారకా చిత్రం కోసం సమీరా భరద్వాజ్ పాడిన రెహమాన్ గీతం, సంగీతం సాయి కార్తీక్.

కార్యక్రమంలో తర్వాత ఐ చిత్రం కోసం విజయప్రకాష్, హరిచరణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఇంద్ర చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రపాడిన భువనచంద్ర గీతం, సంగీతం మణిశర్మ.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం నరేంద్ర పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం ప్రవీణ్.

0: కార్యక్రమంలో తర్వాత గబ్బర్ సింగ్ చిత్రం కోసం వడ్డేపల్లి శ్రీనివాస్ పాడిన పాటను విందాం.
1: ఏ పిల్లా, అట్లా నవ్విసి పార్పు మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండా.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఇద్దరమ్మాయిలతో చిత్రం కోసం అపాచి షర్మిల పాడిన పాటను విందాం. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత కాంచన చిత్రం కోసం సుచిత్ సంతోష్ రీటా పాడిన పాటను విందాం. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. సమయం 3:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై తిరిగి 2వ ప్రసారం సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాలతో ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై సాయంకాల 2వ ప్రసారానికి స్వాగతం. సినీ గీతాల చిత్రసీమతో ఎప్పటిలాగే ఈనాటి ప్రసారాన్ని ప్రారంభిద్దాం.

0: ముందుగా మీరు విన్న ఆ పాట చంద్రబోస్ సాహిత్యానికి ఎస్వి కృష్ణారెడ్డి స్వరాల కూర్చుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఊయల చిత్రగీతం అది.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రసీమల తర్వాత పెళ్లి కానుక చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సాహిత్యాన్ని విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: చిత్రసీమల చివరగా కోటీశ్వరాలు కూర్చుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సాహిత్య నిమిందం చిత్రం స్నేహితులు

యువవాణి యువతీయువకుల కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 5:16 కావస్తుంది. ఈనాటి యువరంజని కార్యక్రమంలో తెలుగు భాష దినోత్సవం గురించి తెలుసుకుందాం. వీటితో పాటు విద్య, ఉద్యోగ సమాచారాలు కూడా తెలుసుకుందాం. నీలినింగి నుండి జారిన వాన చినుకు తెలుగు, గ్రీష్మన హిమగిరి మంచు బిందువు తెలుగు, ఉదయించే ఉషోదయ రవికిరణం తెలుగు, మధురమైన పరిమళ పన్నీటి శిలయేరు తెలుగు, వసంతకాలంలో విరబూసే విజాజులు తెలుగు, సన్యాసాగరం మోగించే కెరటం తెలుగు, పర్వాల ప్రాయపు పసిడి పైట కొంగు తెలుగు, తల్లిచాటు పసిపాపల బోసినవ్వు తెలుగు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన

ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జరుపుకునే తెలుగు భాషా దినోత్సవం భారతదేశంలోని పురాతన మరియు ప్రముఖ ద్రావిడ భాషలలో ఒకటైన తెలుగు మాట్లాడే, ఆదరించే మిలియన్ల మంది హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తెలుగు భాషను ప్రోత్సహించడంలో, ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించిన కీర్తిశేషులు గిడుగు వెంకటరామూర్తి జయంతిని స్మరించుకోవడమే కాకుండా భారతీయ సమాజ నిర్మాణంలో తెలుసుకున్న సాంస్కృతిక చరిత్రాత్మకతను గుర్తు చేస్తుంది. తెలుగు యొక్క మూలాలు చరిత్రలో లోతుగా పాతుకుపోయాయి. 2000 సంవత్సరాల క్రితం నాటి శాసనాలు ఉన్నాయి. శ్రావ్యమైన నాణ్యత కారణంగా తరచుగా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. తెలుగు భాష అత్యంత లోతైన సాహిత్య రచనలు, ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు కవితా వ్యక్తీకరణలకు మాధ్యమంగా ఉంది. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన నన్నయ్య తిక్కన మరియు ఎర్ర పగడల శాస్త్రీయ రచనల నుండి ఆధునిక సాహిత్య ఉద్యమాల వరకు తెలుగు సాహిత్యం తన కాలపు సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక గతిశీలతను ప్రతిబింబిస్తూ నిరంతరం అభివృద్ధి చెందుతూ వస్తుంది. గిడుగు వెంకటరామూర్తి గారు తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్య ప్రజలకు భాష అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 20వ శతాబ్దపు ఆరంభంలో తెలుగు ప్రాథమికంగా ఒక సాంప్రదాయిక, అత్యంత సంస్కృతీకరించబడిన రూపంలో వ్రాయబడింది. అది సగటు వ్యక్తికి అర్థం చేసుకోవడం కష్టం. రామమూర్తి వ్యవహారిక తెలుగు యొక్క కారణాన్ని సమర్థించారు. ఇది భాషను సరళీకృతంగా చేయడానికి ఉద్దేశించబడింది. ఇది మరింత అందుబాటులోకి మరియు రోజువారీ సంభాషణకు సంబంధించినది.

0: తెలుగు భాష మన తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీక. మధురమైన శతాబ్దాలతో, గొప్ప సాహిత్య సంపదతో, చక్కని భావ వ్యక్తీకరణతో తెలుగు భాష భారతదేశంలోని ప్రముఖ భాషల్లో ఒకటిగా నిలిచింది. మన భాషను గౌరవించడం, పరిరక్షించడం ప్రతి తెలుగువారి బాధ్యత.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందిన ఒక ప్రాచీనమైన, మధురమైన మరియు సుసంపన్నమైన భాష. తెలుగు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాట్లాడబడుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు కూడా తమ మాతృభాషగా తెలుగును ఉపయోగిస్తున్నారు. తెలుగు భాషకు గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి మరియు అవసరమైన సాహిత్య సంపద ఉన్నాయి. నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ వంటి కవులు తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. పోతన, వేమన, శ్రీనాథుడు, అన్నమయ్య గురజాడ అప్పారావు, శ్రీశ్రీ వంటి మహాకవులు తమ రచనల ద్వారా

తెలుగు యొక్క వ్యవహారిక వ్యాకరణపరంగా ధ్వనించే సంస్కరణను ప్రచారం చేయడంలో ఆయన చేసిన కృషి శాశ్వత ప్రభావాన్ని చూపించింది. ఈ భాష ఈరోజు ఇంత శక్తివంతమైన విస్తృతంగా మాట్లాడే విధంగా ఉండేలా చూసింది. తెలుగు భాషా దినోత్సవం కేవలం భాషకు సంబంధించిన వేడుక మాత్రమే కాదు, అది ప్రాతినిధ్యం వహిస్తున్న సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించడం కూడా. తెలుగు మాట్లాడే ప్రాంతాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంప్రదాయాలతో సమృద్ధిగా ఉన్నాయి. సంక్రాంతి, ఉగాది మరియు దసరా వంటి పండుగలు తరతరాలుగా వచ్చిన ఆచారాలను ప్రదర్శిస్తాయి. ఈ వేడుకలు తరచుగా సాంప్రదాయ సంగీతంతోనూ, కూచిపూడి వంటి నృత్య రూపాలతోనూ, ఆనందాలతోనూ వెల్లివిరుస్తూ అనుబంధాన్ని పెంచుకున్నాయి. సమకాలీన కాలంలో మారుతున్న కమ్యూనికేషన్ మరియు మీడియా ప్రసార మాధ్యమాలు అనుగుణంగా తెలుగు భాష అభివృద్ధి చెందుతూనే ఉంది. టాలీవుడ్గా ప్రసిద్ధి చెందిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందడానికి తెలుగు ఎంతో దోహదం చేస్తుంది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే చిత్రాలను నిర్మిస్తుంది కూడా. తెలుగు వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు మిలియన్ల మంది మాట్లాడేవారి రోజువారీ జీవితంలో భాష ఒక ముఖ్యమైన భాగంగా ఉండేలా చేస్తాయి. అయితే అనేక ఇతర ప్రాంతీయ భాషల్లాగే తెలుగు కూడా ఆధునిక ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొంటుంది. గ్లోబలైజేషన్ పెరగడం, ఇంగ్లీష్ ఆధిపత్యం వల్ల తెలుగు వినియోగం తగ్గుముఖం పడుతుందన్న ఆందోళనలు ముఖ్యంగా యువతరంలో ఉన్నాయి. తెలుగు భాషా దినోత్సవం ఆ విధంగా భాషా పరిరక్షణ మరియు ప్రచారం కోసం కార్యాచరణకు పిలుపుగా కూడా పనిచేస్తుంది. తెలుగును విద్యావస్థలో చేర్చడం, డిజిటల్ మరియు సోషల్ మీడియాలో దాని వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు భాషలలో సాహిత్య మరియు కళాత్మక ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, దాని మనుగడ మరియు పెరుగుదలకు హామీ ఇవ్వడంలో కీలకమైంది.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇప్పుడు విన్నాం ఒక విద్యా ఉద్యోగ సమాచారం. పూణేలోని డిఆర్డిఓ హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏడాది కాలానికి అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 50. దీనికి అర్హత పొందినవారు సంబంధిత విభాగంలో బిఈ, బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దీనిని ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 28వ తేదీ 8వ నెల 2026. వెబ్సైట్ చిరునామా https://drdo.gov.in/. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://drdo.gov.in/. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇప్పుడు విన్నాం మరొక విద్యోద్యోగ సమాచారం. చెన్నైలోని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ సెంటర్ ఫర్ సబ్స్టిబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 6. దీనికి అర్హత కలిగిన వారు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 3, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్లకు 45 ఏళ్ళు, ఇతర పోస్టులకు 50 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ 28వ తేదీ 8వ నెల 2026. వెబ్సైట్ చిరునామా https://ncscm.res.in/. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://ncscm.res.in/.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు తెలుగు భాష సంస్కరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక గొప్ప మహనీయుడు. ఆయన వ్యవహారిక భాషోద్యమం కోసం జీవితాంతం పోరాడారు. ఆ కాలంలో తెలుగు రచనలు ఎక్కువగా గ్రాంధిక భాషలో మాత్రమే ఉండేవి. ఈ భాష సాధారణ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. ప్రజలు మాట్లాడే సహజమైన తెలుగును వ్యవహారిక భాష అంటారు. ప్రజలు మాట్లాడే తెలుగు విద్య రచనల్లో ఉపయోగించాలని కోరారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే భాషలో పాఠ్య పుస్తకాలు ఉండాలని వాదించారు. గ్రాంధిక భాషకు బదులుగా సరళమైన వ్యవహారిక తెలుగును ప్రోత్సహించారు. తన రచనలు, ప్రసంగాలు, ఉద్యమాల ద్వారా వ్యవహారిక భాష ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఈ ఉద్యమానికి అప్పట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా గిడుగువారు మాత్రం వెనుకడుగు వెయ్యలేదు. ఆయన

కృషి వల్ల తెలుగు భాష ప్రజలకు మరింత చేరువవటమే కాకుండా సులభంగా సహజంగా మారే దిశల్లో గొప్ప మార్పును కూడా తెచ్చింది. గిడుగు రామ్మూర్తి గారి పోరాటం ప్రజల భాషే తెలుగు భాషకు జీవం అనే భావనను బలపరిచింది. అందుకే ఆయనను వ్యవహారిక భాషోద్యమ పితామహుడుగా గౌరవించారు కూడా. తెలుగు భాష దినోత్సవం ప్రతి తెలుగు యువతకు గర్వించదగిన రోజు. తెలుగు భాష గొప్పతనాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే రోజున యువతలో భాషపై ప్రేమ గౌరవం పెరగాలి. నేటి యువత ఆధునిక సాంకేతికతలను ఉపయోగించుకుంటూనే తెలుగును కూడా ప్రోత్సహించాలి. తెలుగు పుస్తకాలు చదవటం, తెలుగులో మాట్లాడటం, రాయటం, సామాజిక మాధ్యమాల్లో తెలుగును ఉపయోగించడం ద్వారా భాష అభివృద్ధికి తోడ్పడవచ్చు. మన మాతృభాషను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. తెలుగు మన భాష మాత్రమే కాదు, మన సంస్కృతికి, మన ఆస్తితత్వానికి ప్రతీకం. కాబట్టి తెలుగు భాషను ప్రేమిస్తూ, గౌరవిస్తూ భావితరాలకు అందించడమే యువతకు నిజమైన స్ఫూర్తి.

యువవాణి యువతి యువకుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

ఎన్ని గొడవలున్నా వాటన్నింటిని పక్కన పెట్టి కష్టమొస్తే నీకు జీవితాంతం రక్షణగా ఉంటానని చెప్పే తోబుట్టువు ప్రేమ ఎంతో అమూల్యమైనది. వారిద్దరి మధ్య వేసిన పవిత్ర బంధమే రక్షాబంధనం.

ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో పల్లె ప్రాంతాల్లో 6:30 సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం నుండి, నక్షత్రకుని పాత్రలో శ్రీ జి వెంకటమ్మ పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50 విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. పంట సీమలో 7:15 వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలు, జీడి మామిలిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కందుకూరు చిన్నలతెరపి ఉద్యానవన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 7:45 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 మరియు 9:30 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వినవచ్చు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ వార్తా ప్రసారాలన్నీ ఢిల్లీ కేంద్ర సమర్పణలు వెలువడతాయి. ఈ రాత్రి 10:00 మళ్ళీ సంధ్యలో నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి చిబుకుల కృష్ణకుమారి శాస్త్రి.

నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందీశ్వర రెడ్డి. 10:30 శ్రీ కె ఉదయకుమార్ బృందం వారిచే అర్ధనారీశ్వరం యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో 6:10 భక్తిరంజనులు, అష్టలక్ష్మి స్తోత్రం, దీనితో పాటుగా నాట్యకలం వింటారు. సూక్తిరత్నావళిలో 6:30 శ్రీ ఎస్ మహబూబ్ బాషా గారు అందించే సూక్తులు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు కాంతిరేఖల్లో రేపు 7:15. చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం భాగవత కథాసుధ 10వ స్కంధం పూర్వాధ్యాయం 2వ భాగం వింటారు. వ్యాఖ్యాత ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు. ఆ తర్వాత గాంధీ మార్గం, ఆ తర్వాత సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష ఔన్నత్యం గురించి కాశీభట్ల భాస్కర శర్మ గారు అందించే వివరాలు వింటారు. 8:30 విజయవాడ కేంద్ర సమర్పణలో వార్తావాక్య ప్రసారమవుతుంది. 8:35 చిత్రమంజరి, 9:00 హలో బ్రిడ్జ్ వినవచ్చు. రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు, ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునరుద్ధరించడం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలెం గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0856224119, మరో నెంబర్ 2441197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు పార్థా డెంటల్ క్లినిక్, కడప. రేపు ఉదయం 10:00 11 ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని సినీగీతాల మనోరంజనం ఉంటుంది. 11:00 మరియు 2:15 చిత్రసీమ, హిందీ చిత్రగీతాల ఫిల్మే గానే 11:30 వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 మరియు 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ రామవరపు మాధురీదేవి గారిచే వీణావాద్యం ప్రసారమవుతుంది. ఏకచిత్ర గానంలో రక్షాబంధన సందర్భంగా హిట్లర్ చిత్రంలోని పాటలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 1:30 మహిళా భారతిలో ఈ అనుబంధం ఖరీదు ఎంత నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎర్రం శెట్టిసాయి, నిర్వహణ డాక్టర్ వై సరోజ నిర్మల. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. నేపాల్ వరదల నేపథ్యంలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత యాత్రికుల క్షేమం, సహాయక చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడిన ఆమె అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి వివరాలను వెంటనే సేకరించి ప్రతి ఒక్కరి భద్రత, క్షేమంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయాలను నిరంతరం సంప్రదిస్తూ సమన్వయం కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన

ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాథ్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఈ రోజు వికసిత భారత్ యూత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ

0: 4,400 కోట్ల బడ్జెట్ క్రీడలకి ఈ సంవత్సరం. అంటే భారతదేశ చరిత్రలోనే అత్యధిక క్రీడలకి బడ్జెట్ కేటాయించి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. 2030లో కామన్వెల్త్ క్రీడల్ని భారతదేశంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. 2047 వికసిత భారతం లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రపంచంలో మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉండే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తా ఉంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి.
1: హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 98.47% పూర్తయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారి నుంచి సంరక్షించే చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ను బాలికలకు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలికలు 345,377 మంది ఉండగా ఇప్పటి వరకు 340,108 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిందని, మిగిలిన 5,269 మందికి ఈ నెల 31లోగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అపోహలు తొలగి తమ కుమార్తెలకు వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారని మంత్రి వివరించారు. కాగా వ్యాక్సిన్ పొందిన 340,000 మంది బాలికలకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. రాష్టంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ పట్టణంలో 75 లక్షల రూపాయల విలువైన నూతన ఫైర్ ఇంజన్ను ఆమె ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 25 నూతన ఫైర్ ఇంజన్లను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైర్ ఇంజన్ ద్వారా అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించవచ్చన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తోందన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. పల్నాడు జిల్లా బొప్పూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10,99,00,000 రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనుల్లో భాగంగా ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్క కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం వద్ద మొక్క నాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కృష్ణమోహన్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తదితరులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి భరోసా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మెగా డీఎస్సీలో ఎంపికైన ఉంగరాల కవిత, కోట ప్రవీణ్ కుమార్లను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా కొత్త ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను కొందరు గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 103 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 37 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ సీతామహాలక్ష్మి అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత తమ నైపుణ్యాలను మరింత అభివృద్ది చేసుకోవాలని సూచించారు. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తే దూర ప్రాంతాలకు వెళ్లడానికి సిద్దం కావాలన్నారు.

పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈ రోజు రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమాపేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య రంగాలు, గోదావరి పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంపీల ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుండి పుష్కరాల పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना।
1: ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ వైశ్విక క్రీడాపటలే స్వప్రతిభాం ప్రకాశయితుం దేశస్య ప్రత్యేకస్మిన్ జనపదే సామర్థ్యం విద్యతే. సహ అసూచయత్ యత్ క్రీడాక్షేత్రే పంచభ్యః పంచదశ వర్షపర్యంతం వయస్కానాం బాలకానాం చిహ్నీకరణాయ రక్తదుర్గస్య ప్రాచీరాత్ ఏకా మహతీ ప్రతిభా అన్వేషణ యోజనా ఉద్ఘోషితా.
0: लाल किले से मैंने 5 साल की उम्र से 15 साल की उम्र के खिलाड़ियों की पहचान करने के लिए एक बड़े टैलेंट हंट अभियान का ऐलान किया है और इसमें भी हमें केवल ये नहीं देखना है कि किस बच्चे की किस खेल में रुचि है, बल्कि ये भी देखना है कि कौन सा बच्चा किस खेल के लिए फिट है. हमें उस हिसाब से ही उस बच्चे को ट्रेनिंग देनी होगी.
1: ప్రధానమంత్రి ప్రసన్నతాం ప్రకటయన్ న్యగాదీత్ యత్ అద్య భారతే క్రీడా ఉత్కృష్టా జీవికాత్వేన అథ చ వ్యవసాయ రూపేణ సముదేతి.
0: హమారీ సర్కార్ భారత్ మే 21వీ సదీ కా ఆధునిక్ స్పోర్ట్స్ ఇకోసిస్టమ్ బనానే కే లియే పూరీ తరహ ప్రతిబద్ధ హై. ఆజ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సే లేకర్ ఆధునిక్ ట్రేనింగ్ సెంటర్స్ తక్ దేశ్ మే ఏక్ ఐసీ వ్యవస్థా బనాయీ జా రహీ హై జిస్మే ప్రతిభా కో పహచాననే సే లేకర్ ఉసే దునియా కే మంచ్ తక్ పహుంచానే తక్ హర్ స్తర్ పర్ సహయోగ్ మిలే.
1: అత్రావసరే కేంద్రీయ యువ ప్రకరణ క్రీడా మంత్రి మనసుఖ మాండవియా అవదత్ యత్ ప్రధానమంత్రిణః మోదినః కుశల నేతృత్వే క్రీడా రాష్ట్రీయ ప్రాథమికత రూపేణ అథ చ యువ సశక్తీకరణస్య మహత్వపూర్ణ సాధన రూపేణ చ సంవర్ధతే.
2: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले.
1: नेपाल देशे संजाते आकस्मिक जलाप्लावे मृतानां संख्या प्रवृद्ध्य 70+200 संप्राप्ता. देशस्य इयम् अतीव दारुणतमा आपत् मन्यते यत्र 88+200 भारतीय पर्यटकानन्तर्भूय सहस्रशः विलुप्त जनानाम् अन्वेषणाय नेपाल प्रशासन संस्थाः तीव्रगत्या समुद्धरण कार्याणि प्रचालयन्ति. ह्यः दुरापन्नेन जलाप्लावेन नेपालस्य त्रिषु जनपदेषु व्यापकः विनाशो जातः. नेपाल आरक्षिबलेन सूचितं यत् अद्य 93 नूतन शवाः प्राप्ताः. तिब्बत नेपाल प्रशासनानुसारं एतावता 13,00,000+ जनाः विलुप्ताः सन्ति, येषु बहवः वैदेशिकाः वर्तन्ते. उभयोः अधिकारिभिः ज्ञापितं यत् प्रायः 30+ देशानां नागरिकाः विलुप्ताः अभवन्, येषु प्रमुखतया भारतस्य, अमेरिका देशस्य, मलेशिया, युक्रेन, ऑस्ट्रेलिया, ब्रिटेन, कनाडा, दक्षिण कोरिया, सिंगापुर, जर्मनी, रूस देशानां पर्यटकाः सम्मिलिताः सन्ति. संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तंत्रांशे अपि समुपलब्धो भविष्यति. राष्ट्रीय आपत् प्रबंधन बलेन अद्य स्पष्टीकृतं यत् नेपालदेशे आकस्मिक जलाप्लावेन बिहार उत्तर प्रदेशयोः सीमवर्ति क्षेत्रेषु सम्प्रति कोऽपि प्रतिकूल प्रभावः नैव संजातः. तथापि राज्य प्रशासनेन सह समन्वयं विधाय स्थितेः अनवरतं निरीक्षणं विधीयते. एनडीआरएफ महानिरीक्षकः नरेन्द्र सिंह बुन्देला अवदत् यत् उभयोः राज्ययोः 20 दलानि निरतानि सन्ति, येषु 9 दलानि बिहारे, 11 च उत्तरप्रदेशे सेवा निरतानि सन्ति.
3: यूपी में कुशीनगर एरिया अफेक्ट होता है गोरखपुर के पास, तो एक टीम वहां पर डाइवर्ट कर दी गई थी. एक जो सीडब्ल्यूसी का भी इनपुट था कि उसका इम्पैक्ट वाल्मीकि नगर में बैरेज है गंडक रिवर पे, उसका जो पानी का डिस्चार्ज का फ्लो उसको मॉनिटर कर रहे हैं. फील्ड में अभी तक फ्लड का ज्यादा इम्पैक्ट नहीं पड़ा है. स्टेट गवर्नमेंट ने

0: ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం నుండి నక్షత్రకుని పాత్రలో శ్రీ జి వెంకటరమణ పాడిన రంగస్థల పద్యాలు విందాం. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వినండి నక్షత్రకుని పాత్రలో శ్రీ జి వెంకటరమణ పాడిన రంగస్థల పద్యాలు.
6: హరిశ్చంద్ర, ఎంతకాలం ఎట్టి ముక్కు పట్టుకుని కూర్చుండదు బో, నెమ్మో అల్వయ్యాకో అల్వ.

హరిశ్చంద్ర, సొమ్మివు దర్శిని వాడవు నీవు తొందరపడక, పుచ్చుకోల్చిన వాడిని నన్ను కూడా తొందరపడదని నీతులు చెప్తున్నావు. బాగు బాగు, అన్నిటికీ కాల్స్ అంచిన నీకేమి తొందరగా.

నని మగనంత చూచిన పుట్టదు కన్నమో మునిగిపోక ఇంకేమిటి దీపముండగా దీపముండగా నెట్టన చకదెట్టుకున్న నేరకపోయ

హరిశ్చంద్ర, నీ అడుగుకున్న నెలదినములు నేటితో గడువు తెరుసున్నదే. ఇంత కనుక మాకిచ్చినది అరకాసైనను లేదు. ఇంకా మాకిచ్చదేమని ఎటు నమ్ముకోడన్నయ్యా? ఇప్పుడు మాత్రం

말은 지금이 그 모두도 버틀어 서청으로 버틀어 서청으로 버틀어 서청으로

咁样咁啊，就好心啦。一打门呀，我就想把心。

ఉండకు మూలము. హరిశ్చంద్ర, ఇంత లోసేటప్పుడు కూడా సత్యము సత్యము సత్యము సత్యము అని ఊగులాసున్నావయ్యాంపకటక మూలము. ఇప్పటికీ నన్ను మించిపోలేదు తీర్చుడకే నాటి రుణం నీద నిన్న తీరు నీకు బాబు.

హరిశ్చంద్ర, అట్లు కానిసో ఈ పట్టును అంత ధనం ఎట్టా దించదవయ్యా? వైదిక వృత్తి సంపాదించమల్ ఎడుగలు రాజపోకటని రోజు రేఖము శౌర్యమున కట్టుబటంలో దశమోలియవంక దిక్కులేదు వనిద బట్టను మూసే కనిమింటు మంటివో రసేత గు

0: అమ్మా చంద్రమతి, నీవును నీ పెళ్ళికి తగినట్టు దొరికినావమ్మా.
1: కరుణను నీ బాగుకై నేనేమో ఎంతగా కితము వసంగి నీకెడే నీ బోధ నోకో నీ పెనిమిటి నీ వెటైన ఎనుమో నా కౌనేమో పోనేమో నీకెడే నీ బాధ నాక సుస్వాదం భో జపమో తపమో సతను స్థానం.

అయ్యో, ఈ ధర్మ మట్టుకి నేనేమని పచ్చితో? హరిశ్చంద్ర, నీవు అడిగిన క్షమాపణం నేను అడుగుకోవలసిన గాని. పుట్టిన దాదనుడే నరన్న సామాన సత్య నిష్ట గరిష్ట పరిశుద్ధమైన నీ మానసమ్మలకు ఎంతటి శోభ తెచ్చిన దుష్టునని కాని శిక్షార్పుణనే గాని క్షమాపణకు.

0: మీరింతవరకు సత్య హరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం నుండి నక్షత్రకుని పాత్రలో శ్రీ జి వెంకటరమణ పాడిన రంగస్థల పద్యాలు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50, మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి.
5: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
6: నువ్వు పంట సాగులో మెళకువలను గురించి తెలుసుకుందాం. నూనె గింజల్లో నువ్వులు చాలా ప్రధానమైన పంట. నువ్వుల్లో నూనె 45-55% వరకు ఉంటుంది. అంతేకాక సెసామిన్, సెసమోలిన్ అనే రసాయనాలు ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల నువ్వుల నూనె చర్మానికి మంచిదిగా చెప్పుకుంటాము. 25-37 డిగ్రీ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను, అలాగే అభివృద్ధిని కనపరుస్తుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీ కన్నా తక్కువ ఉన్నట్లయితే విత్తనాలు మొలకెత్తవు. అలాగే పుష్పించే దశలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటే కనుక ఫలదీకరణ జరగకుండా ఆగిపోతాయి. అలాగే వీటికి నీరు నిల్వ ఉండని తేలిక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్లము అలాగే క్షార నేలలు పనికిరావు. ఈ పంటను రబీ కాలంలో అయితే డిసెంబర్ 15 నుండి జనవరి వరకు అనుకూలంగా దీని పంటకాలను చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచు ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు జనవరి నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు. మంచు కురుస్తున్నప్పుడు నువ్వు విత్తనాలు వేయకుండా ఉండటమే మంచిది. అలాగే వీటి రకాల గురించి చూసినట్లయితే ఎలమంచిలి 11 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 300-400 కిలోల దిగుబడిని ఇస్తుంది. అలాగే దీనిలో నూనె శాతం 52.5% వరకు వస్తుంది. పంటకాలం 80-85 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్ అలాగే రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 17 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 350-450 కిలోలుగా చెప్పుకోవచ్చు. నూనె శాతం 52.5%, దీని పంటకాలం 70-75 రోజులు. ఇది ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఖరీఫ్ రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 66, దీని సగటు దిగుబడి ఎకరానికి 500-600 కిలోలు వస్తుంది. నూనె శాతం 51.5% ఉంటుంది. పంటకాలం విషయానికొస్తే 80-85 రోజులు. దీని విత్తన మోతాదు విషయానికొస్తే ఎకరానికి 2.5 కిలోలు విత్తనాలు సరిపోతాయి. మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తనానికి సమపాళంలో ఇసుక కలిపి చల్లుకోవాలి. ఈ నువ్వు పంటకు నేల తయారయ్యే విధంగా ఉండాలంటే

విత్తడానికి ముందు నేలను మెత్తగా దుక్కి చేసుకోవాలి. నేలను 20 నుండి 25 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుకోవడం వల్ల మొక్కలకు అందవలసిన తేమ అలాగే పోషకాలను అందించవచ్చు. అలాగే ఎరువులు ఏ విధంగా వేసుకోవాలంటే, 1 ఎకరానికి పశువుల ఎరువు 4 టన్నులు, నత్రజని 16 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 8 కిలోల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నత్రజనిలో సగభాగం విత్తిన 30 రోజులకు వేసి నీరు పట్టుకోవాలి. మిగిలిన సగభాగం మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులు ఆఖరు దుక్కులో పశువుల ఎరువుతో కలుపుకుని వేసుకోవాలి. అలాగే నీటి యాజమాన్యం విషయానికొస్తే, నువ్వు పంట నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. ఒకసారి పంట కుదురుకున్నాక ఎంతటి బెట్ట పరిస్థితులైనా తట్టుకోగలుగుతుంది. అధిక దిగుబడి పొందటానికి విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత దశ, కాయ అభివృద్ది, అలాగే గింజ కట్టే దశల్లో తడులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని సస్యరక్షణ విషయానికొస్తే, ముందుగా తామర పురుగుల గురించి చూస్తే, పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. అలాగే తెల్లనల్లి, ఈ నల్లి ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈ నెల పొడవుగా సాగు కింది వైపునకు ముడుచుకుపోయి దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు గురించి తెలుసుకున్నట్లయితే, తొలిదశలోనే గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినటం వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసి ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటను నష్టం చేస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే వెర్రి తెగులు, దీన్నే పుట్ట జుట్టు తెగులు, ఫిల్లోడి తెగులను కూడా అంటారు. ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఈ తెగులు ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలన్నీ కూడా ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడక మొక్కలు పాడైపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగం చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితెల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. దీని నివారణకు తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగలపెట్టుకోవాలి. పైరుపై మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత వేరుకుళ్ళు, కాండంకుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల కాండంపై నల్లని చారలు ఏర్పడుతూ ఉంటాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండు తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంధ్ర బీజాలు కనిపిస్తాయి. తెగులు కలిగించే శిలీంధ్రం భూమిలోని విత్తనాలు లేదా పంట అవశేషాల మీద జీవిస్తాయి. వీటి నివారణకు పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు కాప్టాన్ లేదా కార్బోనిజం చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్కల మొదళ్లలో పిచికారీ చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఆకులపై కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయేటట్టు చేస్తాయి. వీటి నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బోనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట మీద తెగులు ఉన్నప్పుడు కార్బోనిజం 1 గ్రాము లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే బూడిద తెగులు గురించి చూసినట్లయితే, లేత ఆకులపై తెల్లని బూడిద వంటి పదార్థం లాంటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన ఆకులు మాడి రాలిపోతాయి. వీటి నివారణకు నీటిలో కరిగే గంధపు పొడి 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి చల్లుకోవాలి. ఈ విధమైన మెలకువలను పాటించి సస్యరక్షణ చర్యలను సరైన సమయంలో చేపట్టడం వల్ల రైతు సోదరులు నువ్వు పంట నుంచి మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి.
పిలకలను ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి

0: మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకలను ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకినట్లుగా గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటల్లోని తెగులు సోకిన అరటి మొక్కలను గుర్తించి వాటిని దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలపెట్టాలి. తర్వాత డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ మందుల్లో ఏదో ఒకదానిని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి తోటలోని మొక్కలు పిలకలతో సహా పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి 2 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన 2 కోతలు పడిన పిలకలను తవ్వుకోవాలి. తవ్విన పిలకల పైచర్మం పలుచగా చెక్కివేసి పిలకలను మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటుకోవాలి. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న కాంట్రాక్టు పద్దతిలో పిలకలు తవ్వించుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనివల్ల తెగుళ్లు సోకిన పిలకలను తోటల్లో నాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు వైరస్ తెగుళ్లను గుర్తించడంలో అవగాహన ఏర్పరచుకుని స్వయంగా ప్రత్యేక శ్రద్దతో పిలకలను ఎన్నిక చేసుకోవాలి. తోటలో తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి దుంపలతో సహా తీసివేసి చిన్న ముక్కలుగా నరికి తోట బయట ఎండు తొక్కు వేసి తగలపెట్టుకోవాలి. అలాగే పిలకలు కోసినప్పుడు తెగులు సోకిన మొక్కల పిలకలను కొయ్యకుండా ఆరోగ్యవంతమైన మొక్కల పిలకలను మాత్రమే కోసుకోవాలి. తోటలో పేనుబంక అలాగే పిండు పురుగుల ద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తి కాకుండా వాటిని డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ ఈ రెండిట్లో ఏదో ఒక మందును 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసి నివారించుకోవాలి. తెగుళ్ల ఉధృతిని బట్టి 1-2 కార్సీలకు మించి అరటి తోటలను ఉంచరాదు. వైరస్ తెగుళ్ల ఉనికి ఉధృతి తెలియకుండా దూర ప్రాంతాల నుండి కొత్త రకముల పిలకలను రైతులు తెప్పించుకుంటున్నారు. వీటి ద్వారా కూడా వైరస్ తెగుళ్లు మన రాష్ట్రంలోకి వ్యాపిస్తున్నాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునర్నిర్మించడం లేదా పునరుద్ధరించడం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలింగ్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
6: ఈ కార్యక్రమ ప్రాయోజకులు
5: పార్థ డెంటల్ క్లినిక్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప.
7: ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. అంశం: జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం. ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కందుకూరు చిన్నలతెరపి ఉద్యానవన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నందమ్మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

మకరంతం కంటే మధురమైనది మన తెలుగు భాష. అమ్మ అనే పలుకంత అమృతమైనది మన తెలుగు భాష. అటువంటి తెలుగు భాష గొప్పతనాన్ని జాతీయ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా 29వ తేదీ శనివారం ఉదయం 8:30 మన తెలుగు అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమంగా విందాం. ఈ శనివారం ఉదయం 8:35

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: ఈ రాత్రి 10 మల్లి సంధ్యలో నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి చిబుకుల కృష్ణకుమారి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఆ తర్వాత 10:30 శ్రీ ఉదయకుమార్ బృందం వారిచే అర్ధనారీశ్వరం యక్షగానం ప్రసారమవుతుంది.

7:40 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో వికసిత్ భారత్ వింటారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2 టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5-15 సంవత్సరాల వయసుగల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటీ గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
2: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से

0: करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को, लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है। सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट साबित करने का समान मंच मिले।
1: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, has also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
1: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యకుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్గిజిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వ

వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల

0: తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిర అభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో జీడిమామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం. ప్రకాశం జిల్లా చిన్నల తరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ భీమేశ్వరరావు గారు నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: సార్, మీరు ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదా? సార్, మనం ఈ మధ్య తరచుగా వింటూ ఉన్న IoT పరికరాలు రొయ్యల సాగులో బాగా ఉపయోగపడుతున్నాయి, దీని భవిష్యత్తు ఈ IoT ద్వారానే అని వినిపిస్తుంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు, మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ రొయ్యల సాగు ఏ విధంగా సాగుతోంది, ఈ రొయ్యల సాగుకు ఉన్న ప్రాముఖ్యత ఎటువంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
4: ఓకే సార్, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు 1,053 చదరపు కిలోమీటర్ల కోస్టా తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టా తీర ప్రాంతం వెంబడి మనకు ఒక

0: నంబర్ ఆఫ్ అంటే కోస్టల్ చెరువులు ఉన్నాయి మనకు. ఈ 100,000 ఎకరాల పైన కూడా మనకు చెరువులు సాగు, అంటే 100,000 నుంచి 5 లక్షల వరకు సాగులో చెరువులు ఉన్నాయి. ఈ సాగులో ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్టల్ తీర ప్రాంతంలో మనకు సల్నిటీ అంటే లవణీయత ఎక్కువ ఉంటుంది వీటిలో, అంటే 5 నుంచి 10-15 వరకు. ఈ లవణీయతలో మనకు ముఖ్యంగా వెనామీ రొయ్యలు, అంటే ఈ రొయ్యలు మామూలుగా, ఈ వెనామీ అనేది మన భారతదేశం కాదు, మామూలుగా ఇది అమెరికా సంబంధించిన రొయ్య, ఇక్కడ బాగా మనం పండిస్తున్నాం. సో అంతకుముందు వెనామీకి ముందు మనకు మన దగ్గర మోనోడాన్ ఉండేది, అది కూడా ఇప్పుడు అభివృద్ధిలో ఉంది. ఈ రెండు రొయ్యలతో పాటు పచ్చపీతలు, కొన్ని పండుగప్ప చేపలు అంటే సీబాస్, కొన్ని రకాల ఉప్పుకి బాగా అలవాటు పడే చేపలను మనం ఇక్కడ పెంచుకుంటాం. దీని ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మన భారతదేశంలోనే చేపలు మన రొయ్యల పెంపకంలో అగ్రగామిగా ఉన్నది. ఎందుకు అంటే మన ప్రాంతంలో రైతులు కల్చర్ చేయడంలో బాగా అభివృద్ది చెందినారు, ప్లస్ కొత్త కొత్త టెక్నాలజీకి అవలంబన చేసుకుంటున్నారు. దీని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో మనకు సాగు అనేది అభివృద్ధి చెందుతుంది.
1: సార్, మనం అసలు టాపిక్ గురించి మాట్లాడితే IoT అంటున్నాం కదా, ఈ IoT అంటే ఏమిటి? అసలు రొయ్యల సాగులో ఈ IoT పరికరాల వినియోగం దేనికని అవసరం అంటారు?
0: IoT అంటే ముఖ్యంగా మనం దానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అర్థం. అంటే ఇప్పుడు యుగంలో మొత్తం ఇంటర్నెట్ యుగం అని అంటున్నాం. సో ఒకప్పుడు మనం ఆక్వాకల్చర్ చూసుకుంటే మన గ్రామీణ ప్రాంతాలలో నదుల్లో ఉన్న చెరువుల్లో ఉన్న చేపల్ని పట్టి మనం విక్రయించడం, ఇంటి ఇల్లు పాది తినడానికి మాత్రమే ఉపయోగపడేది. అప్పుడు మన దగ్గర ఉన్న GDP అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చేపలు రొయ్యల పెంపకంలో GDP తక్కువ ఇచ్చేది. తర్వాత మనం వాటిని కల్చర్ చేశాం, అంటే ఆర్టిఫిషియల్ గా మేతను కొన్నింటిని మనం వాటికి ఇచ్చి పెంచడం ద్వారా మనం ఆక్వాకల్చర్ ని అభివృద్ధి చేశాం. తర్వాత ఏమవుతుందంటే ఈ పెంచడం వల్ల రాను యుగంలో ఇంటర్నెట్ అనేది డెవలప్ అవుతుంది. దానికి తోడు ఒకప్పుడు అవలంబించిన పద్ధతులను మనం మళ్ళీ తిరిగి అవలంబించడం వల్ల ఒకే ప్రొడక్షన్ ఉంటుంది, మనకు ప్రొడక్టివిటీ అనేది లభించదు. రాను నంబర్ ఆఫ్ స్పీసీస్ అంటే రకరకాల జాతులు కూడా మనం పెంచడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరు, ఇప్పుడు వేరే రాష్ట్రాలలో మనలాగా ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఎలాగైతే రొయ్యలు సాగు చేస్తున్నారు ఇప్పుడు అలా చేస్తున్నారు, వాళ్లతో కంపేర్ టు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. దీనికి ఇంటర్నెట్ తో సంబంధించిన ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ IoT టూల్స్ ఇవన్నీ కూడా వాడాలి. ఈ వాడకంలో ఏంటంటే మనం ఇప్పుడు రైతులు సక్సెస్ఫుల్ గా మనం కల్చర్ తీస్తున్నారంటే వాళ్ళకు ఉన్న అనుభవం నుంచి, అంటే ఈ రోజు ఏ కల్చర్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము, నీటిలో ఏముంది, ఎట్లా ఉంది, ఇవన్నీ వాళ్ళకు అవగాహన ఉండడం వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ చేస్తున్నారు. కానీ కంపేర్ టు అగ్రికల్చర్, వెటనరీ, పశువులు ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి భూమిపై ఉండేవి, మనం క్లియర్ గా వాటిని అబ్జర్వ్ చేసి వాటిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా, వాటిలో ఏమన్నా మార్చుకోవాలన్నా, ప్రొడక్టివిటీ ఎంత బాగా పెంచడం అనేది ఈజీగా చూడొచ్చు. కానీ ఈ చేపలు రొయ్యలు అనేది నీటిలో ఉంటాయి, చాలా పారామీటర్స్ అనేది మనకు తెలియకుండానే నీటిలో జరుగుతూ ఉంటాయి, దానివల్ల చేపల మరణాలు ఎక్కువ శాతం దొరుకుతాయి. ఇంకా చేపలతో చూసుకుంటే రొయ్యలు అనేది ఈ వాటర్ లో ఉండే మార్పులను ఎక్కువ ఇబ్బంది పడి వాటికి మరణాలు అధికంగా ఉంటాయి. సో వీటికి సంబంధించి ఈ IoT టూల్స్ ఏంటంటే నీటిలో ఉన్న, ముఖ్యంగా నీటిలో మనకు చేపలు కానీ రొయ్యలు కానీ డిజాల్వ్డ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ ఒకటి, రెండోది వచ్చేసి pH అంటే ఆమ్లాలు చారాలు వాటి యొక్క శాతం బట్టి ఈ నీళ్ళలో ఉంటాయి, మూడోది ఉష్ణోగ్రత DO pH అనేది, ఈ మూడు ముఖ్యమైనది, దాంతోపాటు సెలెనిటీ. ఈ మూడు పారామీటర్స్ మనకు నీటిలో కరెక్ట్ గా అంటే లిమిట్ లో ఉంటే మనకు కల్చర్ అనేది బాగుంది. ఈ మూడింటిని ఎప్పుడు రైతు అనేది అవగాహన పెంచుకోవాలి. దీనికి రైతు ఇప్పుడున్న టైంలో ఏం చేస్తున్నారంటే ల్యాబొరేటరీలో దగ్గరున్న ల్యాబ్ లో చెక్ చేసుకుంటారు, దానివల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఈ IoT టూల్స్ లో డైరెక్ట్ మనకు సెన్సార్ సిస్టమ్ వల్ల, నీటిలో మనం ఈ సెన్సార్ ఇన్పుట్ చేయడం వల్ల ఆక్సిజన్ గానీ, టెంపరేచర్ గానీ, సల్నిటీ గానీ మరియు pH గానీ ఇవన్నీ మనకు ఆన్ ద టైమ్ రికార్డింగ్ లో మనకు వస్తుంది. దీనివల్ల మనం తక్షణమే వాటి గురించి చర్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: ఈ IoT అనేది ఈ pH ని గానీ, ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ గానీ, ఈ లవణీయత సల్నిటీ ఏదైతే అంటున్నామో, సల్నిటీ గానీ, టెంపరేచర్ గానీ ఏ విధంగా పర్యవేక్షిస్తుంది, దానిలో ఉన్న టెక్నాలజీ ఏంటి సార్?
0: ఒకప్పుడు ల్యాబొరేటరీలో టైట్రేషన్ పద్ధతి ఉంటుంది, అంటే కెమికల్స్ వాడి వాటిలో ఉన్న చేసుకున్నాం. తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రోబ్స్ వచ్చాయి, అంటే రాడ్ ఉంటుంది అందులో ఎలక్ట్రికల్ ఇష్యూ ఉంటుంది, దాని ద్వారా మనం వాటర్ లో ఉన్న ఈ pH ని గానీ సల్నిటీ గానీ చూడొచ్చు. సో ఇలాంటిదే ఈ ప్రోబ్స్, ఈ ఎలక్ట్రికల్ రాడ్స్ గానీ ఇవన్నీ కూడా మనం ఈ సెన్సార్ సిస్టమ్ ని వాటర్ లో ఇన్పుట్ చేసుకోవాలి, అంటే చెరువుల్లో మనం ఒక చోట ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఒక చోట లేదా రెండు చోట్ల ఎక్కువ మేత ఎక్కడిస్తున్నాము, లేదంటే నీళ్లు ఎక్కువ మనం ఇన్పుట్ ఎక్కడ చేస్తున్నాము, ఆ చోట ఈ సెన్సార్ అని ఫిక్స్ చేసుకోవాలి. pH గానీ, DO గానీ, టెంపరేచర్ సెన్సార్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఇవి నిరంతరం వాటిలో పర్యవేక్షణ వస్తాయి. అంటే ఈ సెన్సార్ సెటప్ కూడా మనం ఎలా చేసుకోవాలంటే, నీటి ఉపరితలం పైన నీటి లోపల కూడా సెట్ చేసుకోవడం వల్ల 24 అవర్స్

0: మనకు ఈ సెన్సార్ అనేది రికార్డింగ్ ఇస్తుంటది, టెంపరేచర్ ఎలా ఉంది, టెంపరేచర్ లో మార్పులు ఉన్నాయా, పిహెచ్ ఎలా ఉంది. డివో ఒకవేళ తగ్గిపోయింది, డివో అనేది 3 కన్నా తగ్గింది అనుకో, చెరువులో చేపలు గాని రొయ్యలు గాని తీవ్ర ప్రమాదం గురైతాయి. ఇలాంటి రికార్డింగ్ మనకు తక్షణమే అందించడం వల్ల వాటికి సంబంధించిన మరణాలు గానీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు గానీ మనం వెంటనే దానికి రియాక్ట్ అవ్వచ్చు.
1: సో ఈ డివో తగ్గినప్పుడు గానీ, అంటే డివో చాలా సెన్సిటివ్ కాబట్టి వెంటనే రొయ్యలు చనిపోయి మనకు చివర కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి, ఇలాంటప్పుడు రైతు వెంటనే స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు అనుకుంటున్నా. అంటే ఐఓటీ ఈ డివోల్ని వీటిని మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి స్పందించడానికి కూడా మనకు టైం ఉంటుంది సార్. అలాగే తర్వాత ఆటోమేటిక్ ఫీడింగు లేదంటే ఏరేషను, ఈ నియంత్రణ వంటి సదుపాయాలని రైతులు ఏ విధంగా యూజ్ చేసుకుని లాభం చేకూరుస్తాయండి?
0: సో ఈ ఐఓటీ టూల్స్ లోని, ఐఓటీ టూల్స్ అంటే ఒక థింగ్ అని కాదు, 3-4 రకాల పరికరాలను కలిసేది ఐఓటీ టూల్స్. ముఖ్యంగా ఐఓటీ టూల్స్ మొదటిది సెన్సార్స్, అంటే డైరెక్ట్ గా వాటర్ లో గానీ టెంపరేచర్ లో గానీ మనకి అంటే అది సెన్స్ చేసుకుంటది, అంటే తీసుకుంటది. దాన్ని తీసుకున్న దాన్ని ఆ యొక్క అబ్జర్వేషన్ ఇన్ఫర్మేషన్ ని ఇంటర్నెట్ ద్వారా మనకు చిప్, అంటే మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్ యూనిట్ వీటిలో స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్టోరేజ్ అవుతుంది, అదేవిధంగా మనకు కావాల్సినట్టు డిస్ప్లే చేస్తుంది. అంటే మనకు టెక్స్ట్ రూపంలో కావాలా లేదంటే చిత్రణ రూపంలో కావాలన్నా వీడియో రూపంలో కావాలని మనకు చూపిస్తుంది. సో ఇది ఈ చిత్రం రూపులు ఇచ్చినప్పుడు వీటికి మనం ఇక్కడ వరకు ఏంటంటే జస్ట్ నిఘా మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆటోమేటిక్ గా యాక్టివేటర్స్ ఉంటాయి, అవి కనెక్ట్ చేయడం వల్ల మనం ఇప్పుడు సెన్సార్ లో చూసుకున్నాం, డివో ప్రాబ్లం ఉందనుకో, డివో ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు సెన్సార్ లో డివో తగ్గి ఉన్నది ప్రాబ్లం అని చూసాం, వెంటనే మనం సెన్సార్ ద్వారా వచ్చిన రికార్డ్ ని మనం ఆటోమేటిక్ ఫీడర్స్ గానీ ఆటోమేటిక్ ఏరేటర్స్ గానీ ఆన్ చేయగలుగుతాం. సో మనం ఎక్కడో దూర ప్రాంతం నుండి కూడా ఆన్ చేస్తాం. ఇందులోనే ఈ యాక్టివేటర్స్ అంటే మనకు వచ్చిన డేటాని తీసుకొని మనం రియాక్ట్ అవ్వగలుగుతాం. ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ వేరే వాళ్ళకి ఫోన్ చేసి చూడమని కాకుండా మనం దూరంగా ఉండి కూడా ఫీడింగ్ చేయొచ్చు, ఏరియేషన్ చేయొచ్చు. అంటే ఏరియేషన్ లో ఇప్పుడు రాత్రి సమయాల్లో మనకు డివో అనేది చాలా తగ్గుతుంది, వెంటనే మనకు అలర్ట్ వస్తుంది ఈ ఫోన్ లో గానీ మనకు డిస్ప్లే గానీ. ఈ అలర్ట్ వచ్చినప్పుడు వెంటనే మనం ఏరియేటర్ ఆన్ చేస్తాం, దాని తగ్గట ఏరియేటర్లు రన్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఆటోమేటిక్ పవర్ కట్ సిస్టమ్ ఉంటుంది, అంటే ఒకసారి మనకు డివో లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు ఏరియేటర్లు ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇది ఏఐ టెక్నాలజీ మనకి ఇక్కడ ఇన్పుట్ చేస్తారు. సో వన్స్ డివో పెరిగినప్పుడు, సరైన ఆక్సిజన్ చెరువుల్లో ఉన్నప్పుడు ఏరియేటర్ లేకపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పాత కాలంలో మనం ఈ టైంలో ఏరియేటర్ ఆన్ చేయాలి, ఈ టైంలో ఆఫ్ చేయాలని చూసుకునే వాళ్ళం. దాని ద్వారా కొన్నిసార్లు మనకు ఎక్కువ శాతం ఏరియేటర్ ఆన్ లో పెట్టడం వల్ల పవర్ అనేది ఎక్కువ కన్సంప్షన్ అనేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఆటోమేటిక్ గా అదే చూసుకుంటది, నీకు డివో తగ్గిన వెంటనే ఏరియేటర్ ఆన్ చేసుకుంటది. దీనివల్ల ఎంతో అంటే 20% వరకు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పవర్ ఖర్చుని తగ్గించగలిగారు. అదేవిధంగా ఫీడ్ ఏంటంటే ఆటోమేటిక్ ఫీడర్స్ ఉంటాయి, ఇవి కూడా ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ఒకప్పుడు కన్నా ఇప్పుడున్న కాలంలో కూలీలు గానీ వర్కర్ గానీ దొరకడం లేదు. దీనికి మనం ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ అనేది చెరువులు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ 3 పుటలు లేదా 4 పుటలు అనే రొయ్యలకు గానీ చేపలకి మనం మేత ఇస్తాం. దాని తగ్గట్టు ఈ ఆటోమేటిక్ ఫీడర్ లో మనం ఎంత మోతాదు ఫీడ్ అనేది ఇవ్వాలనుకున్నా దాన్ని స్టోర్ చేసి ఆ టైంలో మనం ఆన్ చేస్తే ఫీడింగ్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే చెరువులో వ్యక్తులు డైరెక్ట్ గా పుట్ చేయకుండా, చెరువులో రోగాలు ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనకు కాపాడుకోవచ్చు. బయోసెక్యూరిటీ అనేది 100% బయోసెక్యూరిటీ రావడానికి ఇవి దోహద చేస్తున్నాం.
1: సార్, డాక్టర్ భీమేశ్వరరావు గారు, తర్వాత ప్రశ్న, ఈ ఐఓటీ వినియోగం ద్వారా ఈ ఫీడ్ కన్వర్షన్ రేటు, అంటే మనం ఫీడ్ ఎంత ఇస్తే దానికి తగినంత ప్రొడక్టివిటీ ఎలా మెరుగుపడుతుంది అంటారు?
0: అంటే ఈ ఐఓటీ ద్వారా ఎఫ్సీఆర్, అంటే ఎఫ్సీఆర్ అంటే మనకు తెలుసు ఫీడ్ కన్వర్షన్ రేషియో, అంటే మనం ఒక చేప, ఒక కేజీ చేప పెంచడానికి ఎన్ని కేజీల మేత వాడమనేది. ఒక కేజీ చేప పెంచడానికి ఒక కేజీ మేత వాడడం అనేది ఒక ఐడియల్ థింగ్ అనేది, కానీ అది సాధ్యం కాదు. కేవలం అదేంటంటే మాన్యువల్ గా నేచురల్ పాండ్స్ లో కొంత మాత్రం ఫీడ్ ఇచ్చినప్పుడు 1:1 రేషియో ఎఫ్సీఆర్ ఉంటుంది. ముఖ్యంగా ఎఫ్సీఆర్ అంటే 1:1, 2, 3, 4 అలా ఉంటుంది, అంటే 1:1.2, 1.5 వరకు ఉంటే బాగుంటుంది. 1.5, 6 పైన దాటింది అనుకో, మీరు గమనించుకుంటే మేతలో ఎంతో కొంత నియంత్రణ చేసుకోవాలి. ఎక్కడో పొరపాటు జరుగుతున్నది, అంటే చేపలు సరిగా తీసుకోవట్లేదు, లోపల పాండ్ లో ఏదన్నా బాటం లో పాడవడము, చెరువుల ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల మేతలు తీసుకో. కానీ ఎందుకు మీరు మేత ఎక్కువ వేస్తారంటే చెరువు యానిమల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది గ్రోత్ పెరగట్లేదు, ఓకే ఆహారం సరిపోవట్లేదేమో అని మీరు మేతలు ఇస్తుంటారు. సో ఈ విధంగా ఇలాంటివి అరికట్టడానికి ఈ సెన్సార్స్ వాడతాం మనం, అంటే లోపల ఉన్న వాటర్ టెంపరేచర్ గానీ లవణీయత గానీ ఇవన్నీ కూడా చూడడం వల్ల ఆనిమల్స్ యొక్క హెల్త్ ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ ఇందాక చెప్పినట్టు ఈ ఎఫ్సీఆర్ ని మనం నియంత్రించడానికి అంతకు ముందు మనం మాన్యువల్ గా వర్కర్స్ తోటి ఒక పూట రెండు పూటలు మూడు పూటలు ఇంత ఇంత మేత అని ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ వల్ల

0: మనం ఆటోమేటిక్గా ఎంత ఇవ్వాలని కరెక్ట్గా అందులో డిసైడ్ చేసి ఇవ్వచ్చు. రెండోది వాతావరణంలో మార్పులు వచ్చాయి, అంటే ఆకాశంలో క్లౌడీగా ఉంది, వర్షం పడే అవకాశం ఉంది, ఇప్పుడు మ్యాచ్లు తగ్గించుకోవచ్చు. మనం చెప్పినప్పుడు వర్కర్స్ వాళ్ళు ఎంతో కొంత ఎక్కువ తక్కువ వేస్తూ ఉంటారు, కానీ ఆటోమేటిక్ ఫీడర్ వల్ల కరెక్ట్ మనం ఎంత రేషియో వేయాలంటే అంత వేస్తాం. దీని ద్వారా ఫీడ్ అనేది వేస్ట్ అవ్వదు. ఫీడ్ వేస్ట్ అవ్వకపోవడం వల్ల వేస్ట్గా మిగిలిపోయిన కుళ్ళిపోయిన ఈ ఫీడ్ అమోనియా వీటికి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేసి చేపలు గాని రొయ్యలు ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి.
1: సార్, డాక్టర్ బీవీఎస్ రావు గారు, మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సహజంగా ట్రెడిషనల్ మెథడ్స్ ద్వారా చేసేటువంటి ఆక్వాకల్చర్ ద్వారా ఎంతో కొంత పర్యావరణ నష్టం జరుగుతుందని మనకు సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ IoT పరికరాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చేయొచ్చు అంటున్నారు, అలాగే స్థిరమైన ఆక్వాకల్చర్ కూడా సాగు చేయొచ్చు అంటున్నారు. ఏ విధంగా మనకు ఇది పర్యావరణ పరిరక్షణకి స్థిరమైన ఆక్వాకల్చర్ ఉపయోగపడుతుంది అంటుంటారు?
0: అదే అండి, మాన్యువల్ గా అంటే ట్రెడిషనల్ పద్ధతిలో ల్యాబ్ లో గానీ ఇక్కడ గానీ మనం నీటి పరీక్షలు చేసుకుంటాం. వీటిలో వచ్చిన డేటాను బట్టి మనం నెక్స్ట్ రియాక్షన్ అంటే అక్కడ చెరువుల్లో గానీ మనం వాటిని అవలంబిస్తాం. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు DO ఇవన్నీ కూడా మనం మార్నింగ్ ఇచ్చినప్పుడు ఒక రీడింగ్ ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేసేలోపు ఒక రీడింగ్ ఉంటుంది, అంటే దీనిలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ద్వారా మనం అవలంబించడం వల్ల కొన్ని ఇప్పుడు అనవసరంగా మేత ఎక్కువ వేయడం, అనవసరంగా ఇప్పుడు చేపల ఆరోగ్యం లేకపోవడం వల్ల మనం ఆక్వాకల్చర్ లో మెడిసిన్స్ ఉంటాయి, ఇవి ఎంత మోతాదులు వేస్తే అంత మోతాదు మంచిది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా అంటే DO తగ్గిపోయింది, అది DO తగ్గిపోయింది, మార్నింగ్ ఎప్పుడో DO తగ్గిపోయింది, కానీ మీరు రియాక్ట్ అవ్వడం లేట్ అవుతున్నారు. DO తగ్గిపోయిందని అనవసరంగా కెమికల్స్ ఇన్పుట్ చేయడం, లేదంటే pH తగ్గిపోయింది, దాని తగ్గట్టు pH పెంచడం కానీ తగ్గించడం చేయడం, ఇవి ఏంటంటే మీరు తీసుకున్న రిపోర్ట్ బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడైతే IoT టూల్స్ వాడడం వల్ల ఖచ్చితమైన DO ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు తగ్గింది, ఓకే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు, మీకు మార్నింగ్ అదే మాన్యువల్ గా అయితే రికార్డింగ్ DO తగ్గిపోయింది అని వస్తుంది, కానీ ఈ సెన్సార్స్ వాడడం వల్ల మార్నింగ్ DO తగ్గింది, ఇప్పుడు పెరిగింది, సో మనం ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే విధంగా pH తగ్గింది కొంచెం పెరిగింది, అంటే వాతావరణ మార్పులో తగ్గింది పెరిగింది, మళ్ళీ స్టేబుల్ గా వచ్చింది అనేది ఎప్పటికప్పుడు మీకు రికార్డింగ్ రావడం వల్ల మీరు మాన్యువల్ గా ఏదన్నా ఇన్పుట్ చేయడం కానీ అధికమైన ఫీడ్ వేయడం కానీ కెమికల్స్ వాడడం కానీ కొన్ని అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు వాటికి ఆక్సిజన్ అందించడానికి వేరే వాటిని వాడడం వల్ల ట్రెడిషనల్ మెథడ్ లో ఇవి పర్యావరణానికి హాని కలుగుతుంది. కానీ ఇప్పుడు మనం వీటిని తగ్గిస్తున్నాం, తగ్గించడం వల్ల మన ఖర్చులు తగ్గడం, ప్లస్ అనవసరంగా వాటర్ లో రకరకాల కెమికల్స్ అవి డంప్ చేయకుండా ఎంతో 100% నియంత్రించగలుగుతాం.
1: మరొక ప్రశ్న డాక్టర్ భీమేశ్వరరావు గారు, IoT వినియోగం అనేది ఒక సగటు ఆక్వా రైతు చేసుకోగలడా? దీనిలో ఉన్న ఈ అడ్వాన్స్ సాంకేతిక సెన్సార్ల గురించి చెప్తున్నారు, అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్ అని యాక్టివేటర్స్ అని ఉంటాయని అన్నారు. ఒక సగటు రైతుకి ఇవన్నీ తెలియని విషయాలు, అలాగే ఈ IoT వినియోగంలో ఉన్న ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏమిటి?
0: ముఖ్యంగా చూసుకున్నట్టే IoT అనేది ఇప్పుడు చిన్న రైతులకి, మధ్యస్థ రైతులకి, అక్వాకల్చర్ లో అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేసే రైతులకు కూడా తగ్గట్టు IoT టూల్స్ పరికరాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నప్పుడు టెంపరేచర్, DO, pH, సన్నిటి, ఈ IoT టూల్స్ కి సంబంధించి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా అవసరం లేదు, మనకు చిన్న రైతులకి డైరెక్ట్ మీ మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఈ టూల్స్ కి అవసరం మినిమం అంటే ఒక 1 lakh నుండి 2 lakhs వరకు ఈ IoT టూల్స్, అంటే ఈ సెన్సార్ ని మనం చెరువులో ఇన్పుట్ చేసుకున్నప్పుడు ఆ రికార్డింగ్ అనేది మన ఫోన్ కు డైరెక్ట్ వస్తుంది. దాని ద్వారా ఎంతో కొంత అంటే దీని రికార్డింగ్ ని స్టోర్ చేసుకోవడము, దాని తగ్గట్టు ప్రీవియస్ రికార్డింగ్ ని బట్టి ముందు ఎలా మార్చుకోవాలనేది చేయాల్సిన అవసరం లేదు చిన్న రైతులకి. అదే మధ్యస్థ రైతులకి మనం ఈ కంట్రోల్ యూనిట్ పెట్టుకోవచ్చు, అంటే డేటా స్టోరేజ్ చేసుకుని ఆ స్టోరేజ్ ని ఎక్సెల్ షీట్ ద్వారా లేదంటే ఇంకోటి గూగుల్ షీట్ ద్వారా మీ మొబైల్లో కానీ వీడియో రూపంలోనూ మీకు వస్తుంది. ఈ రికార్డింగ్ అనేది స్టోర్ అవుతుంటది, ఎప్పటికప్పుడు నిరంతరం ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసుకుని ఉండాలి. సో ఒకవేళ ఏదన్నా పాత రికార్డింగ్ చూసి ఈ అక్వాకల్చర్ ఏంటంటే ఇప్పుడు చేసిన కల్చర్ కి నెక్స్ట్ చేసిన కల్చర్ కి మనం కంపేర్ చేసుకున్నాం, ఈ డేటా స్టోర్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైంలో మనకు సో ఇష్యూ జరిగింది, ఇప్పుడు కూడా అలా జరుగుతుంది, లేదంటే ప్రీవియస్ లో ఆక్సిజన్ తగ్గిపోయింది, అంటే ప్రతిరోజు అర్ధరాత్రి మనకు DO తగ్గుతుందని మనం ఏం చూస్తుంటే ఈ రికార్డింగ్ లో తగ్గుతుందని, దీని తగ్గట్టు మనం పాత రికార్డింగ్ ని చూసుకుని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మధ్యస్థ రైతులకి ఇలా చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఉంటారు, అంటే ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్, వాళ్ళు ఏంటంటే నార్మల్ గా నంబర్ ఆఫ్ ఎకర్స్ లో చెరువుల్లో చేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ ఆక్వాకల్చర్ అంటే RIS బయోఫ్లాక్ ఈ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ RIS బయోఫ్లాక్ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా సెన్సార్ సిస్టమ్ అని ఇప్పుడు చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా వాళ్ళు మనం అనుకున్నట్టు కంప్లీట్ సెన్సార్స్ నుంచి యాక్టివేటర్స్, అంటే వాళ్ళు ఓన్లీ ఈ సెన్సార్స్ ఇచ్చే డేటాని చూసి కాకుండా దాని ద్వారా రియాక్ట్ అవ్వగలుగుతారు ఆటోమేటిక్, అంటే ఆటోమేటిక్ ఏరియేషన్ గానీ ఫీడర్స్ గానీ ఆన్ చేస్తారు. సో వీళ్ళకి మధ్యస్థ రైతులకు ఏంటంటే ఒక 2 lakhs నుంచి 5-6 lakhs వరకు ఇది ఖర్చు అవుతుంది. అటు పైన అంటే ఇంకా వాళ్ళు చేసుకునే కల్చర్ ఏరియాని బట్టి కూడా మారుతా ఉంటది,
1: అంటే ఏ స్థాయిలో

0: ఉన్నటువంటి పరికరాలు ఆ
1: స్థాయిలో ముఖ్యంగా మనకు డిఓ, టెంపరేచర్, పిహెచ్ ఈ లవణీయత ఇవి ఉంటే సరిపోతుంది.
0: తర్వాత మనం చేసుకునే ఆక్వాకల్చర్ ఏరియాను బట్టి మన స్థాయిని బట్టి మనం పెంచుకోవచ్చు. సో సాంకేతికత అందుబాటులో ఉందంటారు. సో తర్వాత చివరి ప్రశ్న, మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ఐఓటీ ఆధారిత స్మార్ట్ ఆక్వాకల్చర్ మనం ఏదైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో దీనికి ఉన్నటువంటి స్కోప్ ఏమిటి, అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇది ఏ విధంగా ఎంతవరకు దోహదం చేస్తుంది చెప్పండి.
1: అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు అగ్రికల్చర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఫిషరీస్, చేపల పెంపకం ఎక్కువ. దీని ద్వారా వచ్చే జీడిపి అనేది అగ్రికల్చర్
0: కాంట్రిబ్యూట్ చేస్తుంది.
1: సో ఇప్పుడు కంట్రిబ్యూషన్ అనేది బాగానే ఉంది, కానీ ఈ ఆక్వాకల్చర్ అనేది యుగం అనేది ఇంటర్నెట్ అనేది మారుతా ఉంటది. మార్పు తగ్గట్టు మనం కూడా మార్చుకుంటూ వెళ్తుంటేనే జీడిపిలో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 GDP ఉంది, అదే 5 GDP మెయింటైన్ చేయలేము. కల్చర్ మారుతుంది, విధానాలు మారుతున్నాయి, సో పర్యావరణం కూడా మారుతుంది, దాని తగ్గట్టు రియాక్ట్ అవుతున్నాం. సో ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతే అంత కల్చర్ అనేది మెరుగుపడుతుంది. ఈ ఐఓటీ టూల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఆటోమేటిక్ ఈ సెన్సార్ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారు, ప్లస్ వేరే కంపెనీలకి అంటే టెక్ కంపెనీలకి ఆహ్వానం ఇస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే మనం ఈ డ్రోన్ సిస్టమ్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఐఓటీ టూల్స్ పరికరాలలో ఒక భాగంగానే ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అడుగు వేస్తుంది. ఇంకా ఏంటంటే ఈ ఐఓటీ టూల్స్ పరికరాలను రైతులకి సమృద్ధిగా అందాలంటే వాటికి సబ్సిడీస్ ఇలాంటివి అందించడం వల్ల ముందుకెళ్లొచ్చు. సో నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు పిఎంఎంఎస్వై కింద గానీ ఎన్ఎఫ్డి కింద గానీ ఈ సెన్సార్స్ కి ప్రత్యేకంగా కేవలం సెన్సార్స్ కానీ లేదు కానీ మనకు అడ్వాన్స్ ఆక్వాకల్చర్ ఆర్ఏఎస్ లో గానీ బయోఫ్లాగ్ గానీ మీరు అంటే వినూత్నమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ కింద మీరు సో అండ్ సో ఏరియా ఉంది, ఐ హావ్ టు డెవలప్ సెన్సార్ సిస్టమ్ కంప్లీట్ ఏఐ తోటి సెన్సార్ తోటి డెవలప్ చేసుకోవాలని మీరు ప్రాజెక్ట్ పంపిస్తే ఖచ్చితంగా ఎన్ఎఫ్డిబి గానీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కూడా మనకు ఫండ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
0: సో డాక్టర్ భీమేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే, మనం సాంప్రదాయకంగా మనం రైతు సోదరులు ఏదైతే రొయ్యలు చేపల సాగు చేస్తూ ఉన్నారో ఇది మారాల్సిన అవసరం ఉంది, మారుతూ ఉంది కూడా. ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ యుగంలో రైతు సోదరులు కూడా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ ఐఓటీ ఈ పరికరాలు ఏమైనాయో వీటి ద్వారా అడ్వాన్స్డ్ ఆక్వాకల్చర్ స్మార్ట్ ఆక్వాకల్చర్ ని సాగు చేస్తూ మంచి దిగుబడులు తీసుకోవచ్చు అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దోహదం చేస్తుంది, మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ధన్యవాదాలండి డాక్టర్ భీమేశ్వరరావు గారు.
2: థాంక్యూ సార్. జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. జానపద గీతం వింటారు.

0: రాదు.
1: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మొక్కజొన్నలో సస్యరక్షణ విశేషాలు వింటారు. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు అని రెండు రకాలు ఉంటాయి. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ

మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకుగాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీక్కి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరు దశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళ పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తులసి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వలన పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటర్ వేపనూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. తొలిదశలో గొంగళ పురుగులను నివారించుకోవటానికి ఎకరాకు 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 నుండి 500 గ్రాముల థయోడి కార్బు 75% WP మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక ఎమామిక్టన్ బెంజోయేట్ 5 SC 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్ ఎకరానికి సుడలు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిసిరట్లుగా పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం అలాగే 2 లీటర్ల నీటిని కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమాన్ని 100 గ్రాములు థయోడి కార్బు మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు, పత్రగుచ్చం మొవ్వుల్లో వేయాలి. ఈ పురుగు యొక్క ఉనికిని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించి ఈ పురుగు యొక్క ఉధృతిని అలాగే పురుగు వలన కలిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. తర్వాత రసం పీల్చే పురుగుల గురించి చూసుకున్నట్లయితే 30 రోజులు పైబడిన పైరును పేనుబంక అలాగే చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి అలాగే పిల్ల పురుగులు ఆకులు లేత కాండం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే తేనెలాంటి జిగురు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు గాను సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిట్స్ వంటి పరాన భుక్కులు అలాగే పరాన జీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 17.8% SL ఎకరానికి 40 నుండి 50 మిల్లీలీటర్ లేదా డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపడితే కనుక మొక్కజొన్న పంట నుండి అధిక దిగుబడి లాభాలను పొందవచ్చు. మొక్కజొన్నలో సస్యరక్షణ గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: హోదాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పీఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పీఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పీఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
0: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26 లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా SCRP సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి

0: చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
1: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
0: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
1: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
0: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
1: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
0: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్టిక్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్టిక్ లెవెల్ లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళేంటంటే ఉట్నూర్ ఐటీడీఏ లో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ గా డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పిస్తే
0: కల్పించడం
1: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతుంది ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18 నుండి 25 వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది
1: ఈ సంవత్సరం మే 15.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పహలే అనే దాని మీనింగే అది.

0: చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆబా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి. మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఎక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియని తనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియని తనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్లకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియని తనం, అంతే ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్నట్టు ప్రాధాన్యత తెలియకపోవడం. చాలా సంతోషం నిహారిక గారు, ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగా పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి

0: వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తొలిచూపు, తొలి పరిచయం, తొలివలుపు, ఇలా తొలిసారి కలిగిన అనుభూతి, తొలిసారి చూసిన ఆ క్షణం మన మదిలో అలాగే నిలిచిపోతుంది. అలా తొలిసారి ఆ మధురానుభూతులు కవులకు కలిగితే అవి పాటలై పూదోటలో పరిమళాలు వెదజల్లుతాయి. ఆ పరిమళాలను మధుర గీతాలుగా చిత్రసీమలో ఇప్పుడు విందాం.

ముందుగా మీరు విన్న ఆ పాట రమేష్ నాయుడు స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర సాహిత్యం చిత్రం దేవుడు చేసిన మనసులు. తర్వాత వినండి ఎదురీత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి సాహిత్యం. సంగీతం సత్యం

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మన జీవితంలో ఎన్నో పరిచయాలు అనుకోకుండా పరిచయమవుతుంటాయి, కానీ తొలి పరిచయం అనేది మన మదిలో పదిలంగా నిలిచి ఉంటుంది.

నీమువ్వలకే స్వరభాష్యమునై నీ ముందు ప్రణయ సర్వస్వమునై కడాగగనములు అందుకొండుననే దివిగా బలచుకొండుననే

0: విన్న ఆ పాట కేవీ మహదేవన్ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శ్రీనారాయణరెడ్డి సాహిత్యం చిత్రం ప్రేమ మందిరం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్, ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునర్నిర్మించడం లేదా పునరుద్ధరించడం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలింగ్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
4: ఈ కార్యక్రమ ప్రాయోజకులు
3: పార్థ డెంటల్ క్లినిక్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కడప.
0: చిత్ర సమయం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తరువాత శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఎస్ జానకి పడిన వేటూరు సాహిత్యాన్ని విందాం. సంగీతం రమేష్ నాయుడు.

0: కోరుకున్న వ్యక్తిని తొలిసారి చూసినప్పుడు ఆ ప్రతికి కలిగే బిడియం ఎంత మధురానుభూతినిస్తుందో అలాంటి పాటలు విన్న మనసు కూడా పరవలతో పరవశిస్తుంది.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: చిత్రసీమల తర్వాత జి ఆనంద స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి పడిన సిరివెన్నెల సాహిత్యాన్ని విందాం. చిత్రం గాంధీనగర్ 2వ వీధి.

చిత్రసీమల చివరగా మాధవపెద్ది సురేష్ స్వరాలు కూర్చగా ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వెన్నెలకంటి సాహిత్యాన్ని విందాం. చిత్రం బృందావనం.

తొలిసారి అను పదబంధంతో సాగిన సినీ గీతాల చిత్రసీమ మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో.

0: ప్రపంచంలోనే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో దేశ రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 4 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ప్రపంచంతో భారత్ సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు చెందిన ట్రైనీ అధికారులు రాష్టపతి భవన్లో ఈరోజు ఆమెను కలిశారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాక 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విదేశాలలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత ట్రైనీ అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ, క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడపైనే కాకుండా వారికి ఏ క్రీడ అత్యంత అనుకూలంగా ఉంటుందో గుర్తించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దిశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है। मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और
1: ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని, వీరిలో త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారని చెప్పారు.

0: నేపాల్కు 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపించామని, రక్షణ సహాయక చర్యల కోసం బెయిలీ వంతెనలను కూడా తరలిస్తున్నామని వివరించారు. చైనా వైపు చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని జైస్వాల్ తెలియజేస్తూ,
1: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहां से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैंप, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहां से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
0: రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్లో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతు కోసం 472 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 180,000 కోట్ల రూపాయలకు చేరగా ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 50,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుండి 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్లో 2 రోజుల అధికారిక పర్యటన జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ విభాగం కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కంట్ నుండి కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్ నగరానికి వెళ్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఈ నెల 31న జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని, ఆ వేదికపై భద్రత, అనుసంధానత, అవకాశాలకు సంబంధించి భారతదేశ ప్రాధాన్యతలను ఉద్ఘాటిస్తారని సిబి జార్జ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, క్రీడా అకాడమీలను స్థాపించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రపంచ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: భారత్ కా స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై. ఫిట్ ఇండియా సే కరోడో యువాకు జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జేసి పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఔర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. ప్రధానమంత్రి జీ సిర్ఫ్ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఔర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా
0: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి, అవకాశాలను ప్రపంచం గుర్తిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ ఏడాది నవంబర్ 2 నుండి 5 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026లో సుమారు 8 నుండి 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్య పెంపుదల, నిబద్దత, నాణ్యత, విశ్వసనీయత, సరసమైన ధరలు ఆవశ్యకమని కేంద్ర మంత్రి వివరించారు. భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వచ్చే నెల 12-13 తేదీల్లో జరగనుంది. బిల్డింగ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో జరిగే సమావేశంలో బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు

0: అవుట్ రీచ్ ఆహ్వానితులు కూడా పాల్గొంటారు. ఉమ్మడి ప్రాధాన్యతలపై బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడంపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే పరస్పర ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. భారతదేశం అధ్యక్షత వహించిన ఈ సంవత్సర కాలంలో రాజకీయ భద్రత, ఆర్థిక, ద్రవ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడులు వంటి ప్రాథమిక అంశాల ద్వారా బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కి పైగా సమావేశాలు, కార్యక్రమాలు జరిగాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు మళ్ళీ సంధ్యలో నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి, నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందీశ్వర్ రెడ్డి. అనంతరం 10:30 శ్రీ కె ఉదయ్ కుమార్ బృందం వారిచే అర్ధనారీశ్వరం యక్షగానం ప్రసారమవుతుంది.

భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.

మకరంతం కంటే మధురమైనది మన తెలుగు భాష. అమ్మ అనే పలుకంత మధురమైనది మన తెలుగు భాష. అటువంటి తెలుగు భాష గొప్పతనాన్ని జాతీయ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా 29వ తేదీ శనివారం ఉదయం 8 గంటల

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:40 కవస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ అలనాటి గీతాలు ముందుగా వినండి. టి చలపతిరావు స్వరాలు కుడుచుక ఘంటసాల పీచుసల పడిన కొసరాజు సాహిత్యం చిత్రం ఇల్లరికం

పలనాటి గీతాల తరువాత ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో ఎస్ జానకితో కలిసి పడిన జూనియర్ సముద్రాల సాహిత్యాన్ని విందాం. చిత్రం టైగర్ రాముడు.

రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునరుద్ధరించడం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానం అందిస్తారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలెం గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224119, మరో నెంబర్ 2441917. అలనాటి గీతాల చిత్రసీమ వింటున్నారు. తర్వాత ఎస్ రాజేశ్వరరావు స్వరాలు కూర్చగా ఘంటసాల పీసుసిల పడిన శ్రీ నారాయణరెడ్డి సాహిత్య నివేదం చిత్రం పూలరంగడు.

అలనాటి గీతాల చిత్రసభ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తరువాత ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో పడిన సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని విందాం. చిత్రం బందిపోటు.

మకరందం కంటే మధురమైనది మన తెలుగు భాష. అమ్మ అనే పలుకంత అమృతమైనది మన తెలుగు భాష. అటువంటి తెలుగు భాష గొప్పతనాన్ని జాతీయ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా 29వ తేదీ శనివారం ఉదయం 8:35 మన తెలుగు అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమంగా విందాం ఈ శనివారం ఉదయం 8:35. అలనాటి గీతాల చిత్రసీమ వింటున్నారు. తరువాత ఆత్మగౌరవం చిత్రం నుండి ఘంటసాల పీ సుచల పడిన ఆరుద్ర సాహిత్యాన్ని విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఈ ప్రసారంలో 10 గంటలకు మలి సంధ్యలో నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి, నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందేశ్వర్ రెడ్డి.

వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత టి చలపతిరావు స్వరాలు కూర్చగా ఘంటసాల జిక్కిపడిన ఆరుద్ర సాహిత్యాన్ని విందాం. చిత్రం కలవారి కూడలు.

0: చివరగా కేవీ మహాదేవన్ స్వరాలు కూర్చగా ఘంటసాల పీసుసుల పడిన ఆత్రేయ సాహిత్య నివిందం చిత్రం దాగుడుమూతలు.
1: అందకుండా పో

కనుమూసి ఒరిగాను. ఆ మాటలకు నేను మైమరచిపోయాను. ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగాను.

0: ఒళ్ళు ఝల్లున చల్లారి పోయేనమ్మా.
1: అందాన్ని చూశానమ్మా.

అలనాటి గీతాల చిత్రసీమ మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మళ్ళీ సంధ్యలో నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి.

0: ఆకాశవాణి మలి సంధ్యలో నాటిక రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి, నిర్వహణ శ్రీ ఆల యోగానందీశ్వరరెడ్డి. మలి సంధ్యలో నాటిక.
1: సరస్సు, సరస్సు, ఓ సరస్సు, ఎక్కడున్నావే? అర్జెంటుకు రావాలి తొందరగా.
2: అబ్బాబ్బాబ్బా, ఏమిటా కావుకేకలు? మీ పద్ధతి నాకేమి నచ్చటలేదు సుమా. రాను రాను మరీ కుర్రోళ్ళైపోతున్నారు. అందరికీ వయసు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కు పరిగెడుతున్నట్లుంది. మనవలు మనవరాళ్లు ఉన్నారని మర్చిపోకండి. అవ్వా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు సుమా.
1: ఎందుకు నవ్విపోతారట?
2: ఎందుక, మొన్నటికి మొన్న బాత్రూమ్ లో కూర్చొని చన్నీళ్లు కావాలని పిలిచి లోపలికి రాగానే తలుపు గడే వేస్తారు. ఈ వయసులో చేసే చేష్టలేనా ఇవి?
1: అవునోయ్, చన్నీళ్లు కావాల్సి వచ్చి పిలిచా. అది నా భార్యను, పక్కింటావిడి కాదుగా, అది కూడా నేరమేనా సరస్సు?
2: కోడళ్ళు ఎక్కడ గమనిస్తారో అని భయపడి చస్తున్నాను. నిన్నటికి నిన్న గుడికని చెప్పి హోటల్కి తీసుకువెళ్తాం, ఏమన్నా బావుందా?
1: నా భార్య నా ఇష్టం, గుడికి తీసుకెళ్తా, హోటల్కి తీసుకెళ్తా, ఇంకా కావాలంటే పార్కు కూడా తీసుకెళ్తా. ఇందులో తప్పేముంది చెప్పు.
2: మీరు మాటి మాటికి గదిలోకి పిలుస్తుంటే చిన్న కోడలు వింతగా చూస్తుంది, పెద్ద కోడలు పిచ్చి మొహంది కాబట్టి పట్టించుకోవడం లేదు గాని.
1: అదే అదే వద్దుంటున్నా. భర్త నాక భార్యను పిలవకుండా ఉంటాడా? ముద్దు మురిపని చేయకుండా ఉంటాడా?
2: అయ్యో, అది కాదండి. ముద్దు మురిపేలకు వయసు ఉంటుంది, సమయం సందర్భాలుంటాయి. నలుగురు ఉన్న ఇంట్లో వయసు వచ్చాక పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, హద్దుల్లో ఉండాలి.
1: ఎలా ఉంటాను చెప్పు. అసలు దీనికంతటికి కారణం నువ్వేనే.
2: నేనా?
1: ముమ్మాటికి నువ్వే. వయసు పెరుగుతున్న కొద్దీ నీ అందం కూడా పెరుగుతుంది. అసలు నిన్నెంత అందంగా ఉండమని ఎవరు చెప్పారు చెప్పు?
2: అదేమీ కాదు, అంతా మీ ప్రేమే గాని.
1: అది సరే, ఈ రోజైనా గుర్తుందా నీకు?
2: ఏమిటండి?
1: గుర్తులేదా? అబ్బా, ఇవాళ మన పెళ్లి రోజు. ఉదయం నుంచి ఒక్కసారైనా నీ ముఖార విందాన్ని నాకు చూపించావా? నీ చేత్తో ఓ కప్పు కాఫీ, ఒక కప్పు కాఫీ అయినా ఇచ్చావా? లేదు. ఎంతసేపు ఆ వంటగదికి అతుక్కుపోయి ఊడిపడవు. మరి నాకెలా ఉంటుంది చెప్పు? పెళ్లి రోజు కదా అని దగ్గరకు రమ్మంటే అలా చిరుబుర్రలాడుతావే.
2: పెళ్లి రోజులు చేసుకోవడానికి మనమేమైనా కుర్రజంట?
1: అదే అదే వద్దంటనా. కుర్రాళ్ళకైనా పెళ్లి రోజులు ముసలాళ్ళకి చేసుకోకూడదా? నిన్ను ఇలా చూస్తుంటే మన పెళ్లైన రోజు గుర్తుకొస్తుంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం పెళ్లి పీటలపై సిగ్గుల మొగ్గగా కూర్చున్న నీ అమాయకమైన ముఖమే గుర్తుకొస్తుంది. బిందెలో ఉంగరం తీస్తూ నా వేలుని గిచ్చి ఉంగరాన్ని లాగేసిన మధుర స్మృతి ఎలా మర్చిపోతాను చెప్పు. అప్పగింతల్లో కంట తడి పెట్టి నా వేలు పట్టుకుని కాపురానికొచ్చి 50 సంవత్సరాలుగా ఈ ఇంట్లో మా ఆలనా పాలనా చూస్తూ సాగిన నీ ప్రేమానురాగాన్ని ఎలా మర్చిపోగలను చెప్పు.
2: మీరు చెప్పేవన్నీ నిజమే కాదని వయసు పెరిగే కొద్ది మరి కాస్త ఒదిగి ఉండాలండి.
1: పిచ్చిదాని, వయస్సుతో పనేమిటి, మనసుండాలి. కానీ ఈ వృద్ధాప్యంలో నాకు నువ్వు నీకు నేను తోడు. నీకు దూరంగా ఉండమంటావా? నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలని, నీతో అన్యోన్యంగా ఉండాలని కోరుకోవటం తప్పా సరస్సు?
2: అయ్యో రామా, మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. వయసు మళ్ళినా వీళ్ళకి కోరికలు చావలేదని నానా మాటలు అంటారండి.
1: సరస్సు, ఎవరేమనుకున్నా లెక్క చేయను నేను. ఈవేళ నిన్ను పార్కుకు తీసుకెళ్తా, మల్లెపూలు కొంటా, ఐస్ క్రీమ్ నీకు తినిపిస్తా. ఈ పెళ్లి రోజున నీకు గిఫ్ట్ కొనాలని తెగ ఇదిగా ఉంది నాకు. పద, బయలుదేరు.
2: నేను రాను బాబు, నాకు చాలా పని ఉంది ఇంట్లో.
1: సరస్సు.
2: ఏమండి?
1: సరస్సు.

0: వదిలేయండి
1: ప్లీజ్.
0: ఏమండి?
1: నా మాట విను, ఈ ఒక్కసారికి రా సరస్సు.
2: అరుణక్క, ఈ విషయం తెలిసిందా నీకు?
3: నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? ఇంతకీ ఏమిటా విషయం?
2: నువ్వు అమాయకంగా ఏ విషయాలు పట్టించుకోవు కాబట్టి నీకేవీ తెలియవు. ఇంట్లో ఘోరాలు జరిగిపోతున్నాయి.
3: ఘోరాలా? ఏమిటవి?
2: ఆ, ఇంత వయసొచ్చినా ప్రతిరోజు అత్తగారి తలలో మల్లెపూలు, మామగారి బొగ్గున కిళ్ళి, చూస్తున్నావా?
3: బాగుంది నీ వరస. ఇందులో విచిత్రమేముంది? అత్తగారు పూలు పెట్టుకోవడం తప్పు కాదు, మామగారు కిళ్ళి వేసుకోవడం కూడా తప్పు కాదే.
2: అయ్యో పిచ్చక్క, అందులోనే ఉంది వింత. అందుకే నేను పిచ్చక్క అనేది. వయసు మళ్ళిన అత్తగారికి ప్రతిరోజు టెన్షన్గా మామగారు మల్లెపూలు తెచ్చి తల్లో పెడుతున్నారు. రాత్రి అయ్యేసరికి ఆయన కిళ్ళి బిగించి అత్తగారిని గదిలోకి లాక్కెళ్ళి తలుపులు బిడాయిస్తున్నారు. తెలుసా?
3: తప్పు హేమ, పెద్దవాళ్ళని గురించి అలా మాట్లాడకూడదు.
2: నేను మాత్రం ఊరికే అంటానా చెప్పక్క, అస్తమానం ఆవిడ గదిలోకి పిలుస్తారు మామయ్య. ఆవిడ వెళ్లగానే భల్లం తలిపేస్తారు. ఇది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పు.
3: బాగుండదు.
2: ఇంట్లో కొడుకులు కోడళ్ళు తిరుగుతున్నారు, ఎదుగొచ్చిన మనవలు మనవరాళ్లు ఉన్నారు. ఆ మాత్రం ఆలోచన అయినా లేదే వాళ్ళకి. ఇక అసలు విషయం వింటే అదిరి పడతావు. ఏది? అచ్చూ విటుపడే.
3: అయ్యో అయ్యో, విడ్డూరంగా ఉందే.
2: వెళ్ళక్క, బావగారు పిలుస్తున్నారు నిన్ను.
4: వస్తున్నాను.
2: అమ్మయ్యా, ఇప్పుడు నా గుండె బరువు తగ్గింది.
5: ఏంటిది, గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నావు నువ్వు?
4: ఏం చేస్తాను, మంచినీళ్ళు తీసుకొస్తున్నాను, తీసుకోండి.
5: ఎంత పొలవిరుపు మాటలు!
4: లేకపోతే ఏమిటండి, మీకంటే మీ నాన్నగారే నయం. ఎంచక్క పెళ్లి రోజని అత్తయ్య గారిని తీసుకుని బజారుకెళ్లి కొత్త చీర కొనిపెట్టారు. హోటల్లో డిన్నర్ కూడా ఇచ్చారు. మీరు ఉన్నారు దేనికి? ఇన్నాళ్ళ మన కాపురంలో ఏనాడైనా ఓ మూర మల్లెపూల దండన తెచ్చారా?
5: అబ్బాబ్బా, ఎందుకు అక్కర్లేని మాటలా నిన్ను?
4: అక్కర్లేని మాటలు కాదు, ఉన్న మాటలే. మీ తమ్ముడు స్నేహితుడు చూసి అతనితో చెప్పాట. అతనేమో హేమతో చెప్పాడు, హేమేమో నాతో చెప్పింది, నేనేమో మీతో చెప్పాను.
5: టెలిఫోన్ వాళ్ళకైనా లైన్ దొరకడానికి టైం పడుతుందేమో గాని మీ ఆడవాళ్ళకి
4: కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి చేరక చస్తాయా? వయసు పైబడ్డా కోరికలు చెలరేగుతుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే.
5: ఆ గొడవమని లైట్ అర్పు నిద్ర ముంచుకొస్తోంది.
4: హోయప్పో, అమ్మా నాన్నల్ని అనేప్పటికీ కోపం పొడుచుకొచ్చింది. ఇక ముసుగు తన్ని పవ్వలించండి.
5: మూతి మీద గుద్దుతా, పడుకో. అరుణా అరుణా, లోపలేం చేస్తున్నావు? ఇలా రా.
4: ఏంటండి, ఏం కావాలి?
5: ఏంటిది, 4 రోజుల నుంచి ఇంట్లో అమ్మా నాన్న కనపడటం లేదు, ఊరేళ్ళేరా?
4: అనే నేను అనుకుంటున్నాను.
5: అనుకోవడం ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకు తెలీదా?
4: వెళ్లేప్పుడు చెప్తే కదా తెలిసేది.
2: అవును బావగారు, చెప్ప పెట్టకుండా హడబుడిగా ఎక్కడికో వెళ్లారు.
4: కొంప తీసి హనీమూన్ కాదు కదా.
5: హే నర్మయ్, ఏంటా పిచ్చి మాటలు?
6: అవునన్నయ్య, చాలా పెద్ద లగేజ్తో బయలుదేరారు.
5: ఎక్కడికని నువ్వు అడగలేదా?
6: అడిగాను, వచ్చాక చెబుతానులే అన్నారు నాన్నగారు. తనతో పాటు అమ్మను కూడా తీసుకెళ్లారంటే ఆలోచించాల్సిన సంగతే.
5: ఏమిటి ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ మధ్య నాన్నగారి ప్రవర్తన కూడా బాగుంటలేదు.
4: అవి పక్కన పెడితే 4 రోజుల నుంచి వంట వార్పు చాలా కష్టంగా ఉంది నాకు. ఆవిడ ఉంటే వంటింటి సంగతులన్నీ ఆవిడే చూసుకునేది. ఇలా చెప్పా పెట్టకుండా పెడితే మనం ఎంత ఇబ్బంది పడతామో అనే ఆలోచన కూడా లేదు.
2: ఈ వయసులో తగుదినమ్మా అని ఊళ్ళు తిరగడం సరదాగా ఉందేమో ఆవిడికి. ఇంట్లో పని పాటలు చేయలేక చస్తున్నాను నేను.
7: ఏమిటి అంతా గుమికూడి చర్చిస్తున్నారు?
5: ఎరా గోపి, మీ ఆవిడ ఎప్పుడు తీసుకొస్తున్నారా కాపురానికి?
7: వచ్చే నెలలో అన్నయ్య. కానీ ఏం లాభం, మన ఇల్లేమో ఇరుకు. మీరంటే ఎలాగోలా అడ్జస్ట్ అవుతున్నారు గాని మా ఆవిడ ఈ చిన్న ఇంట్లో ఉండగలదా అని.
2: మేముండటం లేదు, అలాగే నీ భార్య రాధ కూడాను.
7: తను బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి, ఎలాగోలా సర్దుకోమంటే వినేదానిలా లేదు అదినా.
5: కొంపదీసి వేరే కాపురం పెడతావేమిట్రా నువ్వు?
7: తప్పేటట్లేదన్నయ్య, అయినా నాన్నగారు సర్వీసులో ఉండగా ఓ ఇల్లు అమర్చితే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా.
6: అమర్చడానికి ఆడపిల్లల పెళ్లిళ్ళు అడ్డొచ్చాయి కదరా. వాళ్ళ పెళ్లి కోసం చేసిన అప్పులు నిన్నమ్మనట దాకా తీరుస్తూనే ఉన్నారుగా నాన్నగారు.
5: ఒరే గోపి, వేరే కాపురం అనే ఆలోచన మానేసే. నీలాగే మేము కూడా మొదట్లో ఉత్సాహపడి చేతులు గాల్చుకున్నాం. ఇంట్లో పని పాటలకి, వంటకి, పిల్లల్ని చూసుకోవటానికి అమ్మలాంటి మనిషి దొరుకుతుందా? సాహసిస్తే తడిసి మోపిడి అవుతుంది, జాగ్రత్త.
4: అదిగో మామయ్య.

0: వాళ్ళొస్తున్నారు.
1: నాన్నగారు ఏమిటి చెప్పా పెట్టకుండా టూర్ వెళ్లారు?
2: హనీమూన్ కి వెళ్ళామేమో నన్ను కంగారు పడుతున్నారా ఏమిట్రే?
3: అబ్బే అలాంటిదేం లేదు నాన్నగారు, కానీ
2: మీ భార్యలు చెబితే అదే అనుకున్నారేమోనని.
1: అలా చెప్పకుండా వెళ్తే కంగారు పడ్డావు నాన్నగారు అంతే.
2: మీకు చెప్పి వెళ్లే టైం లేక చెప్పలేదు. మీకు తెలుసుగా, నా చిరకాల కోరిక సొంత ఇల్లని, ఇంతకాలం నేను కష్టపడి సంపాదించిందంతా మీ చదువులకి చెల్లాయిల పెళ్లిళ్ళకే సరిపోయింది. అమ్మ పేరిట వాళ్ల పుట్టింటి వాళ్ళిచ్చిన ఎకరం భూమికి ఇప్పుడు మంచి రేటు వచ్చింది. అనుకోకుండా బయలుదేరాం, బేరం అయిపోయింది. దాంతో ఇల్లు కడదామనే నిర్ణయానికి వచ్చాను. ఇల్లు పూర్తయితే నా చిరకాల కోరిక తీరుతుంది, విశాలమైన ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చు. ఏమంటారు?
3: ఇన్నాళ్లకైనా మనకు సొంత ఇల్లు రాబోతుందన్న ఊహ అందంగా ఉంది నాన్న.
4: థ్యాంక్ గాడ్. కొత్తగా కాపురానికి వచ్చే మా ఆవిడ ఈ ఇరుకింట్లో ఎలా అడ్జస్ట్ అవుతుందా అని కంగారు పడ్డాను. అమ్మయ్యా ఇక నా బెంగ తీరిపోయింది.
2: సరసు, ఓయ్ సరసు, ఎక్కడున్నావు? రా, ఇలా రా. ఇన్నాళ్ళకి నీ కోరిక నా చిరకాల వాంఛ నెరవేరా. సొంత ఇల్లుని కలవరించాం, మొత్తానికి అది సమకూరింది. నీకోసం నీ పతిదేవుడు కష్టపడి నీకిచ్చిన బహుమతి అది. మరి ఈ ఆనంద సమయంలో నాకేమిస్తావు నువ్వు? సరస్సు, ఇలా దగ్గరకు రా.
5: ఆపండి మీ మాటలు, మనం చిన్న పిల్లలం అనుకుంటున్నారా? రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాను అన్న సంగతి మర్చిపోకండి.
2: అబ్బాబ్బాబ్బా, ప్రతిదానికి రిటైర్ అయ్యావు అని నా వయసును గుర్తు చేస్తావే. అయినా రిటైర్మెంట్ ఉద్యోగానికే గాని ఈ శరీరానికి కాదుగా. ఏమిటి వాళ్ళ కొత్త చీరలో వనదేవతలా కనిపిస్తున్నావు? పచ్చని నీ ఒంటికి ఈ ఆకుపచ్చ చీర చాలా బాగుంది, ఇలా దగ్గరకు రమ్మంటే రావే.
5: అబ్బా ఇన్నిసార్లు చెప్పాలి మీకు, గృహప్రవేశానికి ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంట్లోనే ఉన్నారు, కాసేపు బజారుకు వెళ్ళిరండి బాబు.
2: బజారుకు వెళ్ళినా నా మనస్సంతా నీ మీదేనే. ఓ కవి గారు తన గ్రంథంలో ఏం రాశారో తెలుసా?
5: ఏమి రాశారో నాకెందుకు చెప్పండి. అవతల బోల్డ్ పనులు ఉన్నాయి, వంట వాళ్ళకి అన్ని అందించాలి, వచ్చే వాళ్ళని పలకరించాలి. నన్ను వెళ్ళనివ్వండి బాబు.
2: నేను చెప్పేది వినేదాకా వెళ్ళనివ్వను. కవిగారు ఏమన్నారంటే, కోరిక అనేది చావని మొక్కలాంటిది, చచ్చినట్లు కనిపించినా మళ్లీ చిగుళ్లు వేసుకుంటూ మొలకెత్తుతుంది. అసలు ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ప్రతి ముసలివాడికి తన ముసిల్ది పెళ్లైన కొత్తలో ఎలా శృంగార రసాది దేవతలా ఉంటుందో 60 ఏళ్ల వయసులో కూడా అలాగే కనిపిస్తుందట.
6: పోడుగాను,
2: సరే వెళ్ళు, మళ్లీ దొరకపోతావా ఏమిటి?
1: ఒరే తమ్ముళ్ళు, మొత్తానికి విశాలమైన ఇల్లు అమిరిందిరా మనకి. మీకు విషయం చెప్పాలి, ఈ ఇంట్లో ముందు పుట్టినవాణ్ణి అందుకే చెప్తున్నాను. మాస్టర్ బెడ్రూంలో పెద్ద కొడుకు ఉండాలి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని శాస్త్రి గారు చెప్పారు. అందుకే నేను మాస్టర్ బెడ్రూమ్ తీసుకోవాలనుకుంటున్నాను రా. మా ఇద్దరు పిల్లలకి మాకు చక్కగా సరిగ్గా సరిపోతుందిరా ఈ బెడ్రూమ్.
3: ఒక్క నిమిషం ఆగన్నయ్య, మా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకున్న సామాన్లు చాలా ఉన్నాయి. మీకెవ్వరికీ లేని ఫ్రిజ్జు, ఏసీ, కలర్ టీవీ అందంగా అమర్చాలంటే మాస్టర్ బెడ్రూమ్ సరైన గది. అసలు ఆ గది కట్టించేటప్పుడే దగ్గరుండి మరీ శ్రద్ధ తీసుకున్నాను అన్నయ్య.
4: చాలా బాగుంది అన్నయ్యలు, మీలో ఎవరికి వారే అలా ప్లాన్లు వేసుకుంటే కొత్తగా పెళ్ళైన వాణ్ణి నేనేం కావాలి. అందరికంటే ఎక్కువ కట్నం తెచ్చింది మా ఆవిడే. ప్రత్యేకంగా అలాంటి గదుల్లోనే పుట్టి పెరిగింది నా శ్రీమతి. అసలు ఆ గది మనదేనని ఇల్లు కడుతున్నప్పుడే రాధకు చెప్పేశాను కూడా. మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది తను, కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ నాకు వదిలేయండి.
1: ఒరేయ్ పెద్దవాణ్ణిరా, నా మాట వినండిరా.
3: ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు ప్రశ్న.
4: కరెక్ట్, చిన్నవాళ్ల కోరికలను కూడా గౌరవించాలన్నయ్యలు.
1: ఇంతకేమంటారా మీరు, ఆ గది నాకు ఇవ్వను అంటారా?
3: సారీ అన్నయ్య, ఈసారికి నా మాట విను.
4: మీరిద్దరూ నా మాట వినాలి, నన్ను నా కాపురాన్ని గురించి ఆలోచించండి ప్లీజ్ అన్నయ్యలు.
2: ఏమిట్రా ఆలోచించమంటున్నావు?
4: అది నాన్న.
2: పిల్లలారా చూడండి, నా చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు కావాలని కలలు కనేవాడిని. ఎదుగు బొదుగు లేని ఉద్యోగం చేశాను, రిటైర్ అయ్యాను. ఈలోగా మీ చదువులు, అమ్మాయిల పెళ్లిళ్లతో అసలు సాధ్యం కాలేదు. మీ అమ్మకి పుట్టింటి వాళ్ళు

చిన్న ఎకరం భూమి ఈరోజు మనల్ని ఆదుకుంది. ఈ సొంత ఇల్లు కళ సాకారమైంది. ఇక ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఇంట్లో అనేదే మనం తెలుసుకోవాలి. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే,

0: నిజమే నాన్నగారు, ఈ పెద్దతనంలో మీకు సపరేట్ గా బెడ్రూమ్ దేనికండి? మీరు అమ్మ ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోవచ్చు కదా.
1: అయిపోవచ్చు, కానీ అయిపోను.
2: మీ జోకులు ఆపండి నాన్నగారు.
1: జోకులు కావు నాయన, నిజమే. మరోసారి గట్టిగా చెప్తున్నాను, ఆ దక్షిణం వైపు బెడ్రూమ్ మాది, మిగిలినవి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఇంకా ఈ విషయంలో ఎవరూ ఇంటర్ఫియర్ కాకండి. నా సంగతి మీకు తెలుసుగా, లైఫ్ ని ఎంజాయ్ చేసే రకాన్నని, అందుకే కావాలని ఆ బెడ్రూమ్ ని స్పెషల్ గా డెకరేట్ చేయించాను. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుందిరా? ఎక్కడుంటుందిలే, పిచ్చి ముఖంది, వంటగదిలో అఘోరిస్తూ ఉంటుంది. అలా బజారుకి వెళ్ళొస్తా.
2: అయినా ముసలాయనకి ఈ వయసులో గది ఎందుకంట? ఏం చేస్తా అందులో?
3: సామెత ఊరికే వచ్చిందా ముసలోళ్ళకి దసరా పండగని?
4: లాభం లేదు, ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి. అమ్మా
5: అమ్మా,
6: ఎందుకురా పెద్దోడా అంత బిగ్గరగా అరుస్తున్నావు? మెల్లగా పిలవరాదు?
4: చూసావా చూసావా నాన్నగారు ఏం చేశారు?
6: ఆయన ఏం చేశారా ఇంతకీ ఏడి? ఆయన
2: బజారుకి వెళ్ళాడు.
0: అది కాదమ్మా, ఆ దక్షిణ వైపు బెడ్రూము మా ముగ్గురులో ఎవరు తీసుకోవాలో తేల్చుకోలేకపోతుంటే రామాయణంలో పిడకల వేటలాగా మధ్యలో నాన్నగారు వచ్చి ఆ గది నాకు నా భార్యకి అని ఎగరేసుకుపోయారు. ఇదేమైనా బాగుందా చెప్పమ్మా?
4: అయినా నాన్నకి ఈ వయసులో అంత పెద్ద గది ఎందుకంట? ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరు కాదంట చెప్పు.
2: ఏం చేస్తావో ఏమో మాకు తెలియదమ్మా, నాన్నకి నువ్వు నచ్చ చెప్పి ఆ గది మాకిప్పించాలి.
6: అలాగే అలాగే, మీరు కంగారు పడకండి. నీ చెప్తాగా ఆయనతో ఏదో సరదాగా అని ఉంటారు. మీలో ఎవరో ఒకరు ఆ గది తీసుకోండి.
0: అమ్మా అమ్మా, అదిగో నాన్నగారు వస్తున్నారు, నువ్వు చెప్పు అమ్మా.
6: ఏమండి ఏమిటండి, మీరు ఆ పెద్ద గది కావాలన్నారంట?
1: అవును కావాలన్నాను.
6: మతుండే మాట్లాడుతున్నారా? ఈ వయసులో మీకు ప్రత్యేకంగా గద్దేనికి? కొడుకులతో పోటీ పడుతున్నారా? మీ పద్ధతి నాకేమి నచ్చటం లేదు సుమా. ఈ ఇంట్లో మనం ఎక్కడుంటే ఏమిటో చెప్పండి. పెద్దోడా నువ్వు ఆ గది తీసుకో.
1: సరస్వతి నువ్వు, నిర్ణయం నీది కాదు నాది.
6: ఏమండి నా మాట విని?
1: ఎవరి మాట వినను, పద లోపలికి.
6: ఇంత మొండితనం ఏమిటండి మీకు?
1: అవును మొండివాణ్ణే, ఎవరేం చెప్పినా మారను. అర్థమైందిగా పద.
7: ఏమా ఓ హేమా, త్వరగా రా. చూసావా వాకిట్లో ఆగిన బండిలో ఉంచి డబుల్ కాట్ మంచం దిగింది, ఎవరికై ఉంటుందబ్బా? ఆ ఒకవేళ చిన్నమరిది గోపాలం కొన్నాడేమో, కొత్తగా పెళ్ళైన వాడు కదా.
3: చిన్నమరిది కాదు, చింతకాయ కాదు. చూడక్క ఆ మంచం సరాసరి మావి గారి గది వైపు వెళ్తుంది. వయసు 60 దాటినా మనసు మాత్రం 20 దిగడం అంటే ఇదే మరి. సర్లే పద, మామగారు ఇటే వస్తున్నారు.
1: సరస్సు, ఓ సరస్సు, ఎక్కడున్నావో? ఇల్లంతా వెతికినా కనపడమే. ఓస్, ఈ పెరట్లో కూర్చుని తులసమ్మ దగ్గర తీరుపడిగా ఒత్తులు చేసుకుంటున్నావా? అర్జెంటుగా లేచి హాల్లోకి రా, నీకోసం ఏం తెచ్చానో చూడు.
6: ఏం తెచ్చారు? ఆ పెద్ద మంచం, ఇది ఇదెందుకండి?
1: నీకోసమే, నీకోసమే ప్రత్యేకంగా తెప్పించా. కాస్త ఖరీదు ఎక్కువైనా చూడు, ముచ్చటగా ఉంది. పరుపు కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. ఈ మంచం మీద వచ్చి కూర్చు, ఎంత మెత్తగా ఉందో చూడు. చూసే వాళ్ళకి గుమ్మికి పోవాలి. ఎలా ఉంది నా ఆలోచన? ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరిందనుకో.
6: ఆ మంచం బాగానే ఉంది, మీరు బాగానే ఉన్నారు. బాగాలేనిది నాకే. ఏమిటండి ఇది, మీ ప్రతి చర్య నన్ను సిగ్గుతో కుంచుకుపోయేలా చేస్తుంది. మరీ బరి తెగించినట్లు మీ వ్యవహారం, ఎవరన్నా చూస్తే నవ్విపోతారు.
1: నవనీవే పిచ్చిదానా, నాకేమిటి నష్టం? నా గది నా మంచం, నా భార్య నా ఇష్టం. ఇంతకాలం నిన్ను సుఖపెట్టలేకపోయాను. అద్దె కొంపలో ఇరుగ్గదుల్లో మంచం లేక మండిగం మీద తలపెట్టుకుని నువ్వు, వరండాలో వాలు కుర్చీలు నేను మగ్గిపోయాం. మంచం ముఖం అంటూ ఎరుగుదమా? అందుకే ఈ చరమాంకంలో ఇప్పుడైనా సుఖాలను అనుభవించాలి. అలా బిరుగ్గా ఉంటావెందుకు? మనకు గది అందులో మంచం ఉండకూడదా చెప్పు.
6: ఇది తప్పని నేననటం లేదు. ఇప్పుడు ఈ గది మంచం అవసరం అంటారా? మీరేం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంట్లో కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవటం నా వల్ల కావటం లేదు సుమా.
1: చూడు సరస్వతి, ఇది నీ ఇల్లు, ఇక్కడ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను నీ భర్తని, నీ క్షేమం కోరుకునేవాణ్ణి. నీ మీద అత్యంత ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాను, అది నా అంతరాత్మకి తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా నీకోసమేనా?
6: అవును నా కోసమే. ఇదంతా నేను మాటలు పడటానికే

0: అత్తయ్యా, ఏమిటలా ఉన్నారు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా?
1: అత్తయ్య ముఖం బాగా వాడిపోయింది సుమా, ఎందుకో పాపం.
0: నిన్న రాత్రి బాగా ఆలస్యంగా పడుకున్నట్లున్నారు. గదిలో లైట్ వెలుగుతూనే ఉంది.
1: చూసావా హేమ, మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఏం చెప్పకుండా కన్నెత్తి చూడకుండా ఆవిడ ఎలా ముభావంగా వెళ్ళిపోతుందో చూడు.
0: ఆవిడ మాత్రం పాపం ఏం చెప్తుంది లేక, కొత్త గది కొత్త మంచం, మళ్ళీ వెనకటి రోజులు గుర్తుకొచ్చినట్లున్నాయి.
1: బాగా చెప్పావు హేమ.
0: అందుకే కాబోలు, మా పిల్లలకు రోజు అత్తగారి దగ్గర పడుకోవటం అలవాటు కదా. నిన్న రాత్రి కూడా వెళ్ళబోతుంటే, ఒరే పిల్లలు, మీ బామ్మ దగ్గర పడుకోవడం కుదరదు కానీ ఇవాటి నుంచి మీ అమ్మా నాన్నల దగ్గరే పడుకోండి అని వాళ్ళకి చెప్పి వెనక్కి పంపించేశారు మామగారు.
1: అలాగా
0: అక్క, మామగారి జోరు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి మనం సీమంతం వేడుకలు చేయాలేమో అన్న భయం వేస్తోంది.
1: అవునమ్మా, అంత పని జరిగినా జరగచ్చు, అయినా వయస్సు రాగానే సరిపోదు, ఇంగితం పెరగాలి. 10 మంది తిరిగే ఇంట్లో పట్టపగలు తలుపులు మూసుకుని కూర్చోవడానికి సిగ్గుండాలి. మరీ ఇంత పచ్చిగా ప్రవర్తించడం, అప్పే చెప్తుంటేనే చాలా సిగ్గు అనిపిస్తోంది.
0: కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మరీ ఇంత చేటుగా ప్రవర్తించరు. అసలు కొత్త ఇల్లు కట్టుకోవడం తప్పైపోయింది అనిపిస్తుంది. వృద్ధ దంపతుల శృంగార పాఠాలు చూడలేక చస్తున్నాం. అయినా మనం ఇలా చూస్తూ ఊరుకోవడం నాకేం బాగలేదక్క, ఏదో ఒకటి చేయాల్సిందే.
1: ఏం చేస్తాం, అయినా మనం ఏం చేయగలం చెప్పు.
0: చేస్తాను, నేనే చేస్తాను. అదిగో మా ఆయన ఇటే వస్తున్నారు. ఏమండి, ఏమిటండి ఇది? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు మీ అమ్మా నాన్న.
2: ఏం చేయమంటావో చెప్పు, చాలా డెలికేట్ విషయాలు ఇలాంటివి. మా నాన్నగారు సరదా మనిషి అనుకున్నాను కానీ చాలా అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తోంది.
1: మీకంటే పిల్లలు చిన్నవాళ్ళు, మాకు పెళ్ళిడుకొస్తున్న పిల్లలున్నారు, రేపు వాళ్ళు ఏమిటిదే అని అడితే.
3: ఏదో గది కావాలని పట్టుబడితే ఫోన్లే అని ఆ బెడ్రూమ్ వాళ్ళకే వదిలేశాం గాని, ఇలా మితిమీరిన వాళ్ళ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. ఈ సమస్యని ఎలాగైనా సరే పరిష్కరించాలి.
0: అలా అనుకుంటూ మేనమేషాలు లెక్క పెట్టే బదులు ధైర్యంగా అడిగేయటం మంచిది.
2: అంతేనంటావా?
0: అంతే, కనీసం మీ అమ్మగారికైనా ఉండాలి. అది లేదు, అందుకే మనందరం కలిసి వెళ్ళి అడిగేద్దాం మీ ప్రవర్తన మార్చుకోండి అని.
3: సరే పదండి, ఇప్పుడే వెళ్ళి అడిగేద్దాం. నాన్నగారు,
4: నాన్నగారు,
3: అమ్మా తలుపు తీయండి.
5: ఏమిటి, అందరూ కట్టకట్టుకుని దండయాత్రకు వచ్చారు, ఏమిటి విషయం?
3: అది అది.
5: ఓహో, మీ భార్యలు వీరపొత్తునుల్లా మిమ్మల్ని ఉసిగొలిపి నా మీదకు యుద్ధానికి పంపారా? చెప్పండి, చెప్పరే. ఎలా అడగాలో, ఏమని అడగాలో అర్థం కావడం లేదా? నేను చెప్తాను, మా ప్రవర్తన మీకు అసహ్యంగా తోచి దాన్ని ప్రతిఘటించడానికి ఏకమొత్తంగా కలిసి వచ్చారు. బరి తెగించి ప్రవర్తిస్తున్నారేమిటని నిలదీసి అడగటానికి బృందంగా వచ్చారు. అవునా? అవును. ఇది మీకు చాలా అసహ్యంగా కనిపించినా నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది.
3: ఏమిటో పెద్ద అవసరం?
5: ఏమిటా, పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు మీ అమ్మ ఏ సుఖానికి నోచుకోలేదురా. ఈ గుమస్తాగాణ్ణి కట్టుకుని చాలీ చాలని జీతంతో తను తిన్నా తినకపోయినా మనందరి కడుపులు నింపింది. పొదుపుగా కుటుంబాన్ని నడిపి డబ్బు దాచి మీకు చదువులు చెప్పించిందిరా, మీ చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయించింది. ఏనాడు నాకిది కావాలని నోరు తెరచి అడగలేదురా. ఇరుకు గదుల్లో మంచం కూడా లేక కటిక నేలపై పడుకుందిరా, వంటింట్లో యంత్రములా అతుక్కుపోయి అంకితమైపోయిందిరా, కట్టెల పొయ్యి ముందు ఆ పొగలో ఉక్కిరి బిక్కిరై మనకు మాత్రం ఏ లోటు రాకుండా కాఫీలు భోజనాలు టిఫిన్లు వేళకి అమర్చి పెట్టిందిరా. మీకు ఏ కష్టం వచ్చినా తను కొండంత బాధతో కుమిలిపోయిందిరా. అలాంటి మీ అమ్మకే
3: అమ్మకు అమ్మకి ఏమైంది?
5: అమ్మది విశాల హృదయం కదా, ఆయాసంతో బాధపడుతున్న అమ్మను డాక్టర్కి చూపిస్తే ఆమె గుండె పెద్దదయ్యిందని, అదేరా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పారు.
3: ఏమిటి, అమ్మకి హార్ట్ ఎన్లార్జ్మెంట్?
5: అవును, తనకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు.

0: అందుకే నాకు గది కావాలి. ఆ గదిలో ఆమెను ఒక గాజు బొమ్మలా కాపాడుకోవాలి. ఆ స్వార్థంతోనే నాకు గది కావాలని అనుకున్నాను. అంతేకాని మీరు ఊహించినట్లు చిచ్చి 50 సంవత్సరాలు తన మది అనే గదిలో నాకు చోటిచ్చిందిరా మీ అమ్మ. ఆమె సొమ్ముతో కట్టిన ఈ ఇంట్లో ఆమెకు గదిని కేటాయించటం తప్ప ఆమె విశ్రాంతి కోసం తలుపులు వేసుకుంటే లోపల ఏవేవో జరిగిపోతున్నాయని ఊహాగానాలు చేశారు కదరా. పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా అందరూ కలిసి మా మీదకు దాడి చేయటానికి సిద్ధపడ్డారు. అవునా
1: నాన్న? అమ్మ అనారోగ్యం గురించి మాకెందుకు చెప్పలేదు నాన్న?
0: మిమ్మల్ని కష్టపెట్టద్దని మీ అమ్మే అన్నది. చాలా రోజుల వరకు మీ అమ్మకు కూడా తన అనారోగ్యం గురించి చెప్పలేదు. కానీ మొన్న రాత్రి చెప్పాల్సి వచ్చింది. మీరిలా నీచంగా ఊహిస్తారని తెలిస్తే తన బాధ కంటే మీ ప్రవర్తనే ఆమెను ఎక్కువగా బాధించేదిరా.
1: క్షమించండి నాన్న, అసలు విషయం తెలియక
0: పొరపాటు చేశామంటావు అంతేనా? మొన్న రాత్రంతా మీ అమ్మ ఆయాసంతో బాధపడుతుంటే తెల్లవారులు మేల్కొని సేవలు చేశాంట్రా. మిమ్మల్ని లేపొద్దని, మీ నిద్రలకు భంగం కలిగించొద్దని వారించిందరే ఆ పిచ్చి తల్లి. గదిలో రాత్రంతా లైట్ ఉండటం చూసి మీ భార్యలు ఏవేవో ఇచ్చుకొని మమ్మల్ని దోషుల్లా చూశారు కదరా.
2: క్షమించండి మావయ్య, మా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాం.
0: మరో విషయం, జీవితంలో మీ అమ్మకి ఏ సుఖాన్ని ఇవ్వని ఈ నాన్నకు ఒకటే కోరిక. బ్రతుకంతా నేలపై పడుకుని గడిపిన మీ అమ్మకు మంచం కొనివ్వాలి. పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో మంచం కొని సుఖ పెడదామనుకున్నాను, కానీ చివరికి ఆవిడ బెడ్ రెస్ట్ కి ఈ మంచం అవసరం అవుతుందని ఊహించలేదు. కానీ కోడళ్ళు ఏవేవో ఊహించుకుని మిమ్మల్ని ఉసిగొలిపి పంపించారు.
3: మేము
0: ఎవరో మాట్లాడకండి, కళ్ళ తల్లిదండ్రులను అర్థం చేసుకోక వాళ్ళని వారిద్దామని వచ్చారు. అమ్మా నాన్నల కష్టాల్లో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ వాళ్లను దోషులుగా ఎంచి ప్రశ్నించడానికి నిలదీయటానికి వచ్చిన మీ ప్రవర్తనని మార్చుకోండి. రేపు మీరు మాలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే ఎలా స్పందిస్తారో ఊహించుకోండి. నా సమాధానంతో మీరు తృప్తి పడలేకపోతే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్ళి మీరు మీ భార్యలు కళ్ళు మూసుకోండి. మూసుకుపోయిన మీ కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి.
4: మీరింతవరకు మలి సంధ్యలో నాటిక విన్నారు. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి. ఇందులో మన్మథరావు, శ్రీ తోకచిచ్చు నరసరాజు, సరస్వతి శ్రీమతి ఆరుమళ్ళ విజయశ్రీ, భాస్కరం శ్రీ అనంత హృదయరాజ్, అరుణ శ్రీమతి బుర్రా విజయ దుర్గ, రమేష్ శ్రీ జవంగుల అర్జున్, హేమ శ్రీమతి భవనిపాటి జానకి, గోపాలం శ్రీ గుడిపాటి శ్రీనివాస్, నిర్వహణ శ్రీ ఆల యోగానందీశ్వరరెడ్డి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: 10:30 ఇప్పుడు వినండి. శ్రీ కె ఉదయ్ కుమార్ బృందం వారి అర్ధనారీశ్వరం యక్షగానం.
1: హరహర మహాదేవ శంభో శంకర ఈశా.

శంభో శంకర ఇష్టదేవత ప్రార్థనము గావించి మా చే గానమనొప్పవోవు అర్ధనారీశ్వరమనడి యక్షగాన కథావి

0: అందరూ హాజరుగా ఉన్నారా? వీరభద్రుడు, విఘ్నేశ్వరుడు, చండికేశ్వరుడు, వృషకేశ్వరుడు, కుమారస్వామి అందరూ హాజరుగా ఉన్నారా? బృంగీశ్వర
1: అందరు కూడా హాజరుగా ఉన్నారండి. నందీశ్వరుడు, చండీశ్వరుడు, వీరభద్రుడు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, వృక్షకేశ్వరుడు అందరు కూడా మీ రాక ఎదురు చూస్తున్నారు. తమరెవరు ఒకే కాలు, ఒకే చెయ్యి, ఒకే భాగము కాగుపడుతున్నారు. తమరెవరు స్వామి ఇందు రాను కారణం ఏమిటి?
0: తమరెవరని అడుగుతుంటుగా
1: అవును
0: బృంగీశ్వరా.

0: నారీమణి అయిన పార్వతిని కురిమి చేకున్న అర్ధనారి సదాశివుడు అందరు భక్త.
1: ఓహో, అర్ధనారి సదాశివుడు, మరి అర్ధదేహము పార్వతీదేవికి ఇచ్చావు, అర్ధదేహము ఆ దానములకు వైరి అయిన విష్ణుమూర్తికి ఇచ్చావు, ఆ గంగాదేవిని సాగరానికి ఇచ్చావు, బాలచంద్రుని ఆకాశానికి ఇచ్చావు, మరి సర్పభృంగములను భూభారానికి ఇచ్చావు. ఆకారము లేక లింగాకారమై కాశీలో, శ్రీశైలములో, యాగంటిలో ఏ క్షేత్రములు చూసినా లింగాకారమై ఉన్నది. మరి ఆకారము లేదు కదా, ఇప్పుడు ఆకారంతో వచ్చావు, ఎందుకు వచ్చావు స్వామి?
0: భృంగీశ్వర, పార్వతి నాపై అలుకరటించి వెళ్లి 6 మాసము లేనిది. పార్వతిని మీరు ఎక్కడైనా చూసిద్రా భృంగీశ్వర?
2: ఏమయ్యా రామలింగం?
3: ఏమండి సోమలింగం?
2: ఎప్పుడైనా విన్నారా ఇది?
3: ఏమిటా వింత?
2: ఏమిటంటారా?
3: ఏమిటా చెప్పండి.
2: భూలోకములో మానవ మాత్రులమైన మేము, మనము ఏదో భార్య భర్తలు కలహిస్తారండి.
3: అవును,
2: కానీ పార్వతీ పరమేశ్వరులే కలహించారట. ఇది ఎక్కడైనా విన్నారటయ్యా?
3: అవునయ్యా సోమలింగం, భార్యాభర్తల కలహం పైరుండి కిందికి వచ్చినదే.
2: ఓహో,
3: అంటే దివి నుండి భూమికి వచ్చినది.
2: వచ్చినది.
3: మొన్నటికి మొన్న శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీమన్ నారాయణుడు పోయి అలిగి ఎచటికో వెళ్లిపోయినదట. శ్రీమన్ నారాయణుడు లక్ష్మీదేవి కొరకు చెట్టులు పుట్టలు వెదకి చెంచు లక్ష్మిని పరిణయమాడినట. ఆ వార్త తెలిసి ఆది లక్ష్మి శ్రీమన్ నారాయణుడు దండించిన కథలను మన పెద్దలు చెప్పగా వినలేదా? అటులనే పార్వతీదేవి కూడా పరమేశ్వరుని పోయి అలుకబూని ఎక్కడికో వెళ్లి ఉండవచ్చు కదా. అయినప్పటికీ ఆ పార్వతీదేవి యొక్క రూపురేఖ విలాసములు ఏ విధంగా ఉంటాయో స్వామిని అడుగుదాం.
2: ఏమి
3: స్వామి, ఆ అమ్మవారి రూపురేఖ విలాసములు ఏ విధంగా ఉన్నాయి?
0: ఓహో భృంగీశ్వర, అమ్మవారి రూపురేఖ విలాసములు తెలుపుచుంటే వినుము.

0: ఇస్తారా? పార్వతీదేవి ఎలా ఉంటుందంటే, పార్వతి ఉదయం లేవగానే పన్నీరుతో స్నానమాచరించి పచ్చు వస్త్రములు ధరించి ముఖమునకు పచ్చని పసుపు పూసి రెండు వేల చేత విభూతి మధ్య తిలకం పెట్టేంత మాత్రమే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి కరణు, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి కరణు, మన్మధుని భార్య రతీదేవి కరణు, సూర్యుని భార్య ఛాయాదేవి కరణు, గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది భార్య కంటే పార్వతి చాలా చక్కగా ఉంటుంది. అలాంటి పార్వతిని మీరు ఎక్కడైనా చూశారా భృంగీశ్వర?
1: అయినా ఆ తల్లిని మేము చూడలేదు. ఒకసారి ప్రార్థించినా ఆ తల్లి ఇక్కడికి వచ్చినేమో చూద్దాము.
0: అలాగే ప్రార్థిద్దాము.

0: వచ్చిందో వచ్చింది.
1: ఏమొచ్చిందండి? రోగమా జబ్బా?
0: రోగం రాలేదు, జబ్బు రాలేదు. తలుక్కున మెరుస్తూ అమ్మవారు వచ్చిందండి. అవును,
1: మెరుపు తీగలా వచ్చింది, వయ్యారంగా వచ్చింది.
0: ఎవరమ్మా నీవు? నిన్నే ఎవరన్నా అడుగుతుంటే?
2: నా పేరు పార్వతీంద్ర భక్త.
0: పార్వతి అమ్మా.

0: అమ్మా అంబా జగదాంబ రుద్రాంబ ముకరంబ మహంకాళి భద్రకాళి చౌడేశ్వరి యాదేవి దుర్గాంబ కంచి కామాక్షి మధుర మీనాక్షి అలంపూరు జోగులాంబ కాశి విశాలాక్షి ఇట్లు ఎన్నో నామముల చేత అలరారచున్న పార్వతీదేవి ఇన్నేళ్ళవచ్చి తల్లి నీవు.
1: బృంగీశ్వరా, శంకరుడు నాపై అలుగురటించి వెళ్లి 6 మాసములైనది. పరమేశ్వరిని మీరు ఎక్కడైనా చూచిదిరా బృంగీశ్వర?
2: అమ్మా చూచిదిమ్మమ్మా చూచిదిమి. మొన్న ఈ మధ్య ఒక పెద్ద ఆయన కనపడగానే ఆ తలపైన విభూతి పెట్టు పెట్టుకున్నాడు, నుదుటి పైన నిమ్మకాయలు అమ్ముతున్నాడు, తెల్లటి ఎద్దుపైన తిరుగుతున్నాడు. ఎవరయ్యా నీవని అడిగాను. నా పేరు శంకరయ్య అన్నాడు. ఆ శంకరుడే మీ శంకరుడై ఉంటాడేమోనమ్మా.
1: కాదు కాదు,
2: వాళ్ళంతా భక్తులై
3: ఉంటారు వారు. కాదు, పరమేశ్వరుని యొక్క రూపురేఖ విలాసములు ఎలాగుంటాయో కాస్త వర్ణించి చెప్పు తల్లి.
2: అమ్మవారిని అడుగుదాం తల్లి, నువ్వే చెప్పమ్మా పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటాడో నువ్వే చెప్పమ్మా.
4: ఆహా, శంకరుడు ఏ విధంగా ఉంటాడంటే

0: ఓహో, శ్రీమన్నారాయణ మూర్తి నీలమేఘ శరీరం కలవాడు,
1: కలవాడు.
0: బ్రహ్మదేవుడు బంగారు వర్ణం కలవాడు,
1: కలవాడు.
0: పరమేశ్వరుడు ధావయ్యమైన తెల్లని రూపం కలవాడు,
1: కలవాడు.
0: బ్రహ్మాది దేవతలందరికీ రెండు నేత్రములే ఉంటాయి. పరమేశ్వరునికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు కన్నులు కలవాడు. అందుకనే మిక్కిలి కంటివాడు, ముక్కంటి, యాగంటి అని పిలువబడుచున్నాడు. బ్రహ్మకు హంసవాహనం, విష్ణువుకు గరుడ వాహనం, దేవేంద్రునికి ఐరావత మిక్కి తిరుగుతున్నాడు. పరమేశ్వరుడు నందీశ్వరుడు అనే ఒక తెల్లటి ఎద్దుపై ఎక్కి తిరుగుతున్నాడు. ఏ ఇంటికి పోయినా 100 పూజలు గైకొని మహానుభావుడు. అలాంటి పరమేశ్వరుని యొక్క ఆనవాళ్లు ఇంకా ఏమైనా చెప్పగలమా మన తరమా?
1: మన వల్ల అవుతుందా?
0: అయినా మాటల మధ్యలో మరిచితిమి, పరమేశ్వరుని వెతుకుటకు వచ్చిన పార్వతీదేవి ఎందుకై వచ్చినదో? అయినా పరమేశ్వరుని ఒకసారి ప్రార్థించినా అన్ని తేట పడవచ్చు. అయినా ఒకసారి పరమేశ్వరుని కూడా ధ్యానిద్దాం ఈ సమయంలో.

0: పరమేశ్వరుని ప్రార్థించాము తల్లి, అయినప్పటికీ అమ్మ ఆ పరమేశ్వరునికి నీకు వచ్చిన కలహం ఏమిటి? ఈ భూలోకానికి మీరు రావడం కారణం ఏమిటి? ఈ సందేహం అంతా మాకు మనసులో పాతకుపోయినది. ఆ సందేహాన్ని కాస్త వివరించుము తల్లి.
1: భక్త వివరించదను. నేను పరమేశ్వరుడు ఒకనొక సమయమున వెండికొండపైన
0: సువర్ణ మండపములో
1: ధ్యాన వేళలో పాచికలాడుతున్నాము. పాచికలాడుతున్న సమయమున ఒక పర్యాయము నేనే గెలిచాను, రెండవ పర్యాయము నేనే గెలిచాను, మూడవ పర్యాయం కూడా నేనే గెలిచాను. పరమేశ్వరుడు ముమ్మారు ఓడిపోయాడు కదా, పరమేశ్వరుని యొక్క మోము వాడి ఉన్నదా లేక ఎలాగున్నదని ఒక్కసారి తల ఎత్తి చూశాను భక్త. అలా చూడగానే ఈ ఆడేవాళ్లకంటే చూసేవాళ్ళు బాగా ఉంటారు కదా.
0: అవునవునవును.
1: పరమేశ్వరుని యొక్క తలపైన భగీరథుని ప్రార్థన కోసం ఆ గంగ తలపైన ఉంది కదా శరముందు.
0: అవును.
1: ఆమె అలా చూస్తున్నది. నేను తల ఎత్తి పరమేశ్వరుని ముఖము
0: చూడగానే
1: ఆ గంగాదేవి పలుక్కున నా కంటికి కనబడింది.
0: ఆహా,
1: ఏమీ అనలేదు. ఏమయ్యా శంకరా,
0: శంకరా,
1: బ్రాహ్మణ కన్యను, దక్ష ప్రజాపతి కూతురును నన్ను తొడపైన కూర్చోబెట్టుకున్నావు. సరే, భార్యను సమానంగా కూర్చోబెట్టుకోవచ్చు లేదా తొడపైన కూర్చుండబెట్టచ్చు, కానీ విష్ణు పాదమందు పుట్టినటువంటి ఆ యొక్క గంగను శిరమున ధరించావే, ఇది నీకు ధర్మమా, ఇది నీకు న్యాయమా అని ఒక్క మారు అన్నాను.
0: అంతేనా?
1: అంతే. పరమేశ్వరుడు అడిగి 6 మాసములు నాకు కనిపించకుండా తిరుగుతున్నాడు భక్త. ఎక్కడైనా పరమేశ్వరుడిన్నా కాస్త తెలియపరచండి.
0: ఆ పరమేశ్వరుని తెలియజేస్తాము. అట్టి పరమేశ్వరుని మేము చూడలేదమ్మా. మనమందరం ఒక్కసారి ప్రార్థించిన ఆ భోళాశంకరుడు తప్పక ఇక్కడికి వచ్చును.
1: శంఖజోళ

0: ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్తాను. శంఖకు జోల వేసి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని ఈ శంఖాన్ని పూరించి భిక్షమెత్తు ఆయనే మా ఆయన. కాబట్టి పరమేశ్వరుడు ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు నాకు కాస్త తెలియపరచండి.
1: అయితే ఒకసారి ప్రార్థించి ఆ బోలో శంకర్ని తప్పక ఇక్కడికి వస్తాడు.
0: తప్పకుండా.
1: ఎంత

భూత ప్రేత పిశాచ సాగిని డాకిని కామిని గాలిదయం అలాంటి వాటివన్నీ కూడా పూజించేటువంటి పరమాత్మ పరమేశ్వరుడు సమస్త భూతకోటియును ఆ పరమశివుని ధ్యానింపుచున్నాయి. బుర్రెలు పేరులు దాల్చినగా పునకమాలగా ఉండేటువంటి తలపు పుర్రెలను హారములుగా మెడలో ధరించినటువంటి పరమాత్మ శివుడు శరీరమంతా దివ్యమైన విభూతిని పూనుకున్నాడు. కేల మృగభూతము బట్టి చేతిలో ఒక మృగలేయం మగలేడిని ధరించి విషోరగంబులను పాతరాడుపెను జడల బంధమున్ కృత్యములు సల్పి అంటే మెడలో ఉన్నటువంటి విషపు నాగుపాములు ఎక్కడ జారిపోతాయని పొడవుగా వేలాడుచున్న తన జడలను బంధించి వెర్రి కేకలు పెట్టుచు ఒక పిచ్చివాని వలె కేకలు వేయచు శ్మశానాల మీదుగా వెలుచున్నటువంటి పరమేశ్వరుడమ్మా ఎంత

0: మిమ్మలను చూసాము.
1: అవును,
2: శంకరుని
1: చూసాము,
0: పార్వతీదేవిని చూసాము.
1: చూసాము.
0: ఇక చూడవలసింది ఒకటి.
1: ఏమిటి?
0: భగవంతుడు అంటే భగీరథుని యొక్క ప్రార్థన కోసం పైన గంగను విడుకున్నావు కదా.
1: అవునవును.
0: ఆ గంగను మా భక్తుల కోసం కొంత చూపిస్తే మేము చాలా సంతోషపడతాం.
1: తప్పకుండా అలాగే.

మీరింతవరకు శ్రీ కె ఉదయ్ కుమార్ బృందం వారిచే అర్ధనారీశ్వరం యక్షగానం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో

నిమిషాలకు చరిత్రలో ఈరోజు సమాచార వేదిక అనంతరం భాగవత కథాసుధ పదవ స్కందం పూర్వాధ్యాయం రెండవ భాగం వింటారు. వ్యాఖ్యాత ఆచార్య తుమ్మపుడి కోటేశ్వరరావు. ఆ తరువాత గాంధీ మార్గం అటుపిమ్మట సంస్కృత భాషా దినోత్సవ సందర్భంగా సంస్కృత భాష ఔన్నత్యం గురించి కాశీభట్ల భాస్కర్ సింహ గారు అందించే వివరాలు వింటారు. ఇవి రేపటి కాంతిరేఖల్లోని అంశాలు. రేపు ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో ఎగువ మరియు దిగువ దవడల్లోని అన్ని దంతాలను పూర్తిగా పునరుద్ధరించడం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానం అందిస్తారు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక పాలెం గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0856224419 మరో నెంబర్ 2444197. రేపు ఉదయం 10:00 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారం అవుతుంది. రేపు 12:05 మరియు 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ రామవరపు మాధురదేవి గారిచే వీణావాద్యం ప్రసారమవుతుంది. రేపు 12:30 మహిళా భారతిలు ఈ అనుబంధం ఖరీదు ఎంత నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎర్రంశెట్టి సాయి, నిర్వహణ డాక్టర్ వై సరోజ నిర్మల. పల్లె ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6:30 శ్రీ మొగిలి రామాంజనేయులు పాడిన జానపద గీతాలు వినవచ్చు. పంటసీమలో రేపు సాయంత్రం 7:15 వివిధ పంటలలో అడవి పందుల యాజమాన్యం, ఈ అంశం గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పిఎన్ హారతి గారి ప్రసంగం అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకులు శ్రీమతి వి విజయకుమారి భాగవతానిని. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 11:12 దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై ఉదయం ప్రసారం 5:53 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.